ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెర్ట్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 4వ రోజు, క్రీస్తు శకం 2026 మే నెల 25వ తేదీ సోమవారం. నిలయంలో సమయం 5:58 దాటి 40 సెకండ్లు. నీ ధర్మమే నీకు దారి చూపిస్తుంది, నీ ధర్మమే నీకు సత్యం సాయం చేస్తుంది, నీ మౌనమే నీకు మేలు చేస్తుంది, నీ సాధనే నీకు సాధించి చూపిస్తుంది, నీ భక్తి నిన్ను భగవంతుని దగ్గరకు చేర్చుతుంది అని అన్నారు గౌతమ బుద్ధుడు. శ్రోతలకు శుభోదయం. నేను మీ రేడియో నేస్తం పల్నాటి శ్రీలతా.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తల ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: మీరింతవరకు అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శివభక్తి గీతాలను విన్నారు. అంజలి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ ఏ బ్రహ్మచారి గారు.
1: మోహము యొక్క పర్యవసానమే ఆపద. వ్యసనము మరణము కంటే మిక్కిలి దుఃఖకరముగా భారతము అభివర్ణించుకున్నది. వ్యసనములు 7 సప్తవ్యసనములు అంటారు. స్త్రీ, దూదము, పానము, వేట, వాక్పారుష్యము, సగని గతము, కఠిన దండన. భార్య కాక పరస్త్రీలతో, వేశ్యలతో అక్రమ సంబంధం పెట్టుకున్నది దూదము. ఈ దూదం వలన నలమహారాజు, ధర్మరాజు రాజ్యాలు కోల్పోయారు. మద్యపానం, దీనికి ఎందరో వ్యక్తులు వంచలయ్యి వారి కుటుంబాలు నిశ్చిన్నమయ్యాయి. వేట, అరణ్యానికి వెళ్ళి వేటకు వెళ్ళి పాండురాజు దశరథ మహారాజు శాపగ్రస్తులవుట మనకు తెలుసు. వాక్పారుష్యము, అదే పనిగా అనవసరంగా మాట్లాడడం, అధికారంతో ఇతరులను దూషించడం, ఇక ఎక్కువ అధిక ఖర్చు, చెడు అలవాట్లకు ధనాన్నంతా ఖర్చు చేయుట, కొన్నాళ్లకు ఆ ధనమంతా గన్నమైన కరిగిపోతుంది. మంచి పనులకు తగిన విధంగా ఖర్చు చేయవచ్చును. కఠిన దండన, రాజు లేక దేశ పరిపాలకుడు నేరస్తుని దండించకపోవుట, నిర్దోషిని దండించుట, చిన్ని తప్పకు పెద్ద దండనం వేయడం ఎంత అనర్థమో మనకు తెలుసు. దక్షిణ ప్రాంతంలో కాదురుప్పు పట్టణంలో కోవలుడు అనే ఒక వ్యాపారి, అతని భార్య కన్నకి ఉండేవారు. వారిద్దరూ బాగా చదువుకున్నవారు, గొప్ప ధనవంతులు. కోవలుడు దుర్వ్యసనాలకు లోనయ్యి ధనాన్నంతా ఖర్చు చేశాడు. ధనమంతా ఖర్చు అయిపోయిన తర్వాత కోవలునికి మంచి బుద్ధి పుట్టింది. ఉన్న ఊళ్ళో ఉండలేక ఆ దంపతులు బతుకు తెరువు కోసము, వ్యాపారం చేసుకోవడం కోసము

0: మధురా నగరానికి వెళ్లారు. భార్య కాలి కడియాన్ని అమ్ముకుని వ్యాపారం చేద్దామని రాజవీధిలో అమ్ముతుండగా రాణి కాలి కడియమును దొంగిలించిన ఒకడు రాజు దగ్గరికి వెళ్లి రాజుతో, రాణి కాలి కడియాన్ని దొంగతనం చేసిన వాడు కోవలుడు, రాజవీధిలో అమ్ముతున్నాడని చెప్పాడు. రాజు వెంటనే భటులను పిలిచి కోవలుని చంపి ఆ కడియాన్ని తీసుకురమ్మని చెప్పాడు. వారు అట్లే చేశారు. తన భర్త రాజుకే చంపబడ్డ విషయం తెలుసుకొని కన్నకి చెప్పనలది కాని దుఃఖంతో రాజవీధులలో అరుస్తూ న్యాయం నీతి ధర్మం లేదా అంటూ రాజు దగ్గరికి వెళ్ళింది. ఆమెను చూసి రాజు, ఎవరు నీవు, ఎందుకు ఏడుస్తున్నావని అడిగాడు. అప్పుడు ఆమె రాజుతో, ఒరే దురాచార ప్రభు, నా భర్త ఏనేరం చేశాడని కల్పించావు, నేనెవరినో చెబుతాను విను. పూర్వము పావురం ప్రాణాలను రక్షించుటకు తన శరీర మాంసాన్ని దేవతకు సమర్పించిన శివ చక్రవర్తి యొక్క రాజ్యం నాది. ఇంకా ఆవుదూడను రథచక్ర ఘటనకే చంపిన మరాంధుడైన తన పుత్రుణ్ణి మరణ దండనకే శిక్షించిన మనుధర్మ చోళుడు అనే రాజు యొక్క దేశం నాది. ఇంకా తన కడియానికి రాజు దగ్గర ఉన్న కళ్యాణికి తేడాలు చెప్పింది. అప్పుడు రాజు నిర్దోషికి శిక్ష పడిందని పుల్లిపుల్లి ఏడుస్తూ మనస్తాపంతో మరణించాడు. దీనివలన చెడు వ్యసనాలకు లోనై ధనమంతా ఖర్చు చేస్తే ఎంత ఆపద కలుగుతుందో తెలుస్తుంది. మరియు దోషికి శిక్ష పడకుండా నిర్దోషికి శిక్ష పడింది, ఎంత ప్రమాదం జరిగిందో దీనివలన మనకు తెలుస్తుంది. ఈ లోకంలో ఆయా ప్రాణులు ఒక్కొక్క ఇంద్రియ సుఖముల కొరకు ప్రయత్నించి వినాశం చెందకుండా నీతి లేని సకలేంద్రియ సుఖాల కొరకు పరుగులు తీస్తూ ప్రాకులాడాడు మానవుడు పతన మొగట కూర్చి వేరే చెప్పనక్కరలేదు. యథార్థ తత్వాన్ని తెలిసిన కొందరు భక్తులు తమ నేత్రాలతో భగవంతుని సాధు పురుషులను దర్శిస్తారు. భగవంతుని తత్వమును కథలను చెవులతో వింటారు. తమ జుగతో ఆ భగవంతుని నామం చేస్తూ ప్రసాదమును స్వీకరిస్తారు. భగవంతుని పాదములపై వేసిన తులసి గళాలను పూవులను వాసన చేస్తారు. భగవంతునికి సాష్టాంగ నమస్కారం చేస్తారు. తమ చేతులతో భగవంతుని సేవ చేస్తారు. తమ కాళ్ళతో భగవంతునికి ప్రదక్షిణము తీర్థయాత్రలు చేసి ధరిస్తారు. ఈ విధంగా తమ సకలేంద్రియాలు భగవంతునికి సేవ కొరకు వినియోగించి ధరిస్తారు. కనుక అందరూ దుర్వ్యసనాలకు లోను కాకూడదు. అట్టి వ్యసన పరులు స్నేహం చెయ్యకూడదు. ధర్మబద్ధమైన ఇంద్రియ సుఖాలకే మితంగా ప్రయత్నించాడు.
1: మీరింతవరకు సుభాషితం విన్నారు. సమర్పణ శ్రీ ఏ బ్రహ్మచారి గారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతు సమాచారం ఈనాటి కార్యక్రమంలో నువ్వులను ఆశించే చీడపీడల నివారణ గురించి తెలుసుకుంటారు.

నువ్వు పంట సాగులో ఆశించే చీడపీడలు, నివారణ చర్యలు గురించి తెలుసుకుంటారు. ఆలస్యంగా వేసిన ఖరీఫ్ పంటల తర్వాత రెండవ పంటగా నువ్వు పంటను వేసుకుని అతి తక్కువ సమయంలో తక్కువ వనరులతో అధిక నికరాదాన్ని రైతు సోదరులు పొందవచ్చు. ఈ పంటను ఆశించే పురుగులు, తెగుళ్ల వివరాలు పరిశీలిస్తే పేనుబంక పురుగు పంట వేసిన 25 రోజుల నుండి పంటలో ఈ పురుగులు ఆశించడం జరుగుతుంది. పిల్ల ఇంకా తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం ద్వారా ఆకులు ముడుచుకుని పాలిపోతాయి. ఈ పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పురుగు ఆశించిన ఆకుల నుండి తేనెలాంటి జిగురు పదార్థం విడుదల కావటం వల్ల ఆ పరిసరాల్లో చీమలు చేరడం మనం గమనించవచ్చు. ఈ పేనుబంక నివారణకు కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ తో విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు గాని ఎసిఫేట్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తామర పురుగులు ఇంకా పచ్చదోమ పిల్ల తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి ఆకులలోని రసాన్ని పీల్చివేస్తూ ఉంటాయి. ఫలితంగా నువ్వు పంటకు ఆకులు ముందుగా పాలిపోయి తర్వాతి దశలో అవి ఎండిపోతూ ఉంటాయి. తెల్ల నల్లి వల్ల ఆకులు ముదురు పచ్చ రంగుకు మారి ఈనెలు పొడవుగా సాగి క్రింది వైపుకు ముడుచుకుని పోతూ ఉంటాయి. దోణి ఆకారంగా మారి పాలిపోతాయి. ఈ పురుగుల నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు గాని టైమిథోయిట్ 2 మిల్లీలీటర్లు గాని ప్రతి లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తెల్లనల్లి నివారణ కోసం డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు ప్రతి లీటర్ నీటికి

కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక ఆకుముడత ఇంకా కాయ తొలుచు పురుగు. తొలి దశలో ఉన్న నువ్వు పంటను చిన్న గొంగలి పురుగులు లేత ఆకులను కలిపి గూడు కట్టి లోపలి నుండి ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని గోకి తినడం వలన నువ్వు పంటపై ఆకులు ఎండిపోతూ ఉంటాయి. ఈ పురుగులు ఎదిగిన కొలది ఎక్కువ ఆకులను కలిపి గూడుగా చేసుకుని ఆకులను తింటూ ఉంటాయి. మొగ్గ ఏర్పడే దశలో మొగ్గలను, పూతను, కాయల్లోని లేత గింజలను తింటూ ఇవి పంటకు నష్టం చేస్తాయి. ఈ ఆకుముడత ఇంకా కాయతొలుచు పురుగు నివారణ కోసం మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు గాని, క్లోరోఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు గాని ప్రతి లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక వేరుకుళ్ళు ఇంకా కాండం కుళ్ళు తెగులు. ఈ తెగులు వలన పంట మొక్క కాండం మీద నల్లని చారలు ఏర్పడతాయి. వేర్లను చీల్చి పరిశీలిస్తే గోధుమ రంగు చారలు మనం గమనించవచ్చు. వేర్లు పూర్తిగా గాని పాక్షికంగా గాని ఈ తెగుల వలన కుళ్ళిపోతూ ఉంటాయి. ఎండు తొగులు సోకిన కాండం మీద, కాయల మీద గులాబీ రంగు శిలీంద్ర బీజాల సముదాయం కనిపిస్తుంది. ఈ తెగులు కలిగించే శిలీంద్రం భూమిలోను ఇంకా విత్తనాలు ఇంకా పంట అవశేషాలపై ఇది జీవిస్తూ ఉంటుంది. ఈ వేరుకుళ్ళు ఇంకా కాండం కుళ్ళు తెగుళ్ల నివారణ కోసం పంట మార్పిడి తప్పకుండా చేసుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల కాప్టాన్ గాని కార్బన్డిజం గాని కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. కాపర్ ఆక్సిక్లోరైడ్ గాని మాంకోజబ్ గాని 3 గ్రాములు ప్రతి లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు. నువ్వు మొక్క ఎదిగే దశలో గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు ఈ తెగులు ఎక్కువగా నువ్వు పంటపై వ్యాపిస్తూ ఉంటుంది. ఈ తెగులు వలన ఆకులపై ఇంకా కాండం మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ముదురు గోధుమ రంగు కలిగినటువంటి చిన్న చిన్న వలయాకారపు మచ్చలు ఆకు అంతా వ్యాపించి ఆకులు ఎండిపోయి రాలిపోతాయి. ఈ ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు నివారణ కోసం కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బన్డిజం కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. పంట దశలో కార్బన్డిజం 1 గ్రాము లేదా మాంకోజబ్ 2.5 గ్రాములు గాని ప్రతి లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసుకోవాలి.

మీరింతవరకు రైతు సమాచారం కార్యక్రమంలో నువ్వుల నాశించే చీడపీడల నివారణ గురించి తెలుసుకున్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈనాటి ప్రసారంలో ముందుగా ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తల ప్రసారం, 7 గంటల 15 నిమిషాలకు చార్ధామ్ యాత్ర సాహసోపేతం ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. అనంతరం చిత్రగీతాలు. 7 గంటల 45 నిమిషాలకు విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్ గారు.

8 గంటలకు సమాచార్ ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. 8:35 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలను వింటారు. 9:30 ఏకచిత్రగానం శిష్కన ఒకే చిత్రంలోని చిత్రగీతాలను వింటారు. 10:03 90 వసంతాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం చిత్రగీతాలు.

ఇక మధ్యాహ్నం 12:10 శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్ గారి గాత్ర సంగీతం వింటారు. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం బంధాలు బంధుత్వాలు ప్రసంగం వింటారు. ఇంకా పెద్దల్లో అదుపు తప్ప మలమూత్ర విసర్జన ప్రసంగం వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి. 1:50 ఉర్దూలో వార్తలు ప్రసారం. 2:00 మిడ్డే న్యూస్, 2:15 దోపహార్ సమాచార్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ

కేంద్రం నుండి ప్రసారం. 2 గంటల 30 నిమిషాలకు పాటల పల్లెకులో శ్రోతల ముచ్చట రికార్డెడ్ ప్రోగ్రాం. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 4 గంటలకు చిత్రగీతాలు. సాయంత్రం 5 గంటలకు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నందు భారత రాష్ట్రపతి గౌరవ శ్రీమతి ద్రౌపది ముర్ము గారిచే పద్మ పురస్కారాలు 2025 ప్రధానోత్సవ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం చిత్రగీతాలు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ప్రసార వివరాలు తెలుసుకుంటారు. 6 గంటల 45 నిమిషాలకు సామూహిక గీతం. 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు మార్కెట్ ధరలు. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్త ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. 7 గంటల 15 నిమిషాలకు రైతేరాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం. అధిక దిగుబడికి విత్తన శుద్ధి ఎంతో అవసరము. కరివేపాకు సాగు రైతు అనుభవాలు పరిచయం. ఇంకా జానపద గేయం వింటారు. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ ప్రధానమంత్రి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లబ్ధిదారులతో పరిచయాల కార్యక్రమం. 8 గంటలకు కిన్నెరలహరి. 8 గంటల 45 నిమిషాలకు సమాచార సంధ్య. 9 గంటలకు న్యూస్ ఎట్ 9. 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్ ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 9 గంటల 30 నిమిషాలకు మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. రాత్రి 10 గంటలకు పౌరాణిక నాటకం విశ్వామిత్ర నాటకం వింటారు. ఇవి ఈరోజు మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 6 గంటల 45 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్త ప్రసారం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 6 గంటల 55 నిమిషాలకు సంస్కృతంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

విజయవాడలో అంబేద్కర్ కళావేదికను ఈ రోజు ప్రారంభిస్తారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ గా ఈ రోజు శంకుస్థాపన చేస్తారు. దేశంలోనే 11-1 క్యాన్సర్ ఆసుపత్రిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ది చేస్తున్నట్టు కేంద్ర మంత్రి తమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి నది పుష్కరాల సందర్భంగా పరివాహక ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ ఈరోజు పర్యటించనున్నారు. నగరంలోని స్వరాజ్య మైదానంలో నిర్మించిన అంబేద్కర్ కళావేదికను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించనున్నారు. 85 కోట్ల రూపాయలతో అత్యాధునిక వసతులతో నిర్మించారు. అక్కడ నిర్వహించనున్న సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది సదస్సు 2026ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రాష్టంలో ఏర్పాటు చేయనున్న 38 ఎంఎస్ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఎంఎస్ఎంఈ రంగాభివృద్ది, పారిశ్రామిక పెట్టుబడులు, ఉపాధి అవకాశాల విస్తరణ, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి అంశాలపై సదస్సులో చర్చించనున్నారు. గోదావరి నది పుష్కరాల సందర్భంగా పరివాహక ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఉదయం పుష్కరాల నుంచి కోటిలింగాల ఘాట్ వరకు బోటు ప్రయాణిస్తూ గోదావరి తీర ప్రాంతాలను, వివిధ ఘాట్లను పరిశీలించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా జల కాలుష్యానికి కారణమవుతున్న గోదావరి నదీ ప్రాంతాలు, నల్లా కాలువ పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలిస్తారని తెలిపారు. అనంతరం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో

0: అధికారులతో సమీక్షా సమాపేశం నిర్వహించనున్నారని పేర్కొన్నారు. సమావేశంలో పుష్కరాల ఏర్పాట్ల పురోగతి, గోదావరి నది కాలుష్య నియంత్రణ చర్యలు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై అధికారులతో ఉప ముఖ్యమంత్రి చర్చిస్తారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా చింతపల్లిపాడు గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 10 లక్షల రూపాయల వెనుతో నిర్మించిన సిసి రోడ్డును కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతపల్లిపాడు గ్రామంలో 70 మందికి పైగా క్యాన్సర్ బాధితులు ఉన్న అంశంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేశంలోనే లెవెల్1 క్యాన్సర్ ఆసుపత్రిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ది చేస్తున్నట్టు కేంద్ర మంత్రి పేర్కొంటూ
1: స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో లెవెల్1 క్యాన్సర్ సెంటర్ ఉన్నటువంటి హాస్పిటల్ ఏదీ లేదు. ఆ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో 120 బెడ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక 120 బెడ్లు యాడ్ చేస్తా ఉన్నాం. ఆ హాస్పిటల్ కూడా కంప్లీట్ అవ్వాలని ఇంకో 2 నెలలు అది శంకుస్థాపన చేస్తే ఈ ప్రాంతంలో దురదృష్టవశాత్తు ఎవరికైనా వస్తే మిమ్మల్ని అందరినీ ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం ఈ గుంటూరు ప్రాంత ప్రతినిధులు ఉన్నారు అన్న సంగతి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి.
0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఈ రోజు నుంచి మహిళా వారోత్సవాలు నిర్వహించనున్నారు. మహిళా సంఘ భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు. ఈ నెల 31 వరకు నిర్వహించే వారోత్సవాలకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఏర్పాట్లు చేసింది. వారం రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో గ్రామ మండల స్థాయిలో ఇందిరా మహిళా శక్తి భవనాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపనలు, మహిళల భద్రత చట్టాలపై అవగాహన కల్పించడం, సోలార్ పవర్ ప్లాంట్ల స్థాపన, అమ్మ మాట, అంగన్వాడీ బాట తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. రైతులను ఆదుకునేందుకు మార్క్ఫెడ్ ద్వారా 2,04,000 టన్నుల మొక్కజొన్న పంటను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కేచినాయుడు వెల్లడించారు. రాష్టంలో రైతులు, పౌల్టీ, ఉద్యాన ఆక్వారంగాల రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ అంశాలపై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో మంత్రి దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్టంలో ఎక్కడా యూరియా కొరత లేకుండా సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కొబ్బరి రైతులకు మార్కెటింగ్ అవకాశాలు పెంచాలని, ఆక్వారంగ సమస్యలపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీ ఉష్ణోగ్రతల ప్రభావంతో పౌల్ట్రీ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. రానున్న 3 రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగే అవకాశముందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రోజు 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 166 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. తెలంగాణలో ఈరోజు పలు జిల్లాల్లో వడగాల్పులతో పాటు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట ప్రభుత్వం మొదటి విడతలోనే 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో 5 లక్షల రూపాయల చొప్పున జమ చేస్తున్నట్టు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఒక కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పాల్గొన్న ఆయన మాట్లాడుతూ 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. రాష్టంలోని 53 లక్షల నిరుపేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ
2: మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మీకు వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం. ఇది మన ప్రభుత్వాన్ని ప్రతి మహిళకి మీరు గట్టిగా వాదించగలిగిన ధైర్యాన్ని ఈరోజు మీకు ఇచ్చాం. ప్రతి కుటుంబానికి కూడా ఇందిరమ్మ బీమా పథకాన్ని, 5 లక్షల రూపాయల పథకాన్ని జూన్ 2 తారీఖు నుంచి మొదలు పెట్టబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు ప్రజలకు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి రూపాయి రూపాయి పోగేసి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చి ఈరోజు అమలు చేస్తా ఉన్నాం.
0: జనగణంలో భంగ

ఆంధ్రప్రదేశ్లోని మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న తొలిదశ ఇళ్ల గణన ప్రక్రియను డిప్యూటీ రిజిస్టార్ ఆఫ్ సైన్సెస్ వీఎల్ఎన్ మూర్తి పరిశీలించారు. నగరంలోని మధురవాడ జోన్లో నిన్న పర్యటించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న ఇళ్ల గణనను పరిశీలించి మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో జనగణన కార్యక్రమం నాణ్యతతో వేగవంతంగా నిర్వహిస్తున్నందుకు అధికారులను అభినందించారు. జనగణనలో ఏ ఒక్క ఇంటిని మినహాయించకుండా నమోదు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పనలో జనగణన కీలకమని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా

0: 1800 1180 టోల్ ఫ్రీ నంబర్కు లేదా మై జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ కు లేదా నరేంద్ర మోదీ యాప్ కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. ఐపీఎల్ 2026 చివరి లీగ్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 30 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ పై గెలిచి టాప్ ఫోర్ లో చోటు దక్కించుకుంది. ముంబై వాంకడే స్టేడియంలో నిన్న జరిగిన ఈ మ్యాచ్ లో మొదట రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్లకు 205 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులు చేసింది. అదేవిధంగా కోల్కతాలో నిన్న జరిగిన ఈ సీజన్ ఆఖరి లీగ్ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కోల్కతా నైట్ రైడర్స్ 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆల్అౌట్ అయింది. ప్రపంచ థైరాయిడ్ నివారణ దినం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధి సంబంధిత సమస్యలపై అవగాహన లేని కారణంగా అనేక మంది ఆరోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు. థైరాయిడ్ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం మే 25వ తేదీ ప్రపంచ థైరాయిడ్ నివారణ దినంగా పాటిస్తున్నారు. థైరాయిడ్ గ్రంథి నిర్ణీత మోతాదు కంటే తక్కువగా హార్మోన్ విడుదల చేస్తే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీన్నే హైపోథైరాయిడిజం గా వ్యవహరిస్తారు. ప్రాంతీయ వార్తల గురించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో అంబేద్కర్ కళావేదికను ఈరోజు ప్రారంభిస్తారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ గా ఈరోజు శంకుస్థాపన చేస్తారు. దేశంలోనే లెవెల్ 1 క్యాన్సర్ ఆసుపత్రిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ది చేస్తున్నట్టు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి నది పుష్కరాల సందర్భంగా పరివాహక ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచక దివ్యానంద ఝా. నవదిల్ల్యాం విదేశ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర అమెరికా దేశీయ విదేశమంత్రి మార్కో రూబియో చ విభిన్నేషు విషయేషు సవిస్తరం చర్చితవంతౌ. ఉభౌ నేతారౌ భారత అమెరికా రణనీతిక సహభాగితాం భూయః అపి దృఢయితుం స్వస్వ ప్రతిబద్ధతాం పునః ఉదీరితవంతౌ. ताभ्याम उक्तम यत एषा सहभागिता व्यापारोर्जा गतिशीलता क्षेत्रीय सुरक्षादि क्षेत्रेषु विशेषतः अस्ति. डॉक्टर जयशंकरः अवदत् यत् भारतस्य अमेरिका देशेन सह व्यापकः वैश्विकः रणनैतिक सहभागित्व सम्बन्धः वर्तते, यः खलु गहन सहयोगाधृतः वर्तते. सः उक्तवान् यत् उभयोः देशयोः सम्बन्धाः सम्पूर्णविश्वे प्रभावं जनयन्ति, अपि च अनेकेषु क्षेत्रेषु तयोः हितानि समानानि सन्ति. विदेशमन्त्री उक्तवान् यत् एषा वर्तमानचर्चा कठिनवैश्विकपरिस्थितिषु अभवत्, परञ्च मुक्तमनसा सार्थका चर्चा अभवत् इति तस्य विश्वासः. सः उक्तवान् यत् उभयोः देशयोः मध्ये व्यापारसन्धेः निर्णायकरूपेण निर्धारणम् अचिरमेव भवेत् इति आवश्यकम्. तेन ऊर्जा व्यापारे जातः विस्तारः अभिनन्दितः, अपि च उक्तं यत् विविधेभ्यः स्रोतेभ्यः ऊर्जायाः आपूर्तिः भारतस्य ऊर्जा सुरक्षायै अत्यावश्यकी वर्तते.
2: Our government's fundamental responsibility is to address the needs of 1.4 billion people. Obviously, ensuring the accessibility and affordability of energy for them is our prime objective. Secretary and I therefore welcome the expansion in our energy trade in recent months. Diversified supplies are at the heart of energy security for India.
1: अमेरिका विदेश मंत्री उक्तवान् यत् उभौ देशौ आतंकवाद करणात् कष्टम् अनुभूतवन्तौ. भारतम् अमेरिका च तेषु सर्वेषु प्रमुख विषयेषु रणनीतिक रूपेण एकमतौ स्तः, ये नूतन शताब्दीं परिभाषयिष्यन्ति. ध्यानास्पदम् अस्ति यत् अमेरिका देशीयः विदेशमन्त्री मार्को रूबियो चतुर्दिवसीय यात्रा प्रसंगे सम्प्रति भारते अस्ति. सः अस्य मासस्य 26 दिनांके अर्थात् श्वः क्वाड विदेशमन्त्रिणां सम्मेलने सहभागं करिष्यति. पश्चिम बंगाल राज्ये भारतीय जनता पार्टीति दलस्य प्रत्याशी देवांशु पाण्डा फाल्ट

0: विधानसभा क्षेत्रस्य पुनर्निर्वाचने सुमहद् विजयम् अवाप्नोत्। श्रीपाण्डा एकविंशत्यधिक नवसहस्रोत्तरैकलक्षमतैः भारतीय साम्यवादी मार्क्सवादी दलस्य शम्भुनाथ कुर्मिणम् पराजितवान्। तत्र कांग्रेसदलस्य अब्दुर रजाक मोल्लाः तृतीयस्थाने, अपरतः तृणमूल कांग्रेसदलस्य प्रत्याशी जहांगीर खानः चतुर्थस्थाने अवर्तत। पश्चिमबंग विधानसभा निर्वाचनस्य मतदानकाले बृहत्स्तरे दुराचारस्य आरोपानन्तरं निर्वाचनायोगः फाल्टानगरे पुनः मतदानस्य आदेशं प्रदत्तवान्। ध्यानास्पदमस्ति यत् अस्मिन् मासे एकविंशति दिनांके पुनः मतदानम् अभवत्। राष्ट्रपतिः द्रौपदी मुर्मुः अद्य राष्ट्रपति भवने षड्विंशत्यधिक द्विसहस्रतमाब्दस्य प्रथमे नागरिकालंकरण समारोहे षट्षष्टि पद्म पुरस्कारान् प्रदास्यति। अत्र उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन्, प्रधानमन्त्री नरेन्द्र मोदी, केन्द्रीय गृहमन्त्री अमित शाहः, अन्ये च सम्मान्यजनाः उपस्थिताः भविष्यन्ति। देशस्य मध्योत्तर पश्चिमीय दिग्विभागेषु अतितापकारणात् जनजीवनं पर्याकुलितम् अस्ति। अत्र क्षेत्रेषु प्रायः समाना एव स्थितिः आगामिभ्यः षड् दिवसेभ्यः प्रवर्तिष्यते इति भारतीयर्तुविभागेन सूचितम्। क्रीडावार्तासु आईपीएल क्रिकेट स्पर्धा मालिकायां गतरात्रौ दिल्ली कैपिटल्स दलेन कोलकाता नाइट राइडर्स दलं पराजितम्। अपरतः राजस्थान रॉयल्स दलेन मुंबई इंडियंस दलं त्रिंशत् धावनांकैः पराजितम्। इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केंद्रम जिला समाचार लेख ఈనాటి కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా వివరాలు అందిస్తారు శ్రీ జి రవికుమార్ యాదవ్.
2: రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని రాష్ట్ర సాంస్కృతిక క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మహబూబ్ నగర్ నగరంలోని శిల్పారామంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం విద్యార్హతలు మాత్రమే సరిపోవని, నైపుణ్యాలు టెక్నాలజీపై అవగాహన ఉంటేనే మంచి ఉద్యోగాలు పొందగలమన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత తమను తాము సిద్ధం చేసుకోవాలని సూచించారు. మహిళల కోసం ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ద్వారా ప్రపంచ స్థాయి కంపెనీలను ఆకర్షించి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు సృష్టించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యాటక మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. మహబూబ్ నగర్ నగరంలోని పిల్లల మర్రిలో 2,50,00,000 రూపాయల వ్యయంతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి మొత్తం 5,00,00,000 రూపాయల నిధులు మంజూరు కాగా అందులో భాగంగా తొలిదశ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. మయూరీ పార్క్ ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ట్రెక్కింగ్ ట్రైల్స్, వ్యూ పాయింట్లు, పర్యాటకుల కోసం తాత్కాలిక కాటేజీలు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న కృష్ణా పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలోని పురాతన దేవాలయాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి సుమారు 150,00,000 రూపాయలతో అభివృద్ధి పనుల ప్రతిపాదనలు సిద్ధం చేసి ముఖ్యమంత్రికి సమర్పించినట్లు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కోయిలసాగర్ ప్రాజెక్టును ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే రాష్ట్ర దేశస్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. జిల్లా యువజన క్రీడలు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పర్యాటక వారోత్సవాల్లో భాగంగా కోయిలసాగర్ ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన పర్యాటక అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యాటక అవగాహన పోస్టర్ను ఆవిష్కరించిన కలెక్టర్ మాట్లాడుతూ కోయిలసాగర్ ప్రాజెక్ట్ పర్యాటకులను ఆకర్షించడమే కాకుండా రైతులకు సాగునీరు అందిస్తూ జిల్లాలో వ్యవసాయాభివృద్ధికి కూడా దోహదపడుతోందన్నారు. జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. అనంతరం కోయిలసాగర్ ప్రాజెక్ట్ డ్యాంను సందర్శించిన కలెక్టర్ నీటి నిల్వ సామర్థ్యం, ఆయకట్టు, మరమ్మత్తు పనుల పురోగతి తదితర అంశాలపై ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాల్మూరు రంగారెడ్డి ప్రాజెక్టు పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రైతులతో కలిసి నార్లాపూర్ నుంచి ఉద్దండపూర్ వరకు పాదయాత్ర చేస్తామని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు

0: పూర్తి అయితే వలసల జిల్లాగా పేరు ఉన్న పాలమూరులో 10 లక్షలకు ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశమున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రాజెక్టు పనులు అడ్డుకుందేందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు వేశారని ఆరోపించారు. మహిళలు ఆర్థికంగా సామాజికంగా బలపడితేనే సమాజం సమగ్ర అభివృద్ది సాధ్యమవుతోందని ప్రభుత్వ విప్ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మహబూబ్ నగర్ ఫస్ట్ శిక్షణ కేంద్రంలో నిర్వహించిన 5వ బ్యాచ్ నైపుణ్య శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని శిక్షణ పొందుతున్న మహిళలకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు స్వయం సమృద్ధిగా ఎదిగితే కుటుంబంతో పాటు సమాజం కూడా బలపడుతుందని అన్నారు. ప్రస్తుతం దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానానికి ఎదుగుతున్న తరుణంలో మహిళల భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు. మహబూబ్ నగర్ ఫస్ట్ శిక్షణ కేంద్రం తెలంగాణలోనే ఆదర్శవంతమైన కేంద్రంగా నిలుస్తోందని, దీనికి నిర్వాహకులు, శిక్షకులు, సిబ్బంది సమిష్టి కృషే కారణమని అభినందించారు. మహబూబ్ నగర్ జిల్లాలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వరి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. దేవరకద్ర మండలం నాగారం గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. కేంద్రంలో నిల్వ ఉన్న ధాన్యం బస్తాలను ఆలస్యం చేయకుండా మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు ఆదేశించారు.
1: ఇంతవరకు శ్రీ జి రవికుమార్ యాదవ్ అందించిన మహబూబ్ నగర్ జిల్లా వివరాలు విన్నారు. ఈనాటి జిల్లా సమాచార లేఖ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 వస్తోంది. తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 2026 సంవత్సరపు పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేస్తారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని ఎదుర్కోవడంలో భారత్ అమెరికాలు నిబద్దతతో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలోని కట్టెహక్కలు నదిలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2026 సంవత్సరపు పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేస్తారు. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారు. 2026 సంవత్సరానికి గాను 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో కలిపి మొత్తం 131 పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను ప్రకటిస్తారు. కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్ వంటి వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఈ ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలు అందజేస్తారు. అసాధారణ విశిష్ట సేవలకు పద్మవిభూషణ్, ఉన్నత శ్రేణి విశిష్ట సేవలకు పద్మభూషణ్, ఏ రంగంలోనైనా విశిష్ట సేవలు అందించినందుకు పద్మశ్రీ అవార్డులను బహూకరిస్తారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని ఎదుర్కోవడంలో భారత్ అమెరికాలు నిబద్దతతో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని ఏమాత్రమూ సహించేది లేదని, ఇరు దేశాల మధ్య ఉగ్రవాద నిరోధక సహకారం ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నష్టాల నుంచి రక్షించడం, ప్రపంచానికి మరిన్ని మెరుగైన ప్రత్యామ్నాయాలు అందించడంలో ఇరు దేశాలకు సమాన ఆసక్తులున్నాయని చెప్పారు. అనేక అంశాల్లో ఉన్న పరస్పర అవగాహన వల్ల ఇరు దేశాలు పలు రంగాల్లో సమర్థవంతమైన వ్యూహాత్మక భాగస్వాములుగా ఎదిగాయని విదేశాంగ మంత్రి చెప్పారు.
1: Our government's fundamental responsibility is to address the needs of 1.4 billion people. Obviously, ensuring the accessibility and affordability

0: availability of energy for them is our prime objective. Secretary and I therefore welcome the expansion in our energy trade in recent months. Diversified supplies are at the heart of energy security for India.
1: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటన ప్రస్తుత కాలంలో భారత్ అమెరికా సంబంధాల ప్రాముఖ్యతను చాటుతోంది. నిన్న న్యూఢిల్లీలోని భారత మంటపంలో అమెరికా 257వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తన ప్రాణ స్నేహితుడిగా అభివర్ణించారు. మోదీకి తాను పెద్ద అభిమానిని అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటనలో ఉన్న తరుణంలో అమెరికా అధ్యకుడు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రూబియో శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఆ తర్వాత నిన్న భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్లతో విడివిడిగా సమావేశమయ్యారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఫాల్తా అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి దేబాంక్షు పాండా 1,09,000 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. పాండా తన సమీప సిపిఐఎం అభ్యర్థి శంభునాథ్ కుర్మిపై విజయం సాధించారు. ఈ విజయంతో తృణమూల్ కాంగ్రెస్ అజేయ కోటగా ఉన్న ఫాల్తా స్థానాన్ని బీజేపీ తన వశం చేసుకుంది. ఈ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ ఏకంగా 4వ స్థానానికి పడిపోయారు. ఫాల్తా అసెంబ్లీ రీపోలింగ్ లో రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి దేబాంక్షు పాండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ విజయం పశ్చిమ బెంగాల్ ప్రజలకు బీజేపీపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని తట్టెహక్కలు నదిలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. నదిలో నత్తగుల్లలు సేకరిస్తున్న సమయంలో నీటి ప్రవాహం ఉధృతంగా రావడంతో వారంతా కొట్టుకుపోయారు. రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా నదిలో నీటి ప్రవాహం ఒకసారిగా పెరిగిందని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో సిరాలి గ్రామానికి చెందిన సుమారు 14 మంది నత్తగుల్లల సేకరణ కోసం నదిలోకి దిగారు. ప్రవాహం ఉధృతికి కొందరు కొట్టుకుపోతుండగా వారిని రక్షించడానికి మిగతా వారు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో చిక్కుకున్న వారిలో 3 రక్షించగా గల్లంతైన మరో 3 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘోర ప్రమాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే మరణించిన వారి కుటుంబ సభ్యులకు 5,00,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ నది ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే వార్త తనను ఎంతగానో కలిచివేసిందని రాష్టపతి ముర్ము ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి మరణించిన వారి కుటుంబ సభ్యులకు 2,00,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందజేస్తామని మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి పౌర స్మృతి పరిధి నుండి అన్ని గిరిజన సామాజిక వర్గాలను మినహాయించడానికి ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు రూపొందించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన జనజాతీయ సాంస్కృతిక సమాగమం సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, గిరిజనుల హక్కులకు పూర్తి రక్షణ కల్పించామని, ఉమ్మడి పౌరస్మృతి వల్ల గిరిజనుల హక్కులకు ఎటువంటి భంగము వాటిల్లదని స్పష్టం చేశారు.
2: नरेंद्र मोदी जी ने एक प्रकार से जनजाति कल्याण को आगे बढ़ाने का काम किया है. मैं आज इस मंच से इस जनजाति महाकुंभ को कहना चाहता हूं और नरेंद्र मोदी जी ने उसको 1,00,000

0: 4 करोड़ तक बढ़ाने का काम।
1: ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ 18.4 ఓవర్లలో కేవలం 163 పరుగులకే ఆలౌట్ అయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. అంతకుముందు మధ్యాహ్నం వాంకడే స్టేడియంలో జరిగిన మరొక మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పై రాజస్థాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. మధ్య వాయువ్య భారత్లోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు సాధారణ జనజీవితాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు, పగటిపూట విపరీతమైన వేడి ఉండడం వల్ల ప్రజలు మధ్యాహ్నం వేళ్లలో ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. ప్రజలు తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలని, మధ్యాహ్నం నుండి సాయంత్రం లోపు నేరుగా ఎండలోకి వెళ్లకూడదని, అలాగే పిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలున్న వారి పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలని ఆరోగ్య అధికారులు సూచించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 2026వ సంవత్సరపు పద్మ అవార్డులను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేస్తారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని ఎదుర్కోవడంలో భారత్ అమెరికాలు నిబద్దతతో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని తట్టెహక్కలు నదిలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చార్ధామ్ యాత్ర సాహసోపేతం ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చార్ధామ్ యాత్ర సాహసోపేతం ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఇందులో శ్రీమతులు ఎస్ స్వాతి, డి సౌజన్య, ఎం స్వప్న, జి విశాలిని, ఎన్ రేణుక, జి శైలజ పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. వినండి చార్ధామ్ యాత్ర సాహసోపేతం.
4: శివుడు బోలాశంకరుడిగా, భక్తవశంకరుడిగాను ప్రసిద్ధుడు. భస్మాసురుడికి సైతం వరాలిచ్చేంత బోళాతనం శివుడికే చెల్లింది. కఠిన నియమాలను పాటించనక్కర్లేదు, నిండు మనసుతో పూజిస్తే చాలు. భక్తులను ఇట్టే అనుగ్రహించే దైవం శివుడు మాత్రమే. కన్నప్పను కటాక్షించిన ఉదంతమే ఇందుకు నిదర్శనం. త్రిమూర్తులలోనే కాదు, సమస్త దేవతల్లోనూ శివుడు మాత్రమే భక్తసులభుడు. శివుడు సనాతనుడు. వేదాలు శివుడిని రుద్రుడిగా ప్రస్తుతించాయి. నిజానికి వేదకాలానికి ముందే శివారాధన వ్యాప్తిలో ఉందనేందుకు ఆధారాలు కూడా ఉన్నాయి. పురాణేతిహాసాల్లో శివుని మహిమను వెల్లడించే గాథలు విరివిగా కనిపిస్తాయి. శివుని గాథలన్నింటినీ క్రోడీకరించిన శివపురాణం శైవులకు ఆరాధ్య గ్రంథం. మాఘ బహుళ చతుర్దశి రోజున క్షీరసాగర మదనంలో పుట్టిన గరళాన్ని తన కంఠంలో బంధించి శివుడు లోకాలను రక్షించాడు. భారతదేశంలో 4 దిక్కుల పురాతన శైవ క్షేత్రాలు ఉన్నాయి. వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు, పంచకేదార క్షేత్రాలు, పంచారామ క్షేత్రాలు ప్రసిద్ధమైనవి.

ఇది జ్యోతిర్లింగ స్తోత్రం. ఇందులో ప్రస్తావించిన క్షేత్రాలు సోమనాథ క్షేత్రం. సౌరాష్ట్రం అంటే గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలో ఉంది. ఇక్కడి శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని శ్రీశైలంలో మల్లికార్జున క్షేత్రం ఉంది. ఆదిశంకరాచార్యులు శివానంద లహరి స్తోత్రాన్ని ఇక్కడే రచించారు. మహాకాళేశ్వర క్షేత్రం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉంది. మధ్యప్రదేశ్లోని నర్మదానది తీరంలో ఓంకారేశ్వర క్షేత్రం ఉంది. ఇక్కడ ఒకే శివలింగం రెండు భాగాలుగా ఉండి ఓంకారేశ్వర అమరేశ్వర అనే రెండు పేర్లతో పూజలు అందుకుంటూ ఉంటుంది. బీహార్లోని దేవగఢ్ జిల్లాలో బైద్యనాథ క్షేత్రం ఉంది. క్షీరసాగర మథనం తర్వాత ధన్వంతరి అమృతాన్ని ఇక్కడ శివలింగంలోనే భద్రపరచాడని ప్రతీతి. మహారాష్టలోని పూణె సమీపంలో భీమానది ఒడ్డున భీమశంకర క్షేత్రం ఉంది. త్రిపురాసుర సంహారం తరువాత శివుడు ఇక్కడ విశ్రమించాడని పురాణాల కథనం. తమిళనాడులోని సాగరా నది తీరాన రామేశ్వర క్షేత్రం ఉంది. రావణ సంహారం తరువాత శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు రామాయణం చెబుతోంది. మహారాష్టలోని దారుకావనంలో నాగేశ్వర క్షేత్రం ఉంది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జ్యోతిర్లింగ క్షేత్రంలోనే అత్యంత ప్రసిద్దిగాంచిన విశ్వేశ్వర క్షేత్రం ఉంది. మహారాష్టలోని నాసిక్ వద్ద త్రయంబకేశ్వర క్షేత్రం ఉంది. ఇక్కడ శివలింగం చిన్న గుంటలా ఉంటుంది. అందులో మూడు బొటనవేళ్లలా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకలుగా మూడు చిన్నలింగాలు కనిపిస్తాయి. ఉత్తరాఖండ్లోని మందాకిని నది సమీపంలో కేదారేశ్వర క్షేత్రం ఉంది. మంచు కారణంగా ఏడాదికి 6 నెలలు మాత్రమే ఇందులో భక్తుల దర్శనాలకు అనుమతి ఉంటుంది. మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లాలో ఎల్లోరా గుహల సమీపంలో గృష్ణేశ్వర క్షేత్రం ఉంది.

నిరాకరుడిని చెప్పడానికి లింగం ప్రతీక. అద్భుతమైన శివతత్వాన్ని నిరాకారంగా ఉపాసన చేస్తే అది లింగోపాసన. సాకారమైన దివ్యమంగళ విగ్రహాపాసనలో చంద్రశేఖరుడిగా, నాగాభరణ భూషితుడిగా, త్రినేత్రుడిగా, నీలకంఠునిగా ఇలా అనేక రూపాలలో గోచరిస్తాడు. ఇవన్నీ శివచైతన్యాన్ని వ్యక్తం చేస్తాయి. జ్ఞానం, వైరాగ్యం, తపస్సు, అంతర్ముఖత్వం, కరుణ, త్యాగశీలత ఇవన్నీ సగుణ రూపమైన, నిర్గుణ రూపమైన శివమూర్తిలో ఉండే లక్షణాలు.

చార్ధామ్ యాత్ర జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనే ఈ నాలుగు పుణ్యక్షేత్రాల పర్యటన. పవిత్ర నదులుగా పిలిచే గంగా యమునుల జన్మస్థలాలైన గంగోత్రి, యమునోత్రి.

మహావిష్ణువు తపస్సు చేసిన దేవభూమిగా ప్రసిద్ధి పొందిన బద్రీనాథుల సమాహారమే చార్ధామ్ యాత్ర.

ఈ నాలుగు ఆలయాలు ఏడాదిలో 6 నెలలు మాత్రమే తెరిచి ఉంటాయనేది తెలిసిందే. అయినా తెలియని మరెన్నో ఆశ్చర్యకరమైన అంశాలు ఉన్నాయి.

వెండి వెలుగులతో మెరిసే మంచు శిఖరాలు, కొండల నుంచి జాలువారే జలపాతాలు, భగవన్నామాన్ని స్మరిస్తూ సాగే భక్తులు, ఇలా ప్రకృతి రమణీయత, ఆధ్యాత్మిక శోభ ఒకేచోట కనిపిస్తూ అలౌకికమైన ఆనందాన్ని కలిగిస్తుంది చార్ధామ్ యాత్ర.

ఉత్తరాఖండ్లోని ఈ నాలుగు ఆలయాల ద్వారాలు తెరిచే సమయం కోసం ప్రపంచ వ్యాప్తంగా వేలాది భక్తులు ఆతృతగా ఎదురుచూస్తారు. యమునాత్రితో మొదలుపెట్టి గంగోత్రి, కేదారినాథులకు వెళ్లి ఆఖరున బద్రీనాథ్ను దర్శించి ధన్యులవుతారు భక్తులు.

వేసవిలో తెరిచే ఈ ఆలయాలను 6 నెలలయ్యాక మూసేస్తారు. అప్పుడు దేవతామూర్తులను ఇతర ప్రాంతాల్లో ఉంచి మళ్లీ ఏప్రిల్ మే మాసాల్లో తీసుకుని వస్తారు.

యమునోత్రి ఈ యాత్రలో మొదట దర్శించుకునే క్షేత్రం. సూర్యుడి కుమార్తె అయిన యమున ఉత్తరకాశిలో అవతరించింది. భక్తులు ఈ నదిలో స్నానమాచరిస్తే ఆత్మ దేహం పరిశుద్ధమవుతాయని నమ్ముతారు. ఈ ఆలయానికి దగ్గరగా సూర్యకుండ్ గౌరీకుండ్ పేర్లతో నీటి చిలుమలు కనిపిస్తాయి. సూర్యకుండలోని నీరు పొగలు కక్కుతూ ఉంటే గౌరీకుండ్లో గోరువెచ్చగా కనిపిస్తాయి. గౌరీకుండ్లో స్నానమాచరించి గర్భగుడిలో ఇతర దేవతలతో కలిసి ఉన్న యమునాదేవిని దర్శించుకుంటారు భక్తులు. దీపావళి రెండో రోజున వచ్చే యమ ద్వితీయ నాడు ఆలయాన్ని మూసివేసి విగ్రహాన్ని కరసాలి అనే గ్రామానికి తరలిస్తారు. యమునాదేవి తల్లి అయిన సంజనాదేవి సూర్యుడి తాపాన్ని తట్టుకోలేక తన స్థానంలో ఛాయను ఉంచడంతో ఆమె సంజనాదేవి సంతానాన్ని ఇబ్బంది పెట్టేదట. దానివల్ల అన్నదమ్ములిద్దరూ వెళ్లిపోయారట. ఆ వియోగంతో యమున విలపించిందని, ఆ కన్నీరే నదిగా ప్రవహించిందని ఓ పురాణ కథ ఉంది.

గంగానదిలో స్నానమాచరిస్తే పాపాలు తొలగిపోతాయని అంటారు. చనిపోయిన వారి అస్థికలను గంగానదిలో కలిపేందుకు వారణాసి, గయా, ప్రయాగాలతో పాటు ఇతర గంగాతీర్థాలకు చేరుకునేవారెందరో. ఇంతటి విశిష్టత కలిగిన గంగానది భూమిని తొలిసారి తాకిన ప్రదేశమే గంగోత్రి. భగీరథుడు తన పూర్వీకుల పాపాలను నిర్మూలించే క్రమంలో గంగను భూమ్మీదకు రప్పించేందుకు తపస్సు చేయడంతో గంగాదేవి నదీ రూపాన్ని దాల్చింది. ఆ ప్రవాహ ఉధృతాన్ని అదుపు చేసేందుకు పరమేశ్వరుడు తన జటాజూటాన్ని అడ్డుపెట్టి తరువాత గంగానదిని వదిలడట. అలా వచ్చిన గంగమ్మ కోసం భాగీరథి నదీ తీరంలో నిర్మించిన ఆలయమే గంగోత్రి. ఇక్కడ గర్భగుడిలో గంగాదేవితో పాటు సరస్వతి, అన్నపూర్ణ, భగీరథుడు తదితర విగ్రహాలు ఉంటాయి. గంగాదేవి దర్శనానంతరం సమీపాన ఉన్న భగీరథ శిలని, భైరోనాథ్ ఆలయాన్ని, రిషికుణ్ణి చూసి తన్మయులవుతారు. ఈ గుడిని దీపావళి తర్వాత మూసేసి ముక్బా అనే గ్రామానికి దేవి విగ్రహాన్ని చేరుస్తారు.

ఓం నమ శివాయ అని స్మరిస్తూ కేదార్నాథులో కొలువైన కేదారేశ్వరుని చూసేందుకు తపిస్తారు భక్తులు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ ఆలయం మందాకిని నదీ సమీపంలో రుద్రప్రయాగలో ఉంటుంది. ఇక్కడ శివలింగం రాయి రూపంలో కనిపిస్తుంది. పాండవులు కౌరవులను సంహరించేందుకు పరిహారంగా శివుడిని దర్శించుకోవాలనుకుంటారట. ఇది ఇష్టపడని పరమేశ్వరుడు ఎద్దు రూపంలోనికి మారి ఈ ప్రాంతంలోని ఓ కొండపైన దాక్కున్నాడట. అయితే భీముడు ఓ ఎద్దుతోకను పట్టుకుని తన సోదరుల చెంతకు తీసుకువెళ్లాలనుకున్నాడు. ఆ పనికి ప్రాయశ్చిత్తంగా పాండవులు ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత ఈ ఆలయాన్ని పునరుద్ధరించిన జగద్గురువు ఆదిశంకరాచార్యులు ఇక్కడే తన దేహాన్ని విడిచాడు. ఈ ఆలయానికి పూజారిగా వ్యవహరించే రావుల్ది కర్ణాటకకు చెందిన వీరశైవ కుటుంబ నేపథ్యం. కార్తీక పౌర్ణమి తర్వాత దీన్ని మూసివేసి స్వామిని ఊకీమట్కు తీసుకువెళ్తారు.

దేవభూమి ఎనిమిదో వైకుంఠం శ్రీమన్నారాయణుడు నడయాడిన పవిత్ర క్షేత్రం అంటూ కీర్తించే బద్రీనాథ్ ఆలయం ఉత్తరాఖండలోని చమీలి జిల్లాలో అలకనంద నది సమీపాన ఉంటుంది. శ్రీమహావిష్ణువు బద్రీనారాయణుడి రూపంలో పూజలందుకుంటున్న ఈ నిలయాన్ని మానవులు 6 నెలలు, దేవతలు 6 నెలలు దర్శించుకుంటారట. ఇక్కడ పూజారిగా కేరళకు చెందిన నంబూద్రి కుటుంబానికి చెందిన బ్రాహ్మణుడినే నియమిస్తారు. ఇక తలుపులు మూసే రోజున అఖండ దీపాన్ని వెలిగించి పూలు ఉంచుతారు. విగ్రహాన్ని జోషిమఠ్లో ఉన్న నరసింహ ఆలయానికి చేరుస్తారు. గుడి తెరిచే సమయానికి అఖండ దీపం వెలగడం, పూలు తాజాగా ఉండటాన్ని చూడొచ్చు. ఇక్కడ బద్రీనారాయణుడు, నరనారాయణులు, శ్రీదేవి, భూదేవి ఇతర దేవతామూర్తులతో కనిపిస్తారు.

విష్ణుమూర్తి ఈ ప్రాంతంలో బదరీ వృక్షం కింద తపస్సు చేయడంతో ఈ ప్రాంతానికి స్వామికి ఆ పేరు వచ్చింది. ఈ విష్ణుమూర్తి విగ్రహాన్ని దేవతలు తయారు చేశారట. కొన్నాళ్లకు ఆ విగ్రహం అలకనంద నదిలో పడిపోవడంతో దాన్ని శంకరాచార్యుల వారు వెలికితీసి ఆలయాన్ని నిర్మించారట. భక్తులు ముందుగా తప్తకుండు పేరుతో ఉండే వేడినీటి కొలనులో స్నానమాచరిస్తారు. అలాగే బ్రహ్మకపాల తీర్థంలో పితృదేవతలకు శ్రాద్ధకర్మలను నిర్వహిస్తారు. వసుధార జలపాతంతో పాటు నారదా తీర్థం వంటి వాటిని దర్శించుకుని పరవశిస్తారు భక్తులు. ఈ చార్ధామ్ను దర్శించుకోవాలనుకునే భక్తులు ముందుగా ఉత్తరాఖండ్ రాష్ట్ర వెబ్సైట్లో వివరాలను నమోదు చేసుకోవాలి. ఇక్కడకు వెళ్లేవారు మార్గ మధ్యమంలో బస చేసేందుకు టెంట్లను అద్దెకు ఇస్తారు. ప్యాకేజీల ద్వారానూ ఈ నాలుగు ఆలయాలను దర్శించుకోవచ్చు.

0: మీరింటే వరకు చార్ధామ్ యాత్ర సాహసోపేతం ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఇందులో శ్రీమతులు ఎస్ స్వాతి, డి సౌజన్య, ఎం స్వప్న, జి విశాలిని, ఎన్ రేణుక, జి శైలజ పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
1: ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. కలిజ చిత్రం కోసం రమేష్ వినయాగం కారుణ్య పాడిన పాట.

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దే చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్ గారు.

విజ్ఞాన వీచికల కార్యక్రమానికి స్వాగతం. అంటార్కిటికా అనేది భూమికి చిట్ట చివరన దక్షిణ ధ్రువం దగ్గర ఉన్న ఓ భారీ మంచుఖండం. ఇక్కడ దాదాపు 98% మంచు ఉంటుంది. ఇక ఆ మిగతా 2% పర్వత శిఖరాలు, పొడి లోయలు, తీర ప్రాంతాలు, ద్వీపాలు. ఈ ద్వీపాల్లో పెంగ్విన్సు ఉంటాయి. శాస్త్రవేత్తలు తప్ప సాధారణ మనుషులు ఇక్కడ ఉండరు. ఇక 98% మంచు పొర సగటున 1.9 కిలోమీటర్ల మందంలో ఉంటుంది. భూతాపం వల్ల కొన్నేళ్లుగా ఈ మంచు కరుగుతూ వస్తుందని, ఒకవేళ అంటార్కిటికాలోని మంచు మొత్తం కరిగినట్లయితే సప్త సముద్రాల నీటి మట్టాలు దాదాపుగా 200 అడుగుల మేరకు పెరిగి తీర ప్రాంత నగరాలన్నీ మునిగిపోతాయని మనము ఎప్పటి నుండో వింటున్నటువంటి సంగతే. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు కొత్తగా కనిపెట్టింది ఏంటంటే, పైనుంచి భూతాపం వల్లనే కాదుగాని అడుగు నుంచి వేడెక్కుతున్న నీటి ప్రవాహాల వలన కూడా అంటార్కిటికా కరుగుతోందని, అంటే భూమికి మరింత త్వరగా ప్రమాదము రాబోతుందని చెబుతున్నారు. అంటార్కిటికా మంచు పలకల అడుగున సర్కంపోలార్ డిప్ వాటర్ అని పిలిచే వేడినీటి ప్రవాహాలను శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా గమనిస్తున్నారు. ఈ వేడినీరు సముద్ర ఉపరితలం నుండి సుమారు 500 మీటర్ల దిగువకు, అంటే మంచు పలకలకు దూరంగా 1600 అడుగుల దూరంలో ఉంది. అయితే మారుతున్న గాలి దిశలు అంటార్కిటికాను చుట్టి ఉన్న దక్షిణ మహాసముద్రంలో వీస్తున్నటువంటి బలమైన గాలుల వలన ఈ లోతైన వేడినీరు నెమ్మదిగా సముద్ర ఉపరితలంపైకి మంచు పలకల వైపు కదులుతూ వస్తుంది. ఈ వేడినీటి

ఉష్ణోగ్రత కేవలము 2 డిగ్రీల సెల్సియస్ మాత్రమే అయినప్పటికీ అతి శీతలంగా ఉండే అంటార్కిటికా మంచును బలహీనపరచడానికి ఇది చాలు. గతంలో ఈ మంచు పలకల చుట్టూ చల్లటి నీరు ఉండేది, అది వాటిని కరగకుండా కాపాడేది. కానీ ఇప్పుడు సముద్ర ప్రవాహాల్లో మార్పు రావడం వలన ఎవరో వేడినీటి ట్యాపు తిప్పినట్లుగా అక్కడి నుండి నీరు వేడెక్కుతుందని ప్రొఫెసర్ సారా పుర్కి చెబుతున్నారు. ధ్రువ ప్రాంతాల దగ్గర మంచు గడ్డగట్టినప్పుడు మిగిలిన నీరు అత్యంత చల్లగా, ఉప్పగా, సాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఈ నీరు బరువుగా ఉండి సముద్రం అడుగు భాగంలోనికి చేరుతుంది. ఇలా నీరు కిందికి వెళ్ళినప్పుడు తనతో పాటు ఉష్ణాన్ని, కార్బన్ను, పోషకాలను లోపలికి తీసుకువెళ్తుంది. ఇలా వెళ్ళటం అనేది ప్రపంచవ్యాప్తంగా సముద్రపు నీటిని ఒక క్రమ పద్ధతిలో ఒక బెల్ట్ లాగా కదిలిస్తుంది. దీనిని ఓషన్ కన్వేయర్ బెల్ట్ అంటారు. అయితే ఇప్పుడు అడుగు నుంచి కరుగుతూ ఉన్న మంచు పలకల తీపి వేడి నీరుగా సముద్రంలో కలిసినప్పుడు ఆ నీరు అంత త్వరగా కిందకు మునగదు. దీనివల్ల సముద్ర ప్రవాహాల వేగము మందగించి సముద్రాల్లోని జీవజలానికి అందే పోషకాలు కూడా తగ్గిపోయే ప్రమాదము ఏర్పడుతుంది. కొత్త డేటా ప్రకారము అంటార్కిటికా దిగువకు వెళ్లే చల్లటి ఉప్పు నీటి శాతము తగ్గుతుంది. దీన్ని భర్తీ చేయడానికి బయట నుండి మరింత వేడి నీరు మంచు పలకల వైపుకు వస్తుంది. ఈ క్రమంలో మంచును ఇంకా వేగంగా కరిగిస్తుంది. దీనివలన సముద్రాల నీటి మట్టము పెరగడమే కాకుండా మరికొన్ని సమస్యలు కూడా వస్తున్నాయి. సాధారణంగా సముద్రాలు వాతావరణంలోని అధిక వేడిని, కార్బన్ను సంగ్రహిస్తాయి. ప్రవాహాలు ఆగిపోతే సముద్రము ఆ పనిని సరిగ్గా చేయలేదు. దీనివలన గ్లోబల్ వార్మింగ్ మరింత వేగంగా పెరుగుతుంది. తాజా అధ్యయనానికి నాయకత్వం వహించిన డాక్టర్ జాష్వా లాన్హామ్ చెప్పినట్లుగా ఇవన్నీ కేవలము అంచనాలు మాత్రమే కాదు, ఇప్పుడు మన కళ్ళ ముందు నిజంగా జరుగుతున్నటువంటి మార్పులు అని చెబుతున్నారు. అంటార్కిటికా కరగడం అనేది కేవలము ఒక ప్రాంతీయ సమస్య కాదు, ఇది భూతాప భీకర రూపానికి ఒక సంకేతం. సముద్ర ప్రవాహాల వ్యవస్థ బలహీనపడితే ఇది వాతావరణాన్ని అతలాకుతలం చేసి రాబోయే తరాలకు మంచు యుగం వంటి కఠిన పరిస్థితులను కల్పించవచ్చు. ప్రకృతి మనకు ఇస్తున్నటువంటి ఈ సంకేతాలను గమనించి పర్యావరణ పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవడం అనేది ఎంతో అవసరము. భూమిపై నుండి సముద్రం వైపు విస్తరించి నీటిపై తేలుతూ ఉండే మంచు నదులనే మంచు పలకలు, గ్లేషియర్సు అంటాం. ఇవి అంటార్కిటికా తీర ప్రాంతంలో దాదాపు 75% మేర విస్తరించి ఉన్నాయి. వీటి మందము 50 నుండి 600 మీటర్ల వరకు ఉంటుంది. మంచును ముందుకు నెట్టుకుని రావడం వలన పైన కురిసే మంచు గట్టిపడటం వలన ఈ పలకలు పెరిగి అంటార్కిటికాకు ఒక అడ్డుగోడలా పనిచేస్తున్నాయి. భూమి మీద ఉన్న భారీ గ్లేషియర్లు వేగంగా సముద్రంలోనికి జారిపోకుండా ఈ మంచు పలకలు అడ్డుకుంటాయి. ఒకవేళ ఈ పలకలు విచ్ఛిన్నమైతే వెనుక ఉన్న గ్లేషియర్లు వేగంగా సముద్రంలోనికి పడిపోతాయి. దీనివల్ల సముద్ర మట్టాలు ఒక్కసారిగా పెరుగుతాయి. గత 25 ఏళ్లలో 48 మంచు పలకలు వాటి బరువులో 30% కోల్పోయాయి. అంటే అంటార్కిటికాను కాపాడుతున్న అడ్డుగోడలు బలహీనపడుతున్నాయని అర్థము. ఇది ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంత నగరాలకు పెద్ద హెచ్చరిక. 1950 నుండి గ్లోబల్ వార్మింగ్ పెరగటం వలన అట్లాంటిక్ మెరిడియనల్ ఓవర్ టర్నింగ్ సర్క్యులేషన్ వ్యవస్థ కదలిక మునుపటి కంటే చాలా వేగంగా బలహీనపడుతుందని పరిశోధకులు గుర్తించారు. గ్రౌండింగ్ లైన్ ఒక గ్లేషియర్ సముద్ర అడుగు భాగంలోనికి రాతిని తాకే ప్రదేశాన్ని గ్రౌండింగ్ లైన్ అని అంటారు. వేడి నీరు ఈ

పాయింట్ను వెనక్కి నెట్టివేస్తుంది. గ్రౌండింగ్ లైన్ వెనక్కి వెళ్లే కొద్దీ అంతవరకు రక్షణగా ఉన్న మంచు అడుగు భాగము కూడా వేడి నీటిలో మునిగిపోయి కరగడము మొదలవుతుంది. పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్. ఇది ఒక విష వలయము లాంటిది. మంచు కరిగే కొద్దీ మరింత వేడి నీరు లోపలికి చేరుతుంది. ఆ వేడి నీరు మంచును ఇంకా వేగంగా కరిగిస్తుంది. ఇలా ఒకదాని వలన మరొకటి ప్రభావితమై మంచు కరగటం అనేది ఊహించనంత వేగంగా మారుతుందని దీన్నే పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ అని అంటారు. అంటార్కిటికా ఖండము అడుగున నీటి ప్రవాహాల ఉష్ణోగ్రతల్ని కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు ఆర్గో ఫ్లోట్స్ అనే పరికరాలను ప్రయోగిస్తారు. ఇవి సముద్రంలో తేలుతూ నిరంతరము నీటి ఉష్ణోగ్రత ఇతర వివరాలను సేకరిస్తూ ఉంటాయి. తాజాగా శాస్త్రవేత్తలు ఓడల ద్వారా సేకరించిన పాత డేటాను ఈ కొత్త ఆర్గో ఫ్లోట్స్ డేటా

0: చేరుతుంది. ఆ వేడి నీరు మంచును ఇంకా వేగంగా కరిగిస్తుంది. ఇలా ఒకదాని వలన మరొకటి ప్రభావితమై మంచు కరగటమనేది ఊహించనంత వేగంగా మారుతుందని, దీన్నే పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ అని అంటారు. అంటార్కిటికా ఖండము అడుగున నీటి ప్రవాహాల ఉష్ణోగ్రతల్ని కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు ఆర్గో ఫ్లోట్స్ అనే పరికరాలను ప్రయోగిస్తారు. ఇవి సముద్రంలో తేలుతూ నిరంతరము నీటి ఉష్ణోగ్రత, ఇతర వివరాలను సేకరిస్తూ ఉంటాయి. తాజాగా శాస్త్రవేత్తలు ఓడల ద్వారా సేకరించిన పాత డేటాను ఈ కొత్త ఆర్గో ఫ్లోట్స్ డేటాతో కలిపి గత 40 ఏళ్ల రికార్డును విశ్లేషించారు. దీంతో లోతులో ఉన్న నీటి వేడికి అంటార్కిటికా పైకి చొచ్చుకు వస్తుందని, మొదటిసారిగా నిరూపణ అయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
1: అసలు మనం రోజుకు 24 గంటలు, గంటకు 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకండ్లు లెక్కించడం ఎలా మొదలుపెట్టాం? ఈనాటికి ఎలా లెక్కిస్తున్నాం? దీని గురించి తెలుసుకోవాలంటే మనం అసలు సమయాన్ని గణించడానికి పూర్వం ఉన్న కాలానికి వెళ్ళాలి. ఎందుకంటే పురాతన అంకెల వ్యవస్థలు ఒకదాని కదా మనల్ని ఈ వైపు నడిపించింది. దీన్ని కనిపెట్టిన నాగరికతను దాటి ఈ విధానం ఎలా మనుగడ సాగించిందో కూడా అది వివరిస్తుంది. ఈ 60 నిమిషాల లెక్కకు పునాది ఎక్కడ పడిందంటే, దీనికి మూలం సుమేరియన్లు. వీరు క్రీస్తుకు పూర్వం 5300 నుండి 1940 మధ్య మెసపటోమియాలో, అంటే ప్రస్తుత ఇరాక్ ఉన్న ప్రాంతంలో నివసించారు. నగరాలను నిర్మించిన తొలి నాగరికత ఇది. నాగలితో వ్యవసాయం, నీటిపారుదల, తొలిసారిగా రాయడం వంటి వాటిని మొదలుపెట్టిన ఘనతలన్నీ ఈ నాగరికతకే దక్కుతాయి. 60 అనే భావనపై ఆధారపడిన అంకెల వ్యవస్థ ఈ నాగరికతలోనే అభివృద్ధి చెందింది. మీ చేతిని మీ ఎదురుగా తీసుకుని ఒక వేలిని వంచండి. ఆ వేలికున్న 3 జాయింట్లు మీకు కనిపిస్తాయి. ఒక చేతికున్న అన్ని వేళ్లకున్న, అంటే బొటన వేలు తప్ప మిగిలిన జాయింట్లను లెక్కించండి. మీ లెక్క 12 దగ్గర ఆగిపోతుంది. ఈ 12 అంకెల్ని మరో చేతికున్న వేళ్ల మీద లెక్కించండి. తిరిగి 12 జాయింట్లను మరో చేతి మీద లెక్కించండి. సమాధానం 60. సుమేరియన్ల గణాంక విధానంలో 10కి బదులు 60 ఆధారంగా ఎందుకు రూపొందించుకున్నారనే దానిపై ఉన్న ఊహాజనిత సిద్ధాంతాలలో ఇదొకటి. ఈ నిర్ణయం ప్రస్తుతం మన కాలాన్ని గణించే విధానంపై ఉన్న ప్రభావాన్ని చూపుతోంది. పెరుగుతున్న తమ నగరాలకు అవసరమైన ఆహార సరఫరా కోసం, భారీ స్థాయిలో చేస్తున్న వ్యవసాయానికి సంబంధించిన రికార్డుల నిర్వహణ కోసం సుమేరియన్లు అంకెలను అభివృద్ధి చేశారని క్యూనిఫామ్, అంటే ప్రాచీన మధ్య ప్రాచ్యపు లిపి వ్యవస్థలు, సంస్కృతులు మనకు తెలియజేస్తున్నాయి. వారు సంఖ్యలను నమోదు చేయడానికి ఇప్పటి స్మార్ట్ ఫోన్ సైజు లేదా అంతకంటే చిన్నగా ఉండే మట్టి పలకలు ఉపయోగించడం మొదలుపెట్టారు. మెత్తటి బంకమట్టి మీద వివరాలను ముద్రించేవారు. తర్వాతి కాలంలో బొమ్మలు వేయడం మొదలైంది. ఇది సుమేరియన్ల లిపిగా అభివృద్ధి చెందింది. 19వ శతాబ్దంలో ఈ మట్టి పలకలను కనుక్కున్న తర్వాత సుమేరియన్లు నాగరికతను అర్థం చేసుకున్నారు. సుమేరియన్లు అన్ని రకాల గణిత విధానాలను అనుసరించినట్లు చరిత్ర చెబుతోంది. గణిత శాస్త్రానికి, దాని ద్వారా ఖగోళ శాస్త్రానికి, సమయ గణనకు 60ని ఉపయోగించే షష్ట్యంశమాన వ్యవస్థల లాంటివి ఇందులో ఉన్నాయి. మనమిప్పుడు 10ని ఎలా ఉపయోగిస్తున్నామో సుమేరియన్లు 60ని అలాగే ఉపయోగించారు. మనం 9కి చేరుకున్న తరువాత ఎడమవైపు ఒక స్పేస్ ఇచ్చి 1 రాసి దాని కుడివైపున 0 చేరుస్తామని అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో హిస్టరీ ఆఫ్ ద ఎగ్జాక్ట్ సైన్సెస్లోని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 60లతో గణించేటప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. 59కి చేరుకున్న తర్వాత 59 కంటే ఎక్కువ సంఖ్యను ఉపయోగించడానికి బదులు దాని తర్వాత 1 ఉపయోగిస్తారు. వేళ్లతో లెక్కించే విధానం ఉన్నప్పటికీ సుమేరియన్లు 60 ఆధారంగా గణన వ్యవస్థను ఎందుకు ఎంచుకున్నారనే దానిపై స్పష్టత లేదు. అసలు 60 ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పడానికి పెద్దగా ఆధారాలు లేవు. 60తో గణించే విధానం సుమేరియన్ల కంటే ముందే ఉండవచ్చనేది కొందరి అభిప్రాయం. ఏదేమైనప్పటికీ దీని ఉపయోగం చాలా తేలిక. 60ని భిన్నాలు, దశాంశాలతో పనిలేకుండా 1, 2, 3, 4, 5, 6, 10, 12, 15, 20, 30, 60 భాగించవచ్చు. దీనికి భిన్నంగా 1, 2, 5, 10 మాత్రమే భాగించగలిగే వీలున్న 10ని చూస్తే 60తో గణన ప్రయోజనాలు ఏంటో అర్థం చేసుకోవచ్చు. సుమేరియన్లు సమయం ఉపయోగించారని చెప్పేందుకు స్పష్టమైన ఆధారం లేదు. అయితే క్రీస్తుపూర్వం 1000వ సంవత్సరం ప్రాంతంలో బాబి

0: బాబిలోనియన్లు సూర్యుడు నీటి ఆధారంగా రూపొందించిన గడియారాలను ఉపయోగించినట్లు చరిత్ర పుస్తకాల్లో నమోదైంది. అయితే దీనికి ముందే ఆ ప్రాంతంలో కాలాన్ని లెక్కించే విధానం ఉండి ఉండొచ్చని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోజును గంటలుగా విభజించిన తొలి నాగరికత ఈజిప్షియన్లదేనని స్విట్జర్లాండ్లోని బాసెల్ యూనివర్సిటీ ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఏర్పాటు చేసిన అటామిక్ క్లాక్స్ నెట్వర్క్ ప్రపంచవ్యాప్తంగా సమయాన్ని నిర్దేశిస్తోంది. ఇంటర్నెట్ మొదలుకొని జీపీఎస్ వరకు అత్యంత ఖచ్చితత్వాన్ని చూపించే ఎంఆర్ఐ ఇమేజింగ్ వరకు ప్రతి దాని వెనుక ఈ నెట్వర్క్ ఉంది. కాల గణన చరిత్రను పరిశీలిస్తే ఇదంతా మానవ నిర్మితమని తెలుస్తుంది. గంటలు, నిమిషాలు, సెకండ్లు అనేవి యాదృచ్ఛిక సంఘటనలు, అనుకోని పరిణామాల వల్ల మన వద్దకు వచ్చాయి. అయితే అవి శతాబ్దాలుగా ఉపయోగకరమైన వారసత్వంగా మనతోనే ఉన్నాయి. ఈ వ్యవస్థ ప్రాచీన కాలం నుంచి మనతో ఎంతలా ముడిపడిందంటే ఇప్పుడు దీన్ని మార్చడం బహుశా అసంభవమనే చెప్పవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: అనుభోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్కి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
4: మీరింతవరకు విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ
5: नमस्कार. आकाशवाणी से समाचार प्रभात के साथ मैं मुकेश कुमार. राष्ट्रपति द्रौपदी मुर्मू आज राष्ट्रपति भवन में पद्म पुरस्कार प्रदान करेंगी. गृहमंत्री अमित शाह ने कहा, सरकार ने सभी जनजातीय समुदायों को समान नागरिक संहिता के दायरे से बाहर रखा. पेट्रोल की कीमत में 2.61 रुपए और डीजल में 2.71 रुपए प्रति लीटर की वृद्धि. राष्ट्रीय परीक्षा एजेंसी ने 28 मई को होने वाली सीईयूटी स्नातक परीक्षा 2026 स्थगित की. विदेश मंत्री सुब्रमण्यम जयशंकर ने कहा, भारत और अमेरिका आतंकवाद के सभी स्वरूपों से लड़ने के लिए तत्पर. अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने कहा, भारत उन पर विश्वास कर सकता है और वो प्रधानमंत्री नरेंद्र मोदी के सबसे बड़े प्रशंसक हैं. आईपीएल क्रिकेट में दिल्ली कैपिटल्स ने कोलकाता नाइट राइडर्स को 40 रन से हराया. राष्ट्रपति द्रौपदी मुर्मू आज राष्ट्रपति भवन में वर्ष 2026 के पद्म पुरस्कार प्रदान करेंगी. समारोह में उपराष्ट्रपति सीपी राधाकृष्णन, प्रधानमंत्री नरेंद्र मोदी और गृह मंत्री अमित शाह भी उपस्थित रहेंगे. 2 पद्म विभूषण, 6 पद्म भूषण और 58 पद्मश्री सहित 86 अलंकरण आज दिए जाएंगे. राष्ट्रपति ने वर्ष 2026 के लिए 131 पद्म पुरस्कारों की स्वीकृति दी थी. इनमें 5 पद्म विभूषण, 13 पद्म भूषण और 113 पद्मश्री शामिल हैं. हमारी संवाददाता ने बताया है कि शेष पद्म पुरस्कार समारोह के दूसरे दौर में दिए जाएंगे.
6: इस वर्ष भारत सरकार ने कुल 131 पद्म पुरस्कारों की घोषणा की है, जिसमें 5 पद्म विभूषण, 13 पद्म भूषण और 113 पद्मश्री पुरस्कार शामिल हैं. पुरस्कार पाने वालों में 19 महिलाएं हैं, जबकि 16 लोगों को मरणोपरांत सम्मानित किया जाएगा. पद्म विभूषण और पद्मश्री देश के सर्वोच्च नागरिक सम्मानों में शामिल है, जिसकी शुरुआत वर्ष 1954 में हुई थी और प्रत्येक वर्ष गणतंत्र दिवस के अवसर पर इनकी घोषणा की जाती है. ये पुरस्कार कला, साहित्य, शिक्षा, खेल, चिकित्सा, समाज सेवा, विज्ञान, इंजीनियरिंग, जनसेवा, व्यापार और उद्योग सहित विभिन्न क्षेत्रों में उत्कृष्ट और विशिष्ट योगदान के लिए दिए जाते हैं. सौम्या शरण, आकाशवाणी समाचार, दिल्ली.
5: आकाशवाणी से पीपल्स पद्म ऑन आकाशवाणी श्रृंखला के अंतर्गत विशेष कार्यक्रम प्रसारित किए जा रहे हैं. कार्यक्रम में प्रतिदिन अलग अलग पद्म पुरस्कार विजेता के जीवन और कृतित्व की जानकारी दी जाती है. कार्यक्रम सवेरे 9:10 से आकाशवाणी के FM गोल्ड चैनल पर प्रसारित किया जाएगा. इसे न्यूज ऑन AIR ऐप और न्यूज ऑन AIR ऑफिशियल यूट्यूब चैनल पर भी सुना जा सकता है.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్ పీజీ 2026 ప్రవేశ పరీక్షను నిర్వహిస్తుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఈ పరీక్షను నిర్వహిస్తుంది. ప్లాంట్ బయోటెక్నాలజీ, ప్లాంట్ సైన్సెస్, ఫిజికల్ సైన్స్, ఎంటమాలజీ అండ్ నెమటాలజీ, అగ్రోనమీ, నేషనల్ సైన్సెస్, స్టాటిస్టికల్ సైన్సెస్, హార్టికల్చరల్ ఫారెస్ట్రీ, ఆగ్రో ఫారెస్ట్రీ అండ్ సిల్వికల్చర్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కమ్యూనిటీ సైన్స్, యానిమల్ బయోటెక్నాలజీ, వెటర్నరీ సైన్స్, యానిమల్ సైన్స్, ఫిషరీస్ సైన్స్, డైరీ సైన్స్, డైరీ టెక్నాలజీ, ఫుడ్ సైన్సెస్ టెక్నాలజీ, అగ్రీ బిజినెస్ మేనేజ్మెంట్, వాటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ విభాగాలలో భర్తీ కోసం ఈ ప్రకటన జారీ చేసింది. అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ, బీవీఎస్సీ అండ్ హెచ్ఏ, బీఎఫ్ఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 31 August 2026 నాటికి 19 సంవత్సరాలు ఉండాలి. ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ జూన్ 7, 2026. దరఖాస్తుల సవరణ తేదీలు జూన్ 9 నుంచి 10 వరకు ఇచ్చారు. పరీక్షను జూలై 4, 2026 నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, మహబూబ్ నగర్, సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ విశాఖపట్టణంలలో ఏర్పాటు చేయబడ్డాయి. పూర్తి సమాచారం కోసం https://exams.nta.ac.in అనే వెబ్సైట్ చూడవచ్చు. https://exams.nta.ac.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. ఆన్లైన్ విధానంలో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ జూన్ 7, 2026. దరఖాస్తుల సవరణను జూన్ 9 నుంచి 10 వరకు ఇచ్చారు. పరీక్షను జూలై 4, 2026 నిర్వహిస్తారు.

0: మరొక ప్రకటన, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు తమ 21 ఆర్ఆర్బీలలో 6,565 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి సంబంధించి సిఈఎన్ 2026 సూచిక ప్రకారం ప్రకటన విడుదల చేసింది. ఇది టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించిన ఉద్యోగము. మొత్తం 6,565 ఖాళీలు ఉన్నాయి. దీంట్లో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ 7వ సిపిసి లెవెల్ 5 ప్రకారము 323 ఖాళీలు, టెక్నీషియన్ గ్రేడ్ 3 7వ సిపిసి లెవెల్ 2 పోస్టుకు 6,242 ఖాళీలు నిర్దేశించబడ్డాయి. టెక్నీషియన్ 2025 సైకిల్ తర్వాత ఐటీఐ మరియు డిప్లొమా హోల్డర్లు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ జూలై 29, 2026. సింగిల్ విండో ఆర్ఆర్బీ పోర్టల్ ద్వారా దరఖాస్తుల ప్రక్రియ ముగుస్తుంది. వయోపరిమితి జూలై 1, 2026 నాటికి లెక్కిస్తారు. అర్హతలు, ఫీజు, సిలబస్, జోనల్ ఖాళీలు, విభజన తదితరాల కోసం gautjobsalert.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. gautjobsalert.in ఈ వెబ్సైట్లో మీకు పూర్తి సమాచారం లభ్యమవుతుంది. మీ దరఖాస్తులు ఆన్లైన్లో చేరడానికి ఆఖరు తేదీ జూలై 29, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

యమలీల చిత్రం కోసం చిత్ర పాడిన పాటలు వినిపించమంటూ కోరుతున్నారు. ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుంచి చిన్నపాసి, కన్నాపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, సునీత, చాపేల్, చైతు, భానురాజ్, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాధాపాసి, భవపాసి, రోహిత్, రోషిణి, ఉమా, మీనా కుమారి, పార్వతీబాయి, ఛోటా పురాణ్ పాసి, సూరజ్ లాల్, ఎండి షకీర్, షహేజాది, మొహరన్, ప్రవీణ్, జగన్మాత, ఉమాశంకర్, వెంకటేశ్వరరావు మరియు వీరి మిత్రబృందం వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమం తర్వాత బుబ్బిపులి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు. అన్నప్రేడ్పల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుంచి ఊకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, కొర్స రేఖ, దేవరాజ్, ఊకే రామకృష్ణ, వాణి, ధరణి, నాగచైతన్య, స్వప్న మరియు వీరి బంధుమిత్రులు వీరందరి కోసం ఈ పాట

కార్యక్రమంలో తర్వాత రాజ్ కుమార్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు. అశ్వాపురం మండలం గోపాలపురం గ్రామం నుంచి నిమ్మలకొండ రామకృష్ణాచారి ఈశ్వరమ్మ సాంబాచారి కళ్యాణి రవికిరణ్ రూప ఉమామహేశ్వరి లక్ష్మీ నాగాచారి శేషారత్నం నరసింహాచారి అనసూర్య మరియు వీరి బంధుమిత్రులు వీరందరి కోసం ఈ పాట

0: అనుభవ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచా జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

మరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన

0: జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757.

ప్రకటన విన్నారు. కార్యక్రమంలో తర్వాత సీతమామకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం కోసం రోహిత్ శ్రీరామచంద్ర కార్తిక్ పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు. సూరత్ నగర్ రావాపురం నుంచి గుండేటి వెంకట్రాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ్, భద్రమ్మ, మామిడాల కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీప్రసన్న, మంగమ్మ, గుండేటి దుర్గారావు, నాగమణి, మురిపిటి స్వరూప, నాగయ్య, జూపల్లి పుల్లారావు, నాగమణి దంపతులు, లక్ష్మీనారాయణ వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత తులసి చిత్రం కోసం వేణు సునీత పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు. లక్ష్మీదేవిపల్లి ప్రశాంత్ నగర్ నుంచి శ్రీనివాసరావు, పద్మ, సుధాకర్, లలిత, సిరి, రామ్మూర్తి, స్వరూప, వంశీ, ఇందు, స్వప్న, కౌశిక్, లింగయ్య, సావిత్రి వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

0: అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: అనుమోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ ఆటోనమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: ముఖాన్ మొటిమల
3: ఐ బాల్,
2: గజ్జా బొబ్బలా
3: ఐ బాల్,
2: మెరుగల కామరా
3: ఐ బాల్,
2: వరద పుల్లా
3: ఐ బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
5: కార్యక్రమంలో తర్వాత యువరాజు చిత్రం కోసం హరిహరన్ చిత్ర సునీత పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు. ఇల్లందు 14వ నెంబర్ బస్తు నుంచి భరత్లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్యలోద్, కిరణ్, జన్విక, విష్ణుత్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ, శకుంతల, దీక్షిత, స్వరూప్, భారతి, భరత్, వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత భద్రాచలం చిత్రం నుంచి పాటను వినిపించమంటూ కోరుతున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం నుంచి హనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరందరి కోసం ఈ పాట

0: అనుమోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989679076.
2: మరొక నెంబర్ 7989701158.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
5: కార్యక్రమంలో తర్వాత పండంటి కాపురం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు. రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట

కాకుండా నీ పెద్దవాళ్ళు అవుతారా, అల్లరేమి చెయ్యకుండా నోరు మూసుకుంటారా, చిన్నవాళ్ళు కాకుండా నీ పెద్దవాళ్ళు అవుతారా, అల్లరేమి చెయ్యకుండా నోరు మూసుకుంటారా, ఎవరినేమి అన్నారు ఎవరి సొమ్ము తిన్నారు.

కార్యక్రమంలో తర్వాత కాంచనగంగ చిత్రం కోసం వేటూరి సుందరరామూర్తి సాహిత్యానికి జానకి పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు. ఇల్లందు మున్సిపాలిటీ 2వ వార్డు నుంచి దశవత్ నరహరి చౌహాన్, రాధా, డాక్టర్ చందనా నాయక్, దీపా నాయక్, శ్రీనివాస్, భవాని, దీప్తి నాయక్, రాజశేఖర్ నాయక్, లలిత, సంపత్, సింధు, డాలీ, జాహ్నవి, రామచంద్ర, లచ్చాలు, గిరి ఇదే పాటను వినిపించమంటూ కోరుతున్నారు. మరొక శ్రోతలు హమల్లీ బస్తీ నుంచి మేకల మల్లేష్ యాదవ్, జగదాంబ సెంటర్ నుంచి కన్నాపాసి చిన్నపాసి అరటిపండ్ల హుసేన్, కొత్తగూడెం బర్లిఫిట్ నుంచి రాధాపాసి, రామవరం పంజాబ్ గడ్డ నుండి గొర్రె బాబురావు గారు. వీరందరి కోసం ఈ పాట

కార్యక్రమంలో చివరగా అల్చా 369 చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జిక్కి ఎస్పీ శైలజ పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు. కర్ణాటక నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ వీరందరి కోసం ఈ పాట

0: వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కిటిపిఎస్ రోడ్, పాల్వంచా, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్ కి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: మీ ఇంతవరకు కిన్నర లహరి శ్రోతల కోరిన చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం శీర్షికన ఎస్ఎస్సి ఆర్ట్ మధుర ఎంటర్టైన్మెంట్ వారి గోదావరి చిత్రం నుంచి పాటలు వింటారు. సంగీతం అందించారు కెఎం రాధాకృష్ణన్, సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, బాపిరాజు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శంకర్ మహాదేవన్, చిత్ర రాధాకృష్ణన్, గాయత్రి సునీత, ఉన్నికృష్ణన్, శ్రేయా ఘోషల్. ఇప్పుడు వినండి గోదావరి చిత్రం నుంచి ఈ పాటలు.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన ఎస్ఎస్సి ఆర్ట్ మధుర ఎంటర్టైన్మెంట్ వారి గోదావరి చిత్రం నుంచి పాటలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. తొంభై వసంతాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

తొంభై వసంతాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ఈ శీర్షికలో ఈరోజు మనతో విశిష్టాతిథి ఉన్నారు. ఆయన గురించి ఇంట్రడక్షన్ చెప్పే కంటే ఒక పాట వినిపిస్తాను, మీకు అర్థమైపోతుంది.

1990లో కల్కి మనసు మమత సినిమాలతో తెలుగువారికి స్వరకర్తగా పరిచయమై తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడతో పాటు హిందీ సినిమాలకి కూడా స్వరకల్పన చేసి తెలుగువారి పాటకి బాణికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ని సంపాదించిన వారిలో ఒకరు, ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ స్టేజ్లపై తెలుగువారి ఔన్నత్యాన్ని చాటిన నాటునాటు పాట స్వరపరిచిన మోస్ట్ లవ్డ్ ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ కీరవాణి గారు ఈరోజు మనతో ఉన్నారు.

0: ఆల్ ఇండియా రేడియోతో కీరవాణి గారి అనుబంధం వారి మాటల్లోనే తెలుసుకుందామా? నమస్తే సార్.
1: నమస్కారం అండి.
0: ఆకాశవాణి స్టూడియోస్ కి ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం సార్.
1: సంతోషం అండి.
0: 90 వసంతాలు ఆకాశవాణి పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంతో మంది ఆకాశవాణితో అనుబంధం ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి అనుకున్నాను సార్. అయితే ఈ కార్యక్రమాలు ప్రసారం చేయడం మొదలుపెట్టిన తర్వాత శ్రోతల్లో చాలా మంది కూడా వాళ్ళ అనుభవాలు మాకు చెప్పడం మొదలుపెట్టారు. లలిత సంగీతం వినడం, శాస్త్రీయ సంగీతం వినడం, సినిమా పాటలు వినడం, ఇవన్నీ కూడా ఆకాశవాణితోటే మొదలైంది. ఆర్ చైల్డ్హుడ్ కెనాట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ఆకాశవాణి అని చెప్పేసి. సో ఒక్కసారి మీ చైల్డ్హుడ్ లోకి వెళ్దాం సార్.
1: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో నా అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి. 20 సంవత్సరాలు.
0: 20 సంవత్సరాలు.
1: 70 అంటే నాకు 9 సంవత్సరాలండి. అప్పటికి మా అమ్మమ్మ గారి దగ్గర ఒక రేడియో ఉండేది. అంటే అది ఏ బ్రాండ్ రేడియో నాకు తెలియదు. ఆ రేడియో నాకు చాలా ఇష్టం. అటువంటిది నాకు మళ్ళీ దొరకట్లేదు ఎక్కడ వెతికినా. దాంట్లో ఏంటంటే ట్యూన్ చేసేటప్పుడు మామూలు రేడియోని ట్యూనర్ అని కూడా అంటారు. ఆ ట్యూనర్లో ఆ డిస్ప్లేలో ఒక లైట్ వెలుగుతుంది. బ్యాండ్ విడ్త్ అంతా కూడా అన్నీ మీకు అందులో క్లియర్గా తెలుస్తాయి. సో అది చాలా నైట్ యూసేజ్కి కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉండేది, చాలా అట్రాక్టివ్గా ఉండేది. అటువంటి రేడియో మళ్ళీ నాకు దొరకడం కష్టంగా ఉంది ఈ రోజుల్లో. ఆ రేడియోలో నేను 1970లో కర్ణాటక రాష్ట్రంలో మా నాన్నగారిది ఉన్నప్పుడు అప్పుడు నేను పాటలు వింటూ ఉండేవాడిని. సినిమా పాటలు ముఖ్యంగా ఆ రోజుల్లో ఎస్ రాజేశ్వరరావు గారు, మహదేవన్ గారు అటువంటి మహానుభావులు కంపోజ్ చేసిన సినిమా పాటలు వినడం, హిందీ మధ్య మధ్యలో హిందీ పాటలు, ఆ రకంగా నా బాల్యం గడిచిందండి అక్కడ. అప్పట్లో ఏంటంటే డ్రై సెల్స్ వాడేవాళ్ళం రేడియోలో వినడానికి, పవర్తో ఆపరేట్ చేసేవాళ్ళం కాదు. సో డ్రై సెల్స్ అయిపోయే కొద్దీ కూడా వాల్యూమ్ తగ్గిపోతూ ఉండేది, బాధగా ఉండేది. కొత్త బ్యాటరీలు, వాటిని మేము పల్లెటూళ్ళలో ముక్కలు అనేవాళ్ళం. డ్రై సెల్స్ ని పల్లెటూళ్ళలో ముక్కలు అంటారు. ముక్కలు, ముక్కలు అంటే బ్యాటరీ ముక్కలని. 4 ముక్కలు కొని దేవయ్యా అనేవారు. అంటే 4 ముక్కలు కొని తెచ్చి అందులో వేస్తే మళ్ళీ వాల్యూమ్ సెట్ అయ్యేది, బ్రైట్ గా వచ్చేది వాల్యూమ్, చాలా సంతోషంగా ఉండేది. సో అదొక ప్రాబ్లం అనమాట. రేడియో వినే వాళ్ళకి ముక్కలలో పవర్ అయిపోతుందనే ప్రాబ్లం. ఏమైనప్పటికీ అవన్నీ మరుపురాని నాస్టాలజిక్ ఎక్స్పీరియన్స్ అండి అప్పుడు రేడియో వినడం. అప్పట్లో సినిమా పాటలతో పాటు నాటికలు కూడా వచ్చేవాడి, ఆ నాటికలు వినేవాడిని. ఇది కాకుండా సినిమా పాటలు అంటే నేను మాత్రం వినేవాడిని. మా అమ్మగారు, మా పిన్నిగారులు ముగ్గురు ఉండేవారు. వాళ్ళు పోటీపడి ఒక కార్యక్రమం కోసం ఎదురు చూసేవారు. అదేంటంటే సంక్షిప్త శబ్ద చలన చిత్రం.
0: అవును.
1: అంటే 3 గంటల తెలుగు సినిమాని పాటలు అవి తగ్గించేసి, ఫైట్ సీన్స్ ఉంటే యాక్షన్ సీన్స్ అనేవి తగ్గించేసి, డైలాగ్ పోర్షన్స్ వరకు మాత్రమే ఉంచి ఎడిట్ చేసి 1 గంటకి కుదించి ఒక సినిమాని ప్రసారం చేసేవారండి. సో ఆ సినిమా వచ్చినప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడడానికి ఎదురు చూసినంత గొప్పగా ఎదురు చూసేవాళ్ళండి మా పిన్నిగారులు, మా అమ్మగారు. మాది జాయింట్ ఫ్యామిలీ. సో వాళ్ళందరూ కలిసి ఆ సినిమా నెలకొకసారో 2nd సాటర్డే 2nd సండే వచ్చేది. అది ఒక్కొక్క సినిమా కుటుంబ కథా చిత్రాలు ముఖ్యంగా సంక్షిప్త శబ్ద చలన చిత్రం కోసం వాళ్ళు వెయిట్ చేయడం, ఆ సినిమా అంతా కూడా వాళ్ళు వినడం రేడియోలో, ఆ ఎంజాయ్ చేయడం నాకు ఇప్పటికీ బాగా గుర్తుందండి.
0: సినిమా చూసిన ఫీలింగ్ వచ్చేదా సార్? ఆ ఇమేజ్ క్రియేట్ చేసుకొని
1: ఆల్మోస్ట్ వచ్చేదండి. ఎందుకంటే భారతీయ సినిమాలు, తెలుగు సినిమాలు అప్పట్లో డైలాగ్ ఓరియంటెడ్ అండి, డైలాగ్ డ్రామాసే. థియేటర్ నుంచి సినిమా వచ్చింది కాబట్టి ఆ కనెక్షన్, ఒక డైలాగ్ తర్వాత డైలాగ్ వెళ్తా ఉంటే మొత్తం కథార్థం అయిపోయేదండి. మధ్య మధ్యలో ఆ ఫైట్ సీన్స్ ఉన్నాయి, అవన్నీ అండర్స్టూడ్ అన్నమాట.
0: సార్ మీ కుటుంబంలో అందరూ కూడా చాలా క్రియేటివ్. మీ నాన్నగారు లిరిక్స్ రాసేవారు, మీరు కూడా మొదటి

0: లో లిరిక్ రాశారు అండ్ మీ ప్రొఫెషనల్ వర్క్ లో ఆకాశవాణి ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందా సార్?
1: అంతకంటే ముందర చెప్తా అండి, ఆకాశవాణితో అనుభవం. ఈ కార్యక్రమాలు మొదలుపెట్టే ముందర పొద్దున్నే లేచి రేడియో ఆన్ చేస్తే కరెక్ట్గా నిర్దేశించినటువంటి ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేసిన తర్వాత అక్కడ ఏం ఉండేది కాదండి, హిస్ నాయిస్ ఒకటి ఉండేది, అని ఒక హిస్ నాయిస్ ఉండేది. అంటే ఫ్రీక్వెన్సీస్ రెడీ టు రిసీవ్ ద సిగ్నల్స్ అని అర్థం. ఆ హిస్ నాయిస్ తర్వాత ఒక బీప్ సౌండ్ వచ్చేది కంటిన్యూస్ గా. ఆ బీప్ సౌండ్ నాన్ స్టాప్ గా టీ అని వెళ్తూ ఉంటుంది. ఆ బీప్ సౌండ్ చాలాసేపు వెళ్ళిన తర్వాత అప్పుడు సిగ్నేచర్ ట్యూన్ స్టార్ట్ అవుతుంది. ఆ సిగ్నేచర్ ట్యూన్ తెరరా అని ఒకటి వచ్చేది మన చెన్నైలో. అది రాగానే ఆనందం అనమాట, అంటే కార్యక్రమాలు మొదలవుతాయని చెప్పి. వచ్చిన తర్వాత వందే మాతరం వచ్చేది ట్రెడిషనల్ ట్యూన్లు, వందే మాతరం. అది వచ్చిన తర్వాత అప్పుడు అనౌన్సర్ వారు ఎవరైతే వాళ్ళు అప్పుడు డ్యూటీలో ఉన్నవాళ్ళు ఆకాశవాణి అని సో అండ్ సో కేంద్రం అని చెప్పి ఆ రోజు కార్యక్రమాలు ఒక మెనూ కార్డు లాగా మొత్తం ఎన్ని గంటలకు ఏమిటి ఎన్ని గంటలకు ఏమిటి అని చెప్పి మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఏమేమి ప్రసారం అవుతాయని అవన్నీ చెప్పేవారండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం అని ఒకళ్ళు చెప్తే ఆకాశవాణి అని హైదరాబాద్ కేంద్రం ఇలా ప్లెయిన్ గా, ఒకళ్ళు స్టైలిష్ గా, ఇలా రకరకాల అనౌన్సర్లు రకరకాల స్టైళ్లు నాకు గుర్తున్నాయండి ఇప్పటికీ. ఈ కార్యక్రమాలన్నీ వాళ్ళు చెప్పినప్పుడు తెలుసుకోకుండా ఒకవేళ మనం మిస్ అయినా తెలుసుకోవడానికి వీలుగా వాణి అనే మ్యాగజైన్ ఉండేదండి.
0: అవును,
1: మీకు తెలుసో లేదు?
0: అవునవును సార్, వాణి మ్యాగజైన్.
1: వాణి మ్యాగజైన్ నేను కొనుక్కునేవాడినండి. దాంట్లో ఏంటంటే అది పక్షపత్రిక, 15 రోజులకు ఒకసారి ఎదర రాబోయే ఆకాశవాణి కార్యక్రమాలన్నీ కూడా వారందరూ డీటెయిల్స్ ఇచ్చేవారు. కాకపోతే నాకు బాధ కలిగేది ఏంటంటే మీరు కోరిన పాటలు అనే కార్యక్రమంలో ఏ సినిమాలో పాటలు వేస్తారు అనే డీటెయిల్స్ ఉండేవి కాదండి. డీటెయిల్స్ ఉంటే నేను ఇంకా సంతోషించేవాడిని. కాకపోతే అట్లీస్ట్ ఏంటంటే ఎప్పుడు ఏ రోజు ఏ కార్యక్రమం ఉందన్నది మాకు తెలుసుకునేవాడిని ముందర. ఆ రకంగా దినచర్యలో రేడియో ఎట్లా భాగం అయిపోయిందన్నది దానికోసం చెప్తున్నాను.
0: ఇప్పటికీ కూడా మీరు ఇందాక అన్నట్టుగానే హిస్ సౌండ్ తర్వాత బీప్, సిగ్నేచర్ ట్యూన్, వందే మాతరం, మంగళధ్వనితో కార్యక్రమాలు అలాగే మొదలవుతున్నాయి సార్. కార్యక్రమాలు రూపు మార్చుకున్నాయి విత్ టైమ్, బట్ ఆ కోర్ వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి సార్.
1: నాకు 1972లో కాకినాడకి షిఫ్ట్ అయినప్పుడు అక్కడ చదువుకోవడానికి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, అప్పుడు మీరు కోరిన పాటలు అని కానీ, శ్రోతలు కోరిన పాటలు అని కానీ, చిత్తరంజని, మనోరంజని, జనరంజని ఇట్లాంటి రకరకాల టైటిల్స్తో మనం అడిగిన సినిమా పాటలు ఒక్కొక్కసారి ఒక పాట అనౌన్స్ చేసి ఫలానా ఊరి నుంచి ఫలానా వాళ్ళు అడిగారు అని పేర్లు చెప్పేవారండి. ఒక్కొక్కసారి చెప్పరు, అది అండర్స్టూడ్ ఇది, ఎందుకంటే దాని ఆ పేర్లన్నీ చదివే బదులు ఒక పాట ఎక్స్ట్రాగా వేయచ్చు అనే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాల్లో పేర్లు చెప్పరు. ఏదేమైనప్పటికీ ఆ కార్యక్రమం కోసం కళ్ళు కాయలు కాచేలాగా, కళ్ళు కాయలు కాదండి చెవులు కాయలు కాయడం ఏదో మొత్తానికి అట్లాగా ఎదురు చూడడం, ఆ కార్యక్రమంలో మనకి నచ్చిన పాటలు రాకపోతే తిట్టుకోవడం, అనౌన్సర్ని తిట్టుకోవడం, అంటే మొత్తం అంతా అనౌన్సర్ చేతిలో ఉంది అనే భావంతో
0: అప్పటి నుంచి ఇప్పటి వరకు అది కూడా అలాగే ఉంది సార్. అంటే ఆకాశవాణి ఇస్ ద ఓన్లీ ఛానల్, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో కూడా, వివిధ భారతి, రెయిన్బో ఎఫ్ఎం లో కూడా ఇప్పటికీ మీరు కోరిన పాట, మీ కోరికే ఈ పాట, జనరంజని ఇవన్నీ ఉన్నాయి సార్. అయితే మేము కొన్ని రూల్స్ పెట్టుకున్నాం, చాలా తక్కువ సేపు చదువు, ఎందుకంటే 20 పేర్లు పంపిస్తారు సార్, వీధి పేరుతో పాటు అన్ని పంపిస్తారు. సో కొంచెం కన్స్ట్రిక్ట్ చేస్తాం, బట్ చదివే ప్రయత్నం తప్పకుండా చేస్తాం సార్. మీరు ఎలాగో ప్రస్తావించారు కాబట్టి మీరు ఒక పాట కోరండి సార్, మీకోసం ప్లే చేస్తాం.
1: 1972లో నేను ఎక్కువగా నేను విని ఇష్టపడిన పాటలు, అప్పట్లో ఎందుకో కన్నవారి కళలు అనే సినిమాలో పాటలు వచ్చేవండి రేడియోలో. అది అవి వింటే వెంటనే రేడియో గుర్తొస్తుంది. అందులో ఒకనాటి మాట కాదు, ఒకనాడు తీరిపోదు అనే పాటని ప్లే చేయవలసిందిగా నేను అభ్యర్థిస్తున్నానండి.
0: తప్పకుండా ఒకనాటి మాట కాదు అనే పాట కన్నవారి కళలు చిత్రం నుంచి కీరవాణి గారి కోరిక మేరకు ఆకాశవాణి హైదరాబాద్ ప్రసారం చేస్తుంది.
1: ధన్యవాదాలు.

0: ఒకప్పుడు మా ఇంట్లో ఒకటే రేడియో ఉండేదండి. ఆ రేడియో ఈ మీరు కోరిన పాటలు వచ్చేటప్పుడు ఒక పక్కన పెట్టి వింటే ఇంటిలిపాది వినొచ్చు, అది చెవులతో విని ఆనందించేదే. కాకపోతే నేను మా తమ్ముడు దెబ్బలాడుకునేవాళ్ళం అండి. ఆ కార్యక్రమం వచ్చినప్పుడు రేడియో నా దగ్గర ఉండాలి అండి, నా ఒళ్ళో ఉండాలి. ఏంటో డిఫరెన్స్, ఒళ్ళో ఎవరు ఒళ్ళో ఉన్నా అందరికీ వినపడుతుంది వాల్యూమ్ పెడితే, కానీ దానికోసం మీద కొట్లాడుకునేవాళ్ళం అండి. అదొక కాన్స్టెంట్ ప్రక్రియ. తర్వాత మేము స్కూల్కి బయలుదేరి వెళ్ళి నడిచి వెళ్తా ఉంటే దారిలో ఇళ్లలోంచి రేడియో 7:15 పాడి పంటలు అనే కార్యక్రమం, దాని సిగ్నేచర్ ట్యూన్ వినడం, అదే అంటే అది వింటే మళ్ళీ స్కూల్ రోజులు గుర్తొస్తాయండి. ఇది కాకుండా కార్మికుల కార్యక్రమం అని ఒకటి ఉండేదండి. ఆ కార్మికుల కార్యక్రమం సిగ్నేచర్ ట్యూన్ నాకు ఎంత ఇష్టం అంటే, ఇప్పుడు దాన్ని మిస్ అవుతున్నాన్న ఫీలింగ్ వచ్చి, మా ఇంట్లో పనిచేసే కార్మికులు అంటే మా డ్రైవర్ రాజు అని ఉన్నాడండి. సో ఈ రాజుకి రింగ్ టోన్గా పెడదామని చెప్పి నేనే నా స్టూడియోలో ఆ కార్యక్రమం రింగ్ టోన్ నేను హార్మోనియం వాయించి రికార్డ్ చేసి అది రాజు రింగ్ టోన్గా నేను పెట్టానండి. మీకు వినిపిస్తాను, నేను వాయించింది
1: వినిపించండి.
0: ఆ రింగ్ టోన్ వస్తే నాకు రాజు ఫోన్ చేస్తున్నట్టు అర్థం అన్నమాట.

0: ఇది నేనే వాయించానండి.
1: యు రిమెంబర్ ఇట్ సో క్లోజ్ టు ద డీటెయిల్ సార్.
0: నేను వాయించి రికార్డ్ చేసి అది రాజుకి రింగ్ టోన్ గా నేను పెట్టడం జరిగిందండి. సో అట్లాగా
1: రాజుతో పాటు నేను కూడా చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను సార్.
0: తర్వాత ఆ రోజుల్లో విన్న కార్యక్రమాల్లో పాడి పంటల్లోనూ పలానా పైరు వేశామండి, దాంట్లో ఏదో ఎర్ర పురుగులు పడుతున్నాయి, తెగులు పంటకు సోకిందంటే దానికి ఏ మందులు వాడాలి, ఎటువంటి పెస్టిసైడ్స్ వాడాలనేవి కూడా నిపుణులు సలహాలు ఇచ్చే ఆ కార్యక్రమం కూడా ఉంటూ ఉండేదండి. అవంటే అంటే వాటితో మనకు సంబంధం లేకపోయినా అవి కూడా వినడం, పని ఉన్నా లేకపోయినా అట్లా అంటే వినడం
1: సార్. మరి ఎటువంటి బ్రాడ్కాస్టింగ్ మీడియంస్ లేనప్పుడు, రేడియో ఒక్కటే బ్రాడ్కాస్టింగ్ మీడియం గా ఉన్నప్పుడు, అటు న్యూస్ కి కానివ్వండి, పాటలకి కానివ్వండి, లేదంటే ఎంటర్టైన్మెంట్, మీరు అన్నట్టు సంక్షిప్త శబ్ద చిత్రాలు, ఇవన్నీ రేడియో అందించింది. ఆ రకంగా అసలు ఎక్కడో కోల్కతాలో రవీంద్ర సంగీత్ వాయిస్తే అది ఆంధ్రప్రదేశ్ లో ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళకు కూడా అక్కడ రవీంద్ర సంగీత్ ఉంది, ఇది ఇలా ఉంటుంది అని తెలిసేది. సో అట్లా మీరు అప్పుడు విని ఇష్టపడ్డ మ్యూజిక్ ఫార్మాట్స్ కానివ్వండి, ఫోక్ ఫార్మాట్స్ కానీ ఏమన్నా ఉన్నాయా?
0: చాలా ఉన్నాయండి, చెప్తానండి. ముఖ్యంగా మీరు న్యూస్ అన్నారు కాబట్టి, కాకినాడలో నాకు బాగా గుర్తు ఏంటంటే ఒక పార్క్ ఉండేదండి, రామచంద్రరావుపేటకి వెళ్లే దారిలో ఒక పార్క్ ఉండేది పెద్దది. ఆ పార్క్ లో సాయంత్రం వాకింగ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా, పిల్లలు పెద్దలు, వాళ్ళు బెంచీల మీద కూర్చుని ఒక ధ్వజస్తంభంలాగా ఒక సెంటర్ లో ఒక పోల్ ఉండేది, దానికి ఒక కట్టేసి ఉండేదండి
1: రేడియో.
0: దాంట్లో ఈవినింగ్ న్యూస్ వచ్చేదండి, ఆ న్యూస్ వినేవాళ్ళు. ఇప్పుడంటే న్యూస్ చాలా చేతి వేళ మీద న్యూస్ ఉంది, తెలుస్తూ ఉంది ఎప్పటికప్పుడు. అలా కాదు, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి అనుకుంటాను, రోజుకి 3 సార్లు 2 సార్లు న్యూస్. అది కూడా ఏంటండి, ఒక్కొక్కసారి ప్రాంతీయ వార్తలు,

0: సారి ఢిల్లీ నుంచి రిలే అంటారు. ఢిల్లీ న్యూస్ మళ్ళీ లోకల్ ఛానల్స్ రిలే
1: రిలే చేస్తాయి.
0: చేస్తుంటాయి. ఇంగ్లీష్లోను సంస్కృతంలో కూడా స్టార్ట్ చేశారు కొన్నాళ్ళకి.
1: ఉంటుంది సార్
0: సంతతి
1: ఇప్పటికి కూడా.
0: వాకాషు ఎంత అని చెప్పి అది అవన్నీ పార్కులో కూర్చుని అందరూ కూడా అక్కడ ఆసక్తిగా ఆ న్యూస్ కోసం ఎదురు చూస్తూ వినేవాళ్ళు అన్నది. ఎందుకంటే ఇంపార్టెంట్ న్యూస్ అంతా న్యూస్ పేపర్స్లో మర్నాడు వస్తుంది, కానీ న్యూస్ పేపర్ కన్నా రేడియోలో కొంచెం న్యూస్ ముందర వస్తూ ఉండేది. ఇవన్నీ కూడా నాకు గుర్తున్నాయండి. కొన్నాళ్ళ తర్వాత నాకు ఏమైందంటే మా నాన్నగారు నాకు 2-in-1 కొనిచ్చారండి. 2-in-1లో ఏంటంటే మన రేడియోలో వచ్చే కార్యక్రమాలని క్యాసెట్లో రికార్డ్ చేసుకునే సౌకర్యం ఉన్నటువంటి పరికరం, టేప్ రికార్డర్ కమ్ రేడియో. దాంట్లో నేను మేము కొవ్వూరు షిఫ్ట్ అయిన తర్వాత వాయిస్ ఆఫ్ అమెరికా అని ఉండేదండి, శ్రీలంక షార్ట్ వేవ్లో వచ్చేది అది. దాంట్లో వెస్టర్న్ మ్యూజిక్ వినడం, రేడియో సిలోన్లో బినాకా గీత్మాల వచ్చేదండి. అంటే ఆ వారం బాగా ప్రాచుర్యం పొందిన పాటల్ని అమీన్ సయానీ గారు వాటికి కౌంట్ డౌన్ పద్ధతిలో టాప్ 20 నుంచో టాప్ 10 నుంచో మొదలుపెట్టి టాప్ 1 వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఆయన వ్యాఖ్యానం చెబుతూ ఆ పాటలను ప్రజెంట్ చేసే విధానం చాలా ఆకట్టుకునేదండి శ్రోతల్ని. అవి వినడం, నెంబర్ 1 సాంగ్ ఈ వారం ఏంటని దానికోసం ఉత్కంఠతో ఎదురు చూడడం. నాకు బాగా గుర్తు ఒకసారి నెంబర్ 1లో క్యా హువా తేరావాదా అనే పాట వచ్చింది, హమ్ కిసి సే కబ్ నహీ సినిమాలో. సో ప్రతి బుధవారం వస్తుందంటే పండగ అనమాట అండి. మంచి సూపర్ హిట్ సాంగ్స్ వినొచ్చు, హిందీ పాటలు అనేవి అదొకటండి. తర్వాత నేను ఎప్పుడు కూడా నేను మీరు కోరిన పాటలకి నేను ఎప్పుడు ఉత్తరాలు రాయలేదండి, ఎందుకంటే మన ఉత్తరం వాళ్ళు చూస్తారా చెత్తపుట్లో పాడేస్తారా అని చెప్పి నాకు ఒక నిరాశావాదం ఉండేది. కాబట్టి ర్యాండమ్గా నాకు నచ్చిన పాటలు వస్తాయని ఆశతో ఎదురు చూడడం. ఒక్కొక్కసారి కార్యక్రమం చివరిలో మంచి పాట వస్తుందండి, అది సగంలో పల్లవి ప్లే అవగానే ఆపేస్తారు. అప్పుడు అప్పుడు తిట్టుకునే తిట్లు నేను తిట్టుకునే అనౌన్సర్ను, అంటే ప్రతిదానికి అనౌన్సరే కారణం అని భావిస్తూ ఇంకెవరుంటారని మనకి వాళ్లే మన కనెక్షన్ రేడియోలో. వాళ్ళని తిట్టుకునే తిట్లు వర్ణనాతీతం ఉంటుంది. మంచి చక్కటి పాట మధ్యలో ఆపేశారే అని చెప్పి ఆ పాట మళ్ళీ ఎప్పుడొస్తో తెలియదు. అది ఒక 1 ఏడాది పడద్దో 6 నెలలు పడద్దో, ఇప్పట్లాగా ఇంటర్నెట్ లేదు కదండి, ఆ పాట వినాలంటే మళ్ళీ అదృష్టం ఉండాలి. ఇవన్నీ బాగా గుర్తున్నాయండి నాకు. తర్వాత మిడ్ నైట్ అయ్యేసరికి రాత్రులు శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు ఉండేవాడు, ఎండి రామనాథన్ గారు, ఇట్లా ద్వార వెంకట స్వామి నాయుడు గారు, ఇట్లా రకరకాల మహానుభావులు గాత్ర కచేరీలు కానీ వయలిన్ వీణ ఇవన్నీ రాత్రి 9 గంటలకో స్టార్ట్ చేస్తే 1 గంట సేపు ఉండేదండి. అది మాకు నిద్రపోయే టైము. అంటే నిద్రపోయే టైం ఎందుకంటున్నా అంటే అవి అర్థం కాక కొంతానో, అంటే ఆ ఏజ్కి అప్పట్లో ఏజ్కి ఆ క్లిష్టమైన శాస్త్రీయ సంగీతం కొంత అర్థం అవుతుంది, కొంత బాగుంటుంది, కొంత అర్థం అవ్వదు. ఎప్పుడైతే మీకు అర్థం కాదో నిద్ర వచ్చేస్తుంది అట్లాగా. బట్ అవన్నీ రికార్డ్ చేసి పెట్టుకునే ఉండండి నేను. ఇది కాకుండా శాస్త్రీయ సంగీతం మీద ఆధారపడినటువంటి సినిమా పాటలను ఒక కార్యక్రమం వచ్చేది. అట్లాగే ఆగస్ట్ 15 వస్తే లేదా రిపబ్లిక్ డే వచ్చినా దేశభక్తి గీతాలు ప్రసారం చేసేవాళ్ళు. ఫోక్ మ్యూజిక్ని ప్రమోట్ చేయడానికి లోక్ సంగీత్ అని ఒక కార్యక్రమం ఉండేది. ఇట్లాగా ఇవన్నీ ఉంటా ఉండేయండి. నేను రికార్డ్ చేసుకున్న అవన్నీ కూడా డిజిటైజ్ చేసి నా ఫోన్లో పెట్టుకున్నానండి. నేను అప్పుడు నేను చెప్పేది 1976 76లో నేను రేడియో నుంచి రికార్డ్ చేసుకున్నవి, అవి అవే ఫైల్స్ సేమ్ క్వాలిటీ, అవి డిజిటైజ్ చేశానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎండి రామనాథన్ గారి నేను రికార్డ్ చేసుకున్నవి మీకు కొన్ని ఓపెనింగ్స్ వరకు వినిపిస్తానండి. అవి నేను రేడియోలో రికార్డ్ చేసుకున్నవి. ఇది ఒకటండి. ఇది విజయవాడ కేంద్రం.
2: ధార్వాడ్ గుల్బర్గ ఎండి రామనాథన్ నవరహాడు గారికి గిరిపాయి త్యాగరాజుల కృతి షహానా రాగ ఆదితళ.
0: ఇది ధార్వాడ్ గుల్బర్గా కేంద్రం నుంచి నేను కర్ణాటకలో ఉన్నప్పుడు రికార్డ్ చేస్తుందండి.
3: ఎండి రామనాథన్ గారి గానం రికార్డ్. ముందుగా పరిపాలయ పరిపాలయ
0: ఇది ఒకటి. రకరకాల అనౌన్సర్లు మారుతున్నారు చూడండి.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సంగీత సూత ఎండి రామనాథన్ గానం నీలాంబరి రాగంలో

0: మనకి ఇట్లా
1: ఇట్లాగా ఇవన్నీ సేమ్ అవన్నీ ఫైల్స్ అన్ని అప్పుడు రికార్డ్ చేసినవి. ఈ చేసిన ఫైల్స్ అన్ని నేను డిజిటైజ్ చేసి నా ఫోన్ లో పెట్టుకుని నాకు ఎప్పుడు కావాల్సి అప్పుడు వినేది వీలుగా నేను
2: పెట్టుకున్నాను.
1: అంటే అన్ని కాదండి, నాకు నాకు నచ్చినవి. అట్లాగే హిందీ పాటలు అవి వినేటప్పుడు యాడ్స్ వచ్చేవండి మధ్య మధ్యలో, రకరకాల రాబోయే సినిమాల తాలూకు ట్రైలర్స్, తర్వాత కొన్ని వాణిజ్య ప్రకటనలు అవన్నీ ఉన్నాయండి నా దగ్గర. మొత్తం అవన్నీ రికార్డ్ చేసి, ఎందుకంటే అవన్నీ వింటే బాల్యం గుర్తొస్తుంది కాబట్టి ఆ యాడ్స్ ట్రైలర్స్ మొత్తం ఆల్ ఇండియా రేడియోలో వచ్చినన్నీ కూడా నా దగ్గర రికార్డ్ చేసి పెట్టుకుని ఉన్నాయండి. ఎప్పుడైనా ఇప్పుడు మేమున్నది కొవ్వూరు కాబట్టి కొవ్వూరుకి విజయవాడ కేంద్రం విశాఖపట్నం కేంద్రం సమానంగా లాగుతుండేవండి, మేము లాగడం అంటాం అంటే
2: ఫ్రీక్వెన్సీ
1: ఫ్రీక్వెన్సీ రీచబిలిటీ. అయితే దాంట్లో హిస్ నాయిస్ ఎక్కువ ఉంటుందండి, హిస్ నాయిస్ ఎక్కువను దాని తాలూకు ఒరిజినల్ డేటా తక్కువ ఉంటుందండి. మీకు ఆ కేంద్రానికి సమీపించే కొద్దీ కూడా హిస్ నాయిస్ పోయి పర్ఫెక్ట్ సౌండ్ మీకు బ్రాడ్కాస్ట్ అవుతుంది. దానికి అది నేను కనిపెట్టింది ఎప్పుడంటే మా చిన్నాన్నగారికి ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉండేవారు హైదరాబాద్ లో, వారి దగ్గరికి వచ్చిన రోజులు నేను రేడియో కూడా ఉండేది. అప్పుడు ట్యూన్ చేస్తే చాలా అద్భుతమైన సౌండ్ వస్తుంది. నేను ఆశ్చర్యపోయి అప్పుడు నేను కనిపెట్టింది ఏంటంటే ఓహో బ్రాడ్కాస్ట్ కేంద్రానికి దగ్గరలో ఆ ఊళ్ళో ఉంటే ఎంత దగ్గరగా ఉంటే అంత క్లారిటీ ఉంటుంది అన్నమాట. దూరం వెళ్లే కొద్దీ కూడా హిస్ నాయిస్ ఎక్కువ ఉండి అసలు విషయం తగ్గిపోద్ది అని చెప్పి నేను కనిపెట్టానండి. అప్పుడు అప్పట్లోనే వివిధ భారతి వినడం ఇవన్నీ కూడా బాగా అలవాటు అయిందండి. అప్పుడు ఇవన్నీ వాణిజ్య ప్రకటనలతో కూడిన ఇవన్నీ కూడా.
2: సార్ మీరు కంపోజ్ చేసిన పాటల్లో, సార్ ఇనీషియల్ గా మీరు కంపోజ్ చేసిన పాటల్లో కూడా కొంత ఎక్స్పెరిమెంటింగ్ ఉండేది, శాస్త్రీయ సంగీతం ఉండేది, అలాగే శాస్త్రీయ సంగీతంలో రాగాలతో కూడా ఎక్స్పెరిమెంట్ చేశారు సార్, కంటిన్యూస్ గా ఒకటే ఉండకుండా, అండ్ అలాగే వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండేది. ఇది ఎలా వచ్చింది సార్?
1: దానికి కూడా ఒక కార్యక్రమం చెప్తానండి, సంగీత్ సరిత అని మీరు విన్నారా?
2: ఎస్ సార్.
1: సంగీత్ సరిత అనే కార్యక్రమం మార్నింగ్ 6:30 to 6:40 పది నిమిషాలే సంగీత్ సరిత అని వచ్చేది ఒక వాయిస్, ఒక ఫిమేల్ వాయిస్ వచ్చేది. దానికి ఒక సిగ్నేచర్ ట్యూన్ ఉండేది. సంగీత్ సరితాలో ఏం చెప్పేవారంటే ఒక రాగం తీసుకునేవారు, దాన్ని హిందుస్థానీ సంప్రదాయంలో ఏమంటారు కర్ణాటక సంప్రదాయంలో ఏమంటారు అని చెప్పి రెండింటికి ఉదాహరణగా ఒక ప్రసిద్ధులు పాడిన ఒక కీర్తనం అట్లాంటివి ఒక జావళీలు కానీ ప్లే చేయడం, ఆ తర్వాత దాని ఆరోహణ అవరోహణ చెప్పడం, చెప్పిన తర్వాత ఈ రాగాన్ని బేస్ చేసుకుని సినిమా పాటలు ఏమైనా ఉన్నాయా అని ఆ పాటను ప్లే చేయడం, ఇవన్నీ కలిపి 10 నిమిషాల్లో ఆ కార్యక్రమం ఉండేది. మోస్ట్ ఎంటర్టైనింగ్, మోస్ట్ ఎడ్యుకేటివ్ గా ఉండేదండి సంగీత సరిత. ఇప్పుడు వస్తుందో లేదో నాకు తెలియదు. ఆ చాలా చక్కటి కార్యక్రమం అండి సంగీత సరిత అనేది. సో అది వినడం ద్వారా కూడా శాస్త్రీయ సంగీతం మీకు కాంప్రహెన్సివ్ గా నేర్చుకునే అవకాశం రేడియో కల్పించిందని నా ఉద్దేశం అండి.
2: అంటే డెఫినెట్ గా ఒక అకాడమిక్ థియరీ ఆఫ్ శాస్త్రీయ సంగీతం కామన్ మ్యాన్ కి అందించిందనే చెప్పొచ్చు సార్ సంగీత సరిత ద్వారా.
1: మీకు ఇన్పుట్, గతమంతా శృతం నాది ప్రస్తుతానికి అది పునాది అన్నారు వేటూరు గారు. మనం విన్నదే మనకి పెట్టుబడి. సో నేను విన్న వాటిల్లో ఈ వాయిస్ ఆఫ్ అమెరికా అనే స్టేషన్ ద్వారా నేను విన్న ఇంగ్లీష్ పాటలు చాలా ఉన్నాయండి చిన్నప్పటి నుంచి. అలా కాకుండా రేడియో సిలోన్ ద్వారా విన్న హిందీ పాటలు, ఆకాశవాణి కార్యక్రమాల ద్వారా విన్న తెలుగు పాటలు, ఇవి కాకుండా వెంజిమూరి సీత, వెంజిమూరి అనసూయ గారు వారు చాలా పరిశోధనలు చేశారని వాళ్ళు మన ఇండియన్ ఫోక్ మ్యూజిక్ మీద, వారి పాటలు వస్తూ ఉండేవండి ఫోక్ సాంగ్స్.
2: ఫోక్ సాంగ్స్
1: అప్పట్లో నేను 1979 రాగాల యుద్ధం అని చెప్పి ఒక నాటిక రాశానండి.
2: నాటిక రాశాను
1: నేను రాశానండి అప్పుడు నాకు 18 ఏళ్ళండి. రాస్తే దాన్ని ఆకాశవాణిలో ప్రసారం చేయించాలని చెప్పి మాకు తెలిసిన వాళ్ళ ద్వారా అప్రోచ్ అయితే చిత్తరంజన్ గారిని కలవండి అని చెప్పారండి. ఆయన కూడా విన్నారు, విని మెచ్చుకున్నారు. ఎందుకో అది అది ప్రయత్నం ముందుకెళ్ళలేదు. బట్ అప్పుడు నేను ఫస్ట్ టైం ఇక్కడికి హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ కి నేను 1979 లో వచ్చి చూడడం జరిగిందండి. అప్పుడు ఆ బూత్స్ అన్ని కూడా చూపించారు, చిత్తరంజన్ గారి దగ్గరుండి చూపించారు అన్ని. అదొక మరపురాని ఎక్స్పీరియన్స్ అండి. అదే రోజుల్లో నేను మా అక్కడ కర్ణాటకలో మా పొలాల్లో నేను పనిచేసుకుంటున్న రోజుల్లో ఏదొస్తే అది రికార్డ్ చేస్తూ ఉన్నాను రేడియోలో, ఏదొచ్చిన పాటలే కాదు. ఆ కోవలోకే చెందిందే అప్పుడు చీఫ్ మినిస్టర్ గా ఉన్న మరి చెన్నారెడ్డి గారి ప్రసంగాన్ని రికార్డ్ చేశానండి నేను రేడియోలో వస్తుంటే. ఇదిగోండి
3: కానీ సంఖ్య పెరిగిపోతూ ఉంటే వారందరి దగ్గర సదుపాయాలు మీరు కల్పించలేకుండా పోతున్నారు, మీరు ఆదాయం పెరుగుతూ ఉన్నారు.

0: ప్రశ్న ఇంతమంది పెద్ద సంఖ్యలో ఉన్న పిల్లలకు చదువులు చదివించడం సాధ్యం కాదు. చదువులు చదివించడమే కాదు, ఆరోగ్యంగా ఉండడానికి, బట్టలు బాగా తడుకునడానికి, ఆరోగ్యంగా తినడి తినడానికి ఏమి సాధ్యం లేకుండా పోతే ఏ విధంగా మన మొత్తం సమాజం దెబ్బతింటుందో నేను వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు.
1: అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్న మర్రి చెన్నారెడ్డి గారి ప్రసంగం 1978లో నేను రికార్డ్ చేశానండి, మా పొలంలో కూర్చుని ఎక్కడ అక్కడ. అదే విధంగా ర్యాండమ్ గా రికార్డ్ చేస్తున్నప్పుడు నేను మంచం మీద పడుకుని నిద్రపోతూ, చెరువు గట్టు మీద నిద్రపోతూ ఒక అద్భుతమైన గీతం విన్నానండి నేను, ఒక గజల్. ఎకేన ఇక్ షమ్మ అంధేరేమే జలాయే రఖియే, అద్భుతమైన వాయిస్, రికార్డ్ చేసుకున్నాను. కానీ అది ఎవరు పాడారో తెలియదు, అది దాని క్రెడిట్స్ ఏమీ లేవు, ఎందుకంటే మధ్యలో వచ్చింది, మధ్యలో నేను రికార్డ్ నేను చేశాను కాబట్టి. ఒక 2 సంవత్సరాలు చాలా కష్టపడ్డాక, ఇప్పట్లో అంటే మీకు అది షజమ్ అని కానీ గూగుల్ సెర్చ్ కానీ ఉన్నాయండి, ఒక పాట ప్లే చేస్తే అది ఎక్కడో
2: తెలిసిపోతుంది.
1: అప్పుడు ఎవరిని అడగాలో తెలియదు. అప్పుడు ఎవరో ఒక రాయచూరులో ఒక విద్వాంసులు నేను పాడి వినిపిస్తే అది చిత్రా సింగ్ గారి గజల్ అని చెప్పారంట, జగజీత్ సింగ్ గారు భార్య, ఆవిడ పాడిన గజల్ అని చెప్పి అప్పుడు చెప్పారు. సో ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ కావాలన్నా, దాని తాలూకు అడ్రస్ తెలుసుకోవాలన్నా చాలా కష్టపడాల్సి వచ్చిన రోజులండి అవి. ఇప్పుడు అంత కమ్యూనికేషన్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇప్పుడు అంత ఈజీ కానే కాదు ఆ రోజుల్లో. బట్ కొంతమంది క్రికెట్ కామెంటరీ వింటూ చెవి కంటించేసిన వాళ్ళు రేడియో, నాకు క్రికెట్ అంటే ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు, నాకు క్రికెట్ అర్థం కాదు, ఇంట్రెస్ట్ లేదు కాబట్టి దాని జోలికి వెళ్ళేవాడిని కాదు. కానీ చాలా మంది వీధుల్లో అక్కడెక్కడ రేడియోకి అంటుకుపోయి ఉండేదండి వాళ్ళు, మధ్య మధ్యలో ఆ స్కోర్ విని వాళ్ళు కేకలు పెట్టడం, ఇవన్నీ నాకు బాగా గుర్తున్నాయండి.
2: రేడియో ప్రోగ్రామ్స్ రికార్డ్ చేయడం ఒక ఎత్తు అయితే సార్, టెక్నాలజీ ఇంత మారింది, క్యాసెట్ల నుంచి సీడీలు, సీడీల నుంచి ఇప్పుడు డైరెక్ట్ గా మనం సాఫ్ట్ కాపీ లాగా స్టోర్ చేసుకుంటున్నాం, ఇవన్నీ దాటుకొని వచ్చి మీరు ఫోన్ లో సేవ్ చేసుకోవడం రియలీ ఇట్ ఇస్ గ్రేట్ సార్.
1: ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి, ముఖ్యంగా రేడియోని నేను బాగా ఎక్కువగా నాకు అలవాటు పడింది. ఒక్కొక్కసారి జ్వరం వచ్చేదండి, జ్వరం వస్తే స్కూల్ మానేసి ఇంట్లో కూర్చొని పడుకుని ఉండడమే, ఏమీ చేసేది ఏం పని లేదు. అటువంటిప్పుడు నా రాత్రి నిద్రపోయేటప్పుడు బెడ్ టైం ఎక్స్పీరియన్స్ ఏంటంటే రేడియోని పక్కన పెట్టుకుని పడుకోవడం ఆన్ చేసి, అప్పుడు బావగారు ఏం బాగున్నారా అని చెప్పి ఒక కార్యక్రమం వచ్చేదండి. అంటే ఇద్దరు బావగారు వరుస కలుపుకుని ఒక అరుగు మీద పల్లెటూరులో కలిసి లోకల్ గాసిప్ అనమాట, అప్పుడు పాలిటిక్స్ నుంచి ప్రాంతీయమైన సంఘటనల వరకు ఏం జరుగుతున్నాయని వాటి మీద సంక్షిప్తంగా వాళ్ళు ముచ్చటించుకుని, మీ అక్కయ్య గారు పిలుస్తారు ఇప్పుడు కాఫీ పెట్టే టైం అయిందని ఏదో వంకతో మళ్ళీ డిస్పర్స్ అయిపోయేవారండి. చాలా చక్కగా ఉండేదండి ఆ ప్రోగ్రాము, అట్టాడు ప్రోగ్రాములు ఇప్పుడు వస్తే బాగుండని చూస్తున్నాను. అది కాకుండా వాతావరణ సూచనలు, ఈ చెదురుమదురుగా జల్లులు పడతాయి అని చెప్పడం, ఇవి కాకుండా ప్రతి వారానికో 4 రోజులకు ఒకసారి ధరలు చెప్పేవారు.
2: మార్కెట్
1: ఉల్లిపాయలు ఇక్కడ ఇక్కడ కేజీ 14 రూపాయలు, గుంటూరులో 16 రూపాయలు, ఆముదాల వలసలో 12 రూపాయలు. ఈ ఆముదాల వలస ఎందుకు వస్తుంది, అది ఏంటి, అది ఎందుకు అంత ఆముదాల వలస గురించి మాట్లాడుతున్నారు ప్రతిసారి, ఎక్కడుంది ఆ ఊరు అని చెప్పి అనిపించేదండి. అన్ని ఊర్లు ప్రధాన నగరాల్లో రేట్లు చెప్తూ గుంటూరు, నెల్లూరు, హైదరాబాద్ ఇలా చెప్తూ ఆముదాల వలస అనేవారు. ఆముదాల వలసలో ధరలు ఎందుకు చెప్తున్నారనేది ఇప్పటికీ నాకు ఎవరన్నా అడగాలి అని అనుకుంటున్నానండి నేను
2: సార్. అలాగే 1950లో ఆకాశవాణి హైదరాబాద్ స్టార్ట్ అయింది సార్, అంతకంటే ముందే విజయవాడలో ఆకాశవాణి కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడ చాలా మంది లైట్ మ్యూజిక్ రాసేవారు, లిరిసిస్ ఉన్నారు, అలాగే కంపోజర్స్ కూడా ఉన్నారు సార్. మీరు చెప్పిన చిత్తరంజన్ గారు, పాల్గొమ్మి విశ్వనాథం గారు, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు, వీళ్ళందరూ కూడా లైట్ మ్యూజిక్ కంపోజ్ చేశారు, గొప్ప గొప్ప సింగర్స్ ఆ టైంలో పాడారు ఆకాశవాణికి. సో అది ఫిల్మ్ మ్యూజిక్ ఇంకా ఇవాల్వ్ అవ్వక ముందు, సో వీళ్ళు ఆ టైంలో ఫిల్మ్ మ్యూజిక్ కూడా ప్రొడ్యూస్ చేసే ఉండొచ్చు.
1: ఫిల్మ్ మ్యూజిక్ కి లైట్ మ్యూజిక్ కి తేడా ఏంటంటే, లైట్ మ్యూజిక్ లో మెలోడీ ప్రధానంగా ఉంటూ ఆర్కెస్ట్రేషన్ రిచ్ గా ఉండదండి, ఒక తబలా, 2 వయలిన్లు, ఒక ఫ్లూట్ అలా ఉంటుంటాయి. ఫిల్మ్ మ్యూజిక్ ఏంటంటే బడ్జెట్ తో కూడుకున్న వ్యవహారం కాబట్టి వాళ్ళ ఆర్కెస్ట్రా చాలా రిచ్ గా ఉంటుంది, 50 మందిని పిలిపించి వాళ్ళు ఆ బాడీ తెలుస్తూ ఉంటుంది థిక్గా. అంతే తప్ప లైట్ మ్యూజిక్ కి సినిమా పాటకి తేడా ఏమీ లేదండి, ఇది ఒకటే తేడా. నాకు బాగా ఇష్టమైన లలిత సంగీతంలో నాకు ఇష్టమైన పాట బోయి భీమన్ గారు రాసిన ఎత్తబోయి కేల ఈ బేల సుమబాల అనేది రేడియోలో విని మా చిన్నాన్నగారు పాడుతూ ఉండేవారు. దానికి సంగీతం రచించిన వారు చిత్తరంజన్ గారు, పాడిన వారు వారి సిస్టర్ అండి.

0: శాంతాచార్య గారు.
1: ఓకే,
0: శాంతాచార్య గారు పాడారు, చాలా అద్భుతమైన పాట ఉంటుంది.
1: బోయ భీమన్న గారు పాటలు రాశారు సార్, నాటికలు,
0: అవునండి,
1: సంగీత నాటికలు ఎన్నో ఆకాశవాణికి కాంట్రిబ్యూట్ చేశారు సార్. ఈ మధ్యనే వారి మిస్సెస్ హైమావతి భీమన్న గారితో మాట్లాడినప్పుడు అసలు ఎన్నో విషయాలు గుర్తు చేశారు. ఆ గ్లోరియస్ పీరియడ్ మేము చూడలేదే అనిపించింది మాకు. అంటే ఒక క్రొనాలజీ ఆఫ్ ద సొసైటీ, ఆంథ్రోపోలాజికల్ క్రొనాలజీ డ్రా చేసుకోవచ్చు సార్. వీ కెన్ కనెక్ట్ ఆల్ ద డాట్స్ ఇవన్నీ తీసుకుంటే. సార్ మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన మ్యూజిక్ ఫార్మాట్స్ గురించి చెప్పండి సార్. మీరు సూఫీ బాగా వింటారని విన్నాం. నుస్రత్ ఫతే అలీ
0: పర్టికులర్ ఫార్మాట్ అనేది లేదండి, నేను అన్ని రకాల సంగీతం వింటాను, ఇప్పటికీ వింటుంటానండి. కర్ణాటకలో ఉన్నప్పుడైతే ఎక్కువగా ఆకాశవాణి కడప కేంద్రం
1: ప్రైమరీ
0: కొంచెం దగ్గరగా ఉండేదండి. అది తెలుగు పాటలు వినాల్సి వస్తే కడప కేంద్రం మీద డిపెండ్ అవ్వడం. ఎక్కువగా కన్నడ పాటలు, ధారవాడ గుల్బర్గా స్టేషన్స్ నుంచి వచ్చే కన్నడ పాటలు అన్ని అప్పుడు చాలా మంది మహానుభావులు, రాజన్ నాగేంద్ర గారు, సచిన్ గారు, జీకే వెంకటేష్ గారు, తర్వాత ఉపేంద్ర కుమార్ గారు, విజయ కృష్ణమూర్తి గారు, ఇట్లాంటి వాళ్ళు కంపోజ్ చేసిన పాటలన్నీ కూడా వినడం, రేడియోలో వినడం, ఎక్కించుకోవడం ఇదే పని అండి. తెల్లారేస్తే రేడియో అన్నది ఒక అది ఆహారం ఎలాగో, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎలాగో, రేడియో అలాగండి.
1: నాకు అనిపిస్తుంటుంది సార్, అమ్మ ఆవకాయ ఆకాశవాణి అస్సలు బోర్ కొట్టదు, వాటిలో కోర్ వాల్యూస్ అలాగే నిలిచి ఉంటాయి. సో మనం అది పాటలకి అన్వయించుకుంటే సార్, పాటల్లో అసలు రెవల్యూషనరీ చేంజెస్ వచ్చేసింది సార్. ఫిల్మ్ సంగీతంలో కానివ్వండి, లైట్ మ్యూజిక్ ఎందులో అయినా కానీ చాలా చేంజెస్ వచ్చినాయి. టెక్నాలజీని వాడుతున్నాం, అయినప్పటికీ కూడా లిరికల్ వాల్యూ ఉన్న పాటలు, మృదువుగా ఉండే పాటలు ఎప్పటికీ శ్రోతల్ని ఆకట్టుకుంటూనే ఉంటాయి సార్. సో అకార్డింగ్ టు యూ పాటల్లో అసలు ఆ కోర్ వాల్యూస్ ఏంటంటారు సార్, విచ్ విల్ ఆల్వేస్ రిమైన్ ఫర్ ఎవర్?
0: అంటే అది రేడియోకి సంబంధం లేని ప్రశ్న అని మీరు అడిగింది.
1: Yes, definitely.
0: పాటల్లో కోర్ వాల్యూ నేను చెప్పాను కదండి, మెలోడీ.
1: మెలోడీ,
0: మెలోడీ అన్నది ప్రధానమైన, అది ఉన్నంత వరకు ఆ కోర్ వాల్యూ ఉన్నట్టే. దానికి హంగులు మీరు ఎన్ని అద్దినా ఆ హంగులుగానే ఉంటాయి తప్ప కోర్ వాల్యూని అవి క్రియేట్ చేయలేవు, అవి మార్చలేవు అనేది నా ఒపీనియన్ అండి.
1: సార్ మీరు కంపోజ్ చేసిన సినిమాలకి మీరు కొన్ని పాటలు కూడా రాశారు, అందులో ద బెస్ట్ లిరికల్ వాల్యూ ఉన్న పాట మీ వాయిస్ లో వింటుంటాం సార్. మీరు పాడిన పాటల్లో అంటే మీ వాయిస్ లో వస్తే అది ఒక తత్వంలానే వినపడుతుంది మాకు. అలాగే వేదన్ లాంటి సినిమాల్లో చిన్న చిన్న బిట్స్ కూడా వేశారు, ఫిలసాఫికల్ గా ఉండే తత్వాలు. సో ఒకప్పుడు ఫిల్మ్ మ్యూజిక్ లో అవి ఉండేవి సార్, పోయిట్రీ లాగా పద్యాలు, దాంట్లో ఫిలాసఫీ చెప్పడం. సో ఆ పరంపర మీరు కొనసాగిస్తున్నారు అనిపిస్తుంది సార్, ఇస్ దట్ ట్రూ?
0: ఏదో తెలిసినంత వరకు ఏదో చేస్తాం.
1: వీటిలో మీకు బాగా నచ్చింది ఏంటి సార్?
0: అలానే లేదండి, నాకు నేను చేసిన వర్క్ ని గురించి నేను ఎక్కువ ఇది దాన్ని కాన్సన్ట్రేట్ చేయనండి. అన్ని నాకు నచ్చినవన్నీ ఒక చోట పెట్టుకుంటాను నేను, అందులో నేను చేసిన ఉండొచ్చు, వేరే వాళ్ళు చేసిన ఉండొచ్చు, నాకు నచ్చినవన్నీ ఒక చోట ఉండాలి అనే ఇదండి.
1: ఇప్పుడు వింటుంటారా సార్ రేడియో?
0: ఇప్పుడు రేడియో వినడం ఎప్పుడు మానేశానంటే 1990లో నేను సంగీత దర్శకుడిగా బిజీ అయినప్పుడు ఇళయరాజా గారి పాటలు అన్నీ కూడా టీ కొట్లో రేడియోలో మారుమోగుతున్నాయి. నా పాటలు కూడా వినబడాలనే ఆకాంక్షతో నేను పని మొదలు పెడితే దురదృష్టవశాత్తు అప్పటికి రేడియో ప్రాబల్యం తగ్గిపోయి వాక్మ్యాన్లు, క్యాసెట్ రికార్డులు వచ్చేసినాయండి. బాగా వచ్చేసి టీ కొట్లు కల్చర్ అన్ని తగ్గుముఖం పట్టింది. సో అప్పటి నుంచి రేడియో వినడం అనేది లేదు, అందుకే బిజీగా అయిపోవడం వల్ల కూడా. ఇప్పుడు ఏంటంటే 2026 ఇవాళ రోజున మాట్లాడుకునేది ఏంటంటే మనం మనకు కావలసిన సంగీతం వినే విధంగా యూట్యూబ్ అనండి లేదా ఐట్యూన్స్ అనండి, రకరకాల ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి. ఎప్పుడు ఏ పాట వినాలనుకున్నా టైప్ చేస్తే సార్ వెంటనే వినొచ్చు. దీనికంటే కూడా మన వినే దాంట్లో మనం మన కంట్రోల్ లేదు, ర్యాండమ్ గా ఏదొస్తే వినాల్సిందే అన్నది నాకు ఇష్టం అండి. అంటే మనకు సంబంధం లేకుండా ఏదొస్తే దాన్ని ఆస్వాదించడం ప్రకృతి మనకి ఇచ్చింది. మీకు చూడండి సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది అందులో, దాని అది దానికి నేను రేడియో వాడతానండి. అదేంటంటే నేను రేడియో వినేది బెడ్ టైం, ప్లస్ పడుకునే ముందు రేడియో ఆన్ చేస్తే అందులో ఏదో పాటలు వస్తుంటాయి, కొన్ని మాటలు వస్తుంటాయి, అవి ఏమొస్తాయి కూడా మనకి ప్రిడిక్ట్ చేయలేము. సో అట్లా విన్నంతసేపు విని ఆటోమేటిక్గా నిద్రలోకి జారుకోవడం, ఇది రేడియో వినేది ఎప్పుడంటే ఇప్పుడు నైట్ టైమ్స్ అండి. అది కూడా ఏంటంటే ర్యాండమ్గా అందులో ఏమొస్తుంది వినడం, అది త్యాగరాజ కీర్తన కావచ్చు, సినిమా పాట కావచ్చు, లేదన్నా సంభాషణ కావచ్చు, ఏదైనా పాడ్కాస్ట్ కావచ్చు, ఇట్లాంటివి నేను వింటుంటానండి. బట్ నేను ఎఫ్ఎం జనరల్గా విన్నాను. నేను వినేదంతా కూడా ఆకాశవాణి ఈ కార్యక్రమాలు
1: మీడియం వేవ్ లోనే ప్రైమరీ ఛానల్
0: విషయంలో ఇరుక్కున్న వాళ్ళందరూ ఎఫ్ఎం వింటుంటారు. నాకెందుకో నాకు ఎఫ్ఎం బోర్ కొడుతుందండి. బట్ మీడియం వేవ్ లో నాకు ఎక్కడ ఏ ర్యాండమ్ గా ఏ స్టేషన్ ట్యూన్ చేసినా నేను ఎంజాయ్ చేస్తానండి.

0: కాకుండా ఇప్పుడు రేడియో గార్డెన్ అనే ఒక అప్లికేషన్ ఉందండి, మొబైల్ ఫోన్ లో ఉంది, టాబ్లెట్స్ లో ఉంటుంది. అదేంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది రేడియో స్టేషన్లు అన్నింటిలోనూ మీరు ట్యూన్ చేయొచ్చు. ఒక వరల్డ్ మ్యాప్ ఉంటుంది, ఆ మ్యాప్ లో మీరు ఎక్కడ ఫోకస్ చేస్తే అక్కడ రేడియో మీకు, అది కూడా నాకు ఇష్టమైనది. ఇప్పుడు నేను ఒక 4-in-1 పెట్టుకున్నాను నా దగ్గర, దాంట్లో రేడియో, బ్లూటూత్ స్పీకర్, పెన్ డ్రైవ్ తో ప్లే చేసే విధానం అండ్ క్యాసెట్, ఇవన్నీ కలిపి ఒక డివైజ్ లో నేను కొనుక్కుని పెట్టుకున్నానండి. దాంట్లో నేను రేడియో వింటూ ఒక్కొక్కసారి రాత్రులు నిద్ర పట్టకపోతే రేడియో వినడం అనేది నాకు ఆలోచండి.
1: సార్, మా శ్రోతలకి, మా లాంటి బ్రాడ్కాస్టర్స్ కి మీరు ఇచ్చే సందేశం?
0: నేను సందేశం ఇచ్చే టైప్ కాదండి నేను, ఎందుకంటే నువ్వు చెప్తే ఎందుకు వినాలి అని పద్ధతి ఉంటుందేమో అని నాకు అనుమానం అండి. నేను జనాలకి నేను సలహాలు కానీ సందేశాలు కానీ మెసేజ్లు ఇట్లాంటివి నేను ఇవ్వనండి. నేను జనరల్గా మీ కార్యక్రమాల్లో ఎంటర్టైన్మెంట్ అనే వాల్యూ, ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్స్ లో కూడా ఎంటర్టైన్మెంట్ కలపడం అనేది మీరు చేసినంత వరకు ఆ కార్యక్రమం సక్సెస్ అవుతున్న భావం అండి. ఎందుకంటే ఇప్పుడు చాలా ఫాస్ట్ అయిపోయింది కదండి, రీల్స్ చూసే యుగం ఇది. ఏది కూడా ఒక 20 సెకండ్ల కన్నా కాన్సన్ట్రేషన్ లెవెల్ ఉండనటువంటి ఈ యుగంలో మీ కార్యక్రమాలు నాకు టిపికల్ గా మొదటి నుంచి నాకు అనుకునేది ఏంటంటే ఆకాశవాణి కార్యక్రమాలు అన్ని కూడా అరగంట పావు గంట స్లాట్స్ లో ఉంటాయి, కరెక్టేనండి?
1: కరెక్ట్.
0: మినిమం స్లాట్ ఏదండి అందులో?
1: 10 మినిట్స్, 5 మినిట్స్ ప్రోగ్రామ్స్.
0: 5 మినిట్స్ స్లాట్ లో ఏమున్నాయండి ఇప్పుడు ప్రస్తుతం?
1: 5 మినిట్స్ ప్రోగ్రామ్స్ లో చిన్న లెసన్ ఒకటి ఉంటుంది,
0: 1 మినిట్ 30 సెకండ్ స్లాట్స్ మీరు క్రియేట్ చేసి చూడండి ఎక్స్పెరిమెంటల్ గా.
1: ఓకే.
0: ఆకాశవాణి 30 సెకండ్ల కార్యక్రమం అని ఏదైనా పెట్టి దాంట్లో మీరు ఏం చెప్తారో, అది కామెడీ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, లేదా న్యూస్ కావచ్చు, హెడ్లైన్స్ కావచ్చు, అట్లా ఏమైనా మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూస్తే అది ఎలా ఉంటుందో చూడండి.
1: తప్పకుండా సార్. హెల్త్ టిప్స్ చేసినప్పుడు లెస్ దాన్ 1 మినిట్ 1 మినిట్ లో డెఫినెట్ అది
0: శ్రోతల్లో కాన్సన్ట్రేషన్ స్పాన్ తగ్గిపోయింది కాబట్టి.
1: కానీ అది డీజెనరేటివ్ గా ఉంది సార్ ఆ ట్రెండ్, ఫోకస్ చేయలేకపోతున్నారు పిల్లలు ఎక్కువసేపు. సో
0: డీజెనరేటివ్ ఉన్నప్పటికీ కూడా మీరు గో విత్ ద ఫ్లో అనేది,
1: గో విత్ ద ఫ్లో అనొచ్చు,
0: సూత్రాన్ని అనుసరించి మీరు చేశారనుకోండి మళ్ళీ ట్రెండ్ మారచ్చు.
1: కరెక్ట్.
0: ఎందుకంటే ఏదైనా సరే ఒకే ట్రెండ్ కలకాలం ఉంటుందని నేను అనుకోనండి. ఒక ట్రెండ్ తర్వాత మళ్ళీ పాత ట్రెండ్ మళ్ళీ రిపీట్ అవ్వచ్చు, మళ్ళీ కొత్త పంతలు తొక్కుతూ ఉండొచ్చు. మార్పు అనేది కాలానికి సహజం కాబట్టి, కాలధర్మం. సో ఆ మార్పులో భాగంగానే మీరు కూడా ఎక్స్పెరిమెంట్లు చేయాలని నా ఆకాంక్ష.
1: తప్పకుండా ప్రయత్నం చేస్తాం సార్. మీరు బాగా పాడుకుంటారు అని విన్నాను సార్.
0: నేను విన్న రేడియోలో మాత్రమే ప్రసారమైనటువంటి లలిత సంగీతం, చిత్తరంజన్ గారు స్వరపరిచిన ఆ పాట నేను ఇప్పుడు పాడి వినిపిస్తాను శ్రోతల కోసం.

0: బాల ఇది పాటండి.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ మీ సమయం చాలా అమూల్యమైనది మా కోసం కేటాయించారు. మా శ్రోతలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. ఒక రోజులో ప్రతి అరగంటకి కీరవాణి గారి పాట ఒకటి వెళ్తుంది. 3 ఛానళ్లు ఉన్నాయి సార్, ప్రైమరీ ఛానల్ తో పాటు రెయిన్బో ఎఫ్ఎం, వివిధ భారతి. ప్రతి అరగంటకి కీరవాణి గారి పాట ఒకటి వెళ్తుంది. ఖచ్చితంగా 2-3 గంటల్లో ఒకసారి మీ వాయిస్ లో ఒక పాట వెళ్తుంది. ఈ రోజు శ్రోతలతో పాటు మేము కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.
0: సంతోషం అండి, ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ.

0: తొమ్మిది దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందించిన ప్రత్యేక కార్యక్రమం. ప్రముఖ సంగీత దర్శకులు గేయ రచయిత ఎంఎం కీరవాణి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి.
1: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారత్కి రథసారథులవుదాం.

ముందుగా వినండి చక్రి చిత్రం నుండి. క్షమించాలి, సింహ చిత్రం నుండి చక్రి మాళవిక పాడిన పాట.

మీరు విన్న పాట స్వర్ణకమలం చిత్రం నుండి ఎస్ జానకి ఆలపించిన గీతం. ఇప్పుడు వినండి స్వాతిముత్యం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి చిన్నల్లుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: జనగణ నుండి విజయంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027 మన జనగణన మన వికాసం.
1: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
3: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచా, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: వినండి ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్ గారి గాత్ర సంగీతం.

మీరింతవరకు ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్ గారి గాత్ర సంగీతం విన్నారు. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఈరోజు దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇరాన్తో ఎటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి తొందరపడవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా దేశ ప్రతినిధులకు చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో జరిగే మొదటి పౌర పురస్కారాల కార్యక్రమంలో పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు విభాగాల్లో అందజేస్తారు. ఈరోజు జరిగే మొదటి పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి 2 పద్మ విభూషణ్, 6 పద్మభూషణ్, 58 పద్మశ్రీలతో సహా మొత్తం 66 పద్మ అవార్డు

0: అవార్డులను ప్రదానం చేస్తారు. మిగిలిన పద్మ అవార్డులను రెండవ విడత పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో అందజేస్తారు. రేపు న్యూఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వోంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషి మిట్సు మొటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొంటారు. ప్రాధాన్యత రంగాల్లో క్వాడ్ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంపై, ప్రస్తుతం కొనసాగుతున్న కార్యక్రమాల పురోగతిని సమీక్షించడంపై, అలాగే పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంతర్జాతీయ అంశాలపై ఈ నాయకులు తమ అభిప్రాయాలు పంచుకుంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉమ్మడి పౌర స్మృతి పరిధి నుండి అన్ని గిరిజన సామాజిక వర్గాలను మినహాయించడానికి ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు రూపొందించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన జనజాతీయ సాంస్కృతిక సమాగమం సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, గిరిజనుల హక్కులకు పూర్తి రక్షణ కల్పించామని, ఉమ్మడి పౌరస్మృతి వల్ల గిరిజనుల హక్కులకు ఎటువంటి భంగము వాటిల్లదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 28,000 కోట్ల రూపాయలుగా ఉన్న గిరిజన సంక్షేమ బడ్జెట్ను నరేంద్ర మోదీ ప్రభుత్వంలో 1,50,000 కోట్ల రూపాయలకు పెంచినట్టు అమిత్ షా తెలియజేశారు.
1: नरेंद्र मोदी जी ने एक प्रकार से जनजाति कल्याण को आगे बढ़ाने का काम किया है. मैं आज इस मंच से इस जनजाति महाकुंभ को कहना चाहता हूं और नरेंद्र मोदी जी ने उसको 1,50,000 करोड़ तक बढ़ाने का काम.
0: निन्ना न्यू दिल्ली भारत मंटपनलो అమెరికా 250 ఏళ్ల స్వాతంత్ర వేడుకల సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్కు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తన స్నేహితుడని, మోదీకి తాను పెద్ద అభిమానినని చెప్పారు. అలాగే ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇంతకు ముందెన్నడూ లేనంత పటిష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను అక్కడి ప్రేక్షకులు వినేలా అమెరికా రాయబారి తన ఫోన్ను మైక్రోఫోన్ వద్ద పెట్టారు. ఈ కార్యక్రమానికి భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో హాజరయ్యారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటనలో ఉన్న తరుణంలో అమెరికా అధ్యక్షుడి నుంచి ఈ వ్యాఖ్యలొచ్చాయి. శనివారం ప్రధానమంత్రి మోదీని కలిసిన రూబియో నిన్న విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్తో సమావేశమయ్యారు. ఈ నెల 28వ తేదీన జరగాల్సిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ 2026 పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వాయిదా వేసింది. బక్రీద్ పండుగ సెలవు తేదీలో మార్పు వచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్టీఏ తెలిపింది. సవరించిన పరీక్షా తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఎన్టీఏ పేర్కొంది. తాజా సమాచారం కోసం అభ్యర్థులు క్రమం తప్పకుండా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని ఎన్టీఏ సూచించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 2.61 రూపాయలు, అలాగే డీజిల్ ధర లీటర్కు 2.71 రూపాయలు పెరిగింది. గత 2 వారాల్లో ఈ ధరలు పెరగడం ఇది 4వసారి. ఈ సవరణతో ఢిల్లీలో ఇప్పుడు లీటర్ పెట్రోల్ ధర 102.12 రూపాయలకు, డీజిల్ ధర లీటర్కు 95.20 రూపాయలకు చేరుకుంది. ఇరాన్తో 3 నెలలుగా కొనసాగుతున్న యుద్దంలో ఇప్పుడిప్పుడే ఎటువంటి పురోగతి లభించే అవకాశం లేదనే సంకేతాలిస్తూ, ఇరాన్తో ఎటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి తొందర పడవద్దని తాను తన ప్రతినిధులకు చెప్పినట్టు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తన పరిపాలనలో ఇరాన్తో కుదిరే ఎలాంటి భవిష్యత్ ఒప్పందంలోనైనా ఎటువంటి ఆర్థిక మినహాయింపులు ఉండవని, ఇది అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా హయాంలో జరిగిన ఒప్పందానికి పూర్తిగా భిన్నంగా ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఒబామా కాలం నాటి ఇరాన్ అణు ఒప్పందాన్ని విమర్శించిన ఆయన, తాను ప్రతిపాదించిన ఒప్పందం ఇరాన్ అణ్వాయుధాలు పొందకుండా అడ్డుకుంటుందని, అలాగే బరాక్ ఒబామా రూపొందించిన ఒప్పందంతో దీనికి ఎటువంటి పోలిక ఉండదని చెప్పారు. ప్రస్తుతం చర్చల్లో ఉన్న ఒప్పందంలో 60 రోజుల కాల్పుల విరమణ పొడిగింపు, హార్మోజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఇరాన్ అణు కార్యక్రమంపై

0: మరిన్ని చర్చలు జరపడం వంటి అంశాలున్నాయి. అయితే ఈ ప్రతిపాదిత ఒప్పందంపై రిపబ్లికన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది ఇరాన్ పట్ల చాలా ఉదారంగా ఉందని బహిరంగంగానే వాదిస్తున్నారు. ఈ ఒప్పందం ఒక తప్పిదమవుతుందని సెనేటర్ ట్రెడ్ క్రూజ్ అనగా 60 రోజుల కాల్పుల విరమణ అంటే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ద్వారా సాధించిందంతా వృధా అయినట్టేనని సెనేట్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ రోజర్ వికెర్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్లు ఇరాన్పై విస్తృతమైన దాడులు జరపడంతో పశ్చిమాసియా అంతటా ఘర్షణలు చెలరేగాయి. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ ఇజ్రాయెల్ గల్ఫ్లోని అమెరికా మిత్రదేశాలపై దాడులకు దిగింది. విప్లవకారుడు రాష్ బిహారీ బోస్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. రాష్ బిహారీ బోస్ తన అసాధారణమైన సంస్థాగత నైపుణ్యాల ద్వారా స్వాతంత్ర్య పోరాటంలో సరికొత్త శక్తిని నింపారని కొనియాడారు. రాష్ బిహారీ ఆజాద్ హింద్ ఫౌజ్, ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్లను స్థాపించారని, అలాగే గదర్ ఉద్యమం ద్వారా విదేశీ గడ్డపై కూడా భారతీయులను సంఘటితం చేశారని అమిత్ షా గుర్తు చేసుకున్నారు. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత దృష్ట్యా భారత వాతావరణ శాఖ ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఈరోజు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. తూర్పు ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి రాత్రిళ్లు కూడా వేడిగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య భారత్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరిల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జమ్మూకాశ్మీర్, అండమాన్ నికోబార్ దీవులు, అసోం, మేఘాలయ, బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, లక్షద్వీప్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు పిడుగులతో కూడిన ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని తట్టెహక్కలు నదిలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. నదిలో నత్తగుల్లలు సేకరిస్తున్న సమయంలో నీటి ప్రవాహం ఉధృతంగా రావడంతో వారంతా కొట్టుకుపోయారు. ఈ ఘోర ప్రమాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ నది ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి మరణించిన వారి కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో బంధాలు, బంధుత్వాలు ప్రసంగం వింటారు. ఇంకా పేగుల్లో అదుపు తప్పే మలమూత్ర విసర్జన ప్రసంగం వింటారు. ముందుగా వినండి బంధాలు, బంధుత్వాలు ప్రసంగం. కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు, నాకెందుకిలా అవుతుందని ఒక్క మాటలో గుర్తుంచుకో. కాలం మంచి ఆటగాడికే పోటీనిస్తుంది కాని చేతకాని వాళ్లకు కాదు. ఆడిచూడు, గెలుపు చాలా గొప్పగా ఉంటుంది. కొందరు మొదట్లో చాలా బాగా మాట్లాడతారు కాని కొత్త పరిచయాలు పెరిగే కొద్దీ ఎందుకో తెలియదు కాని మనమంటే చిరాకు, నిర్లక్ష్యం, అసహ్యం, కోపం ఇవన్నీ వచ్చేస్తాయి. కాని ఎవరి విలువ ఏంటి అనేది కాలమే నిర్ణయిస్తుంది. నందులు ఆస్కారాలు.

నటించే వారికి మాత్రమే ఇస్తున్నారు, కాని జీవితంలో నటించే వాళ్లకు కూడా ఇవ్వడం మొదలెడితే నందిరాని మనిషి ఉండడు. అమ్మ కోపం కడుపు నింపడానికి, నాన్న కోపం బ్రతుకు నేర్పడానికి, గురువు కోపం బుద్ధి నేర్పడానికి, స్నేహితుల కోపం దారి చూపడానికి, చెలి కోపం ప్రేమ తెలపడానికి, అలాగే శత్రువుల కోపం జాగ్రత్త నేర్పడానికి కోపం ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. అందుకే విషయం ఏదైనా కోపం మంచిదే. సంపాదించడం అంటే కేవలం డబ్బునే కాదు, మనుషుల్ని, మనిషి విలువల్ని, కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వాళ్ళని, ఆపదలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకునే వాళ్ళని, బాధలో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపేవాళ్ళని, మన కోపాన్ని అర్థం చేసుకునే వారిని సంపాదించడం. ఒక పక్షి ఎగిరితే మిగతా పక్షులు కూడా తనతో పాటు పైకి ఎగిరి ఆనందిస్తాయి. అలాగే మనుషులు వ్యక్తి పైకి ఎదుగుతూ ఉంటే వారిని తొక్కి ఆనందిస్తారు. రోజులు మారాయి. ఇదివరకటి రోజులలో ఒక మంచి పని చేస్తే 25 మంది మిత్రులయ్యేవారు. ఈ రోజుల్లో మాత్రం ఒక మంచి పని చేస్తే 25 మంది శత్రువులు తయారవుతున్నారు. కాలం అనేది పారే నది లాంటిది. ఒక్కసారి తాగిన నీటిని రెండవసారి తాకలేము, ఎందుకంటే అవి ఆగకుండా పయనిస్తూనే ఉంటాయి గనక. అలాగే జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆనందించు. గడిచిపోయిన కాలం, విడిచిపోయిన క్షణం మళ్లీ నీ జీవితంలో ఎప్పటికీ తిరిగి రావు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తల పొగరుతో తిరిగిన వారిని తలదించుకునేలా చేస్తుంది, తలదించుకుని బ్రతికేవాడిని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది. నవ్విన వాడిని ఏడ్పిస్తుంది, ఏడ్చిన వారిని నవ్విస్తుంది. కాలం చేతిలో అందరం కీలుబొమ్మలమే. తెల్ల కాగితం తయారైనప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది, తర్వాత దానిమీద రాసే రాతను బట్టి దాని విలువ ఆధారపడి ఉంటుంది. అలాగే మనిషి కూడా పుట్టినప్పుడు స్వచ్ఛమైన మనసుతో పుడతాడు, జీవితంలో అతను చేసే పని మీదనే ఆధారపడి ఉంటుంది. వర్షం కురిసిన తర్వాత ప్రకృతి మరింత అందంగా కనిపిస్తుంది, జీవితం కూడా అంతే. సమస్యలు కష్టాలు దాటితే జీవితం సంతోషంగా సాగుతుంది. ఏడ్పుకి కారణాన్ని చెప్పలేని వయసులో నలుగురికి వినిపించేలా పెద్దగా ఏడుస్తాం. ఏడ్పుకి కారణం చెప్పే వయసులో వచ్చిన నలుగురికి తెలియకూడదని లోపల ఏడ్చి కుంగిపోతూ ఉంటాం. మన ముందు పొగడడం, మన వెనుక తిట్టడం, మనం బాగుపడుతుంటే ఏడవడం, మనం బాధపడుతుంటే నవ్వడం, మన వెనుకే ఉంటూ వెన్నుపోటు పొడవడం, వీటి మనుషుల తీరు, మనిషి నైజం. 10 రూపాయల వస్తువు కొన్నా దానికి 1000 రూపాయలు జాగ్రత్త తీసుకుంటాం. అదే పక్కవాడు 1000 రూపాయల వస్తువు కొన్నా దానికి 5 రూపాయల విలువ ఇచ్చి చులకన చేస్తాం. వస్తువు ఎంత పెట్టి కొన్నా ఎవరిది అయినా జాగ్రత్త పరుచుకోవాలన్న కనీస ఇంగిత జ్ఞానం మనుషుల్లో కరువైంది. ఒకవైపు నీకో సమస్య ఉందని చెప్పుకుంటే నిన్ను చిన్నచూపు చూస్తూ నీ బలహీనతను ఆధారంగా చేసుకుని నిన్ను వాడుకోవాలని మనుషులున్న సమాజం మనది. రెండోవైపు మంచితనంతో సహాయం చేస్తే సమస్య తీరాగా చేసిన సహాయాన్ని చిన్నదిగా చూసి మనుషులు మర్చిపోతారు. ఏం జరిగినా దానికొక కారణం ఉంటుంది, అలాగే ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలియకపోవచ్చు, కాని సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. కొంచెం ఓపిక పట్టు, అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది. మన శరీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది, కాని ఏదైనా గాయమైతే మాత్రం రక్తమే బయటకు వస్తుంది. గుండె నిండా రక్తం ఉంటుంది, కాని మనసు గాయపడితే మాత్రం కన్నీళ్లు బయటకు వస్తాయి. తీయని నీరు నింపుకున్న బావి మౌనంగానే ఉంటుంది, అదే ఉప్పునీటిలో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాని అరుస్తూ ఉంటాడు, జ్ఞాని మాత్రం మౌనంగా ఉంటాడు. రోల్డ్ గోల్డ్ కొత్తలో బాగానే మెరుస్తుంది, కాని కొన్ని రోజులకు అసలు రంగు బయటపడుతుంది. అలాగే కొందరు మనుషులు కొత్తలో బాగానే మాట్లాడతారు, కాని కొన్ని రోజుల తర్వాత అసలు రంగు బయటకొస్తుంది. ప్రేమైనా కోపమైనా మనకిష్టమైన వారిపైనే చూపించగలం. అర్థం చేసుకుంటే ప్రేమలా కనిపిస్తుంది, అలాగే అపార్థం చేసుకుంటే బాధగా అనిపిస్తుంది. నది నదిలా ప్రవహిస్తున్నంత కాలం దానిని పవిత్రంగానే చూస్తాం. ఎప్పుడైతే నది సముద్రంలో కలుస్తుందో అప్పుడు దాని స్థిత్వం కోల్పోతుంది. అలా మీరు మీలా ఉన్నంతకాలం సంతోషంగా ఉంటారు. ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకొని వారిలా ఉండాలని అనుకుంటారో అప్పుడు మిమ్మల్ని మీరు కోల్పోతారు. జీవితంలో బాధ మొదటిసారి చూస్తారు. సముద్రం వద్ద ఎటు చూసినా నీరు కనిపిస్తుంది, కాని గుక్కెడు నీళ్లు కూడా తాగడానికి పనికిరావు. అలాగే చుట్టూత ఎన్ని బంధాలు ఉన్నా మనమనుకున్న భావం

0: ఎదుటివారిలో లేకుంటే నువ్వు ఎంత తాపత్రయపడినా అది వృధా అవుతుంది. ఓ దేవుడా, నాకు కోపం వచ్చినప్పుడు నా కళ్ళ నుండి కన్నీరు రానివ్వు, కాని నా నోటి నుండి మాట రానివ్వకు. కన్నీళ్లతో నా కోపం పోతుంది, కాని మాట జారితే ఎదుటివారికి బాధ కలుగుతుంది. తప్పులు చేసి తప్పించుకోవడం కూడా ఒక కళ, అందులో చెడ్డోడికున్న విలువ మంచోడికి ఉండదు. చెడ్డోడు 100 తప్పులు చేస్తే కలిగే నష్టం, మంచోడు 1 తప్పు చేస్తే అంతకంటే ఎక్కువే నష్టపోతాడు. ఒక్కసారి ధర్మరాజు జూదమాడితే పాండవులు అడవుల పాలయ్యారు, అలాగే ఒక్కసారి సీత గీత దాటితే రాక్షసుడి చిరసాల పాలయ్యింది. గడిచిన కాలం చాలా బాగుంటుంది, ఎందుకంటే మళ్లీ తిరిగి రాదు కాబట్టి. రాబోయే కాలం అందంగా ఉంటుంది, నచ్చినట్టు ఊహించుకుంటాం కాబట్టి. ప్రస్తుతం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అనుభవిస్తున్నాం కాబట్టి. లోకంలో అన్నింటికంటే తేలికైన పని సలహాలివ్వడం. ఒక్కటి అడిగితే 1000 చెబుతారు. అన్నింటికంటే కష్టమైనది సహాయం చేయడం. 1000 మందిని అడిగితే 1 చేస్తారు. నీలో ఉన్న ప్రతిభను ప్రపంచమంతా గుర్తించాకే నీ పక్కన ఉండే వాళ్ళు గుర్తిస్తారు. ఎందుకంటే మనకు గొప్పవాళ్ళందరూ నచ్చుతారు, కాని మనకు తెలిసిన వాళ్ళు గొప్పవాళ్ళవ్వడం నచ్చదు కాబట్టి. అందుకే మనిషికి ఎటువంటి కష్టం వచ్చినా ఆపదలు ఆదుకునేవారు దేవుడితో సమానమంటారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
1: మీ ఇంతవరకు బంధాలు బంధుత్వాలు ప్రసంగం విన్నారు. ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో కొన్ని చిత్రగీతాలు వింటారు.

0: ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరొక అంశం, పేగుల్లో అదుపు తప్పే మలమూత్ర విసర్జన ప్రసంగం వింటారు.
1: పెద్ద వయసులో మలమూత్ర విసర్జన మీద నియంత్రణ తప్పడం సహజమైన భావన సర్వత్రా నెలకొని ఉంటుంది. తుమ్మినా తగ్గినా మూత్రం లీక్ అయిపోతూ ఉంటుంది. మల విసర్జన మీద నియంత్రణ కోల్పోతూ ఉండటం, తరచూ మూత్ర విసర్జన చేయవలసి వస్తూ ఉండటం, బాత్రూంకు వెళ్లేలోపే మూత్ర విసర్జన జరిగిపోవడం, ఇలాంటి ఇబ్బందులు పెద్దల్లో చూస్తూ ఉంటాం. ఈ ఇబ్బందులన్నింటినీ పెరిగే వయసుతో పాటు ముడిపెడుతూ ఉంటాం. కొందరు పెద్దలు మూత్రం మీద నియంత్రణ కోల్పోతే మరికొందరు మలమూత్రాలు రెండింటి మీద నియంత్రణ కోల్పోతూ ఉంటారు. ఈ సమస్యలు పెద్దల ఆత్మవిశ్వాసాన్ని, నిద్రను, కదలికను, మానసిక ఆరోగ్యాన్ని, సామాజిక జీవితాన్ని దెబ్బతీస్తూ ఉంటాయి. 65 సంవత్సరాలు దాటిన ప్రతి ముగ్గురు పెద్దల్లో ఇద్దరు ఈ రెండింటిలో ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. ప్రత్యేకించి నాడీ సంబంధ రుగ్మతలు లేదా డిమాన్షియా రోగుల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. మరి పెద్దల్లో ఎందుకీ సమస్య? పెరిగే వయసుతో మూత్రాశయం చిన్నదైపోయి మరింత సున్నితంగా మారిపోతుంది. మూత్రాశయానికి, పెద్ద పేగులకు బెన్నుగా ఉండే కటి కండరాలు బలహీనపడతాయి. దానివల్ల ఆర్జెన్సీ పెరిగి తరచూ మూత్ర విసర్జన చేయవలసి వస్తూ ఉంటుంది. మలం మీద కూడా నియంత్రణ తప్పుతుంది. అలాగే మహిళల్లో మెనోపాజ్, ప్రసవాల కారణంగా కటి కండరాలు బలహీనపడటం వల్ల పెద్ద వయసులో మూత్ర సమస్య వేధిస్తూ ఉంటుంది. సహజ ప్రసవ సమయంలో పురుష నాళంలోనే స్ట్రిక్టర్ గాయపడటం వల్ల పెద్ద వయసు మహిళల్లో మల విసర్జన మీద పట్టు తప్పుతుంది. పురుషుల్లో ప్రోస్టిక్ గమ్మి పెద్ద అవ్వడం వల్ల మూత్రాశయం పూర్తిగా కాలేవక తరచూ మూత్ర విసర్జన చేయవలసి వస్తూ ఉంటుంది. పెరిగే వయసుతో పేగుల కదలికలు తగ్గి మలబద్ధకం కూడా పెరుగుతుంది. అలాగే పురుష నాళంలోని కండరాలు పట్టుకోల్పోయి మల విసర్జన మీద నియంత్రణ తప్పుతుంది. పురుషుల్లో యానోరెక్టికల్ సర్జరీ, పిక్కు, రేడియో తెరుపుల వల్ల కూడా మల విసర్జన అదుపు తప్పుతుంది. మెదడుకు మూత్రాశయం, పెద్ద పేగులకు కండరాలకు మధ్య నాడీ సంకేతాల ప్రభావం కూడా పెరిగే వయసుతో పాటు తగ్గిపోతుంది. ఈ సమస్యలన్నీ 50 నుంచి 60 ఏళ్ల మధ్య మొదలై 70 ఏళ్లకు తీవ్రమవుతాయి. పెద్దలు మలమూత్ర విసర్జన నియంత్రించడం కోసం కొన్ని రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అవేంటంటే బ్లాడర్ ట్రైనింగ్, నిర్దిష్ట కాలకృత్య వేళలు పాటించడం, మలబద్ధక శిక్షణ, తీసుకుంటున్న మందుల విశ్లేషణ, కటి కండరాల వ్యాయామం, ఫిజియోథెరపీ. మధుమేహం, గుండెపోటు, డిమాన్షియా, కిడ్నీ వ్యాధి, వెన్ను సమస్యలు, ఇలాంటి వ్యాధులకు మందులు వాడే పెద్దవారిలో ఈ సమస్య సర్వసాధారణంగా కనిపిస్తుంది.
0: మీరింతవరకు పేగుల్లో అదుపు తప్పే మలమూత్ర విసర్జన ప్రసంగం విన్నారు. ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతం విందాం.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: Anubhos Institute of Technology for Women's in Autonomous College, KTPS Road, Palwancha. Jillalone ekaika Mahila Engineering Kalashala. Diploma BTech kursulato patu hostel saukaryam. Nanyamaina vidya 100% placement. Mee ammayala ujjwala bhavishyattiki surakshitamaina best choice. Call cheyandi 9246907407.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.
0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
5: ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం 1:20 వనితా లోకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. మహిళా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు 8,000 గ్రామ మహిళా సంఘ భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పనిచేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రాష్ట్ర రైతాంగానికి భరోసా కల్పించేందుకు రైతు భరోసా యాత్రను బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు ఈరోజు వికారాబాద్ జిల్లాలో ప్రారంభించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజాపాలన ప్రణాళికలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ వారోత్సవాల భాగంగా ఈరోజు 8,000 గ్రామ మహిళా సంఘ భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. ఈ వారోత్సవాల సందర్భంగా 31వ తేదీ వరకు మహిళా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి ధనసరి అనసూయ సీతక్క చెప్పారు. రేపు మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో నిర్వహించే 553 ఆర్టీసీ బస్సుల ప్రారంభోత్సవం, 27వ తేదీన సోలార్ ప్లాంట్ల ప్రారంభం, ప్రత్యేక సాధారణ సమావేశాలు, 29వ తేదీన ఇంక్యుబేటర్ ప్రోగ్రాం, రుణమేళాలు, జీవనోపాధి యూనిట్ల ప్రారంభోత్సవాలు ఉంటాయని మంత్రి చెప్పారు. 30వ తేదీన అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో భాగంగా అక్షరాస్యత సాధించిన మహిళలను జిల్లా మండల స్థాయిలో సన్మానించనున్నామని, 31వ తేదీన ముగింపు కార్యక్రమం ఉంటుందని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని వారికి భరోసా కల్పించేందుకు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు

0: బీజేపీ రైతు భరోసా యాత్ర నిర్వహిస్తోంది. రాష్ట్ర బీజేపీ విభాగం తలపెట్టిన రైతు గోసా బీజేపీ భరోసా బస్సు యాత్రను ఈరోజు వికారాబాద్ జిల్లా కులకచర్ల మార్కెట్ యార్డ్ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బీజేపీ నాయకులతో కలిసి ప్రారంభించారు. రాష్ట ప్రభుత్వం చివరి ధాన్యం బస్తా వరకు కొనుగోలు చేయాల్సిందేనని రామచంద్రరావు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కులకచర్ల వరిధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రామచంద్రరావు మాట్లాడుతూ,
1: రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి వెళ్తా ఉన్నాం. ఈ యొక్క కొనుగోలు కేంద్రంలో కుప్పలు అట్టే బడి ఉన్నాయి. రైతులు 10-15 రోజుల నుంచి ఎదురు కాపలా చూస్తా ఉన్నారు. ఎక్కడ బండ్లు వచ్చి లిఫ్ట్ చేస్తాయో చెప్పి చూడాలని చెప్పి వారి యొక్క అమ్మడానికి పెట్టినటువంటి ధాన్యం అంతా కూడా అక్కడ అమ్ములు పోకుండా వాన్లో దర్చి టార్పాలిన్ లేక రైతులందరూ బాధపడతా ఉన్నారు.
0: ఈ యాత్రలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ,
2: ఖచ్చితంగా రైతుకు న్యాయం జరిగే వరకు, చివరి గింజ ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది. వారి పక్షాన పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈ రకంగా రైతుల్ని మోసం చేసి దగా చేసి ఏ రాజ్యం కూడా నిలబడలేదు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ రైతు గోసా బీజేపీ భరోసా అని చెప్పేసి రైతుల పక్షాన మేము నిలబడ్డాం. వారికి న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.
0: బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, చెవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నదాతను మోసం చేస్తే ఊరుకునేది లేదని, బీజేపీ ఎల్లప్పుడూ రైతుల కండగా పోరాడుతుందని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ముందుకు సాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. అదనంగా పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా కేంద్రం అనుమతి ఇవ్వలేదని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పండిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాష్ట ప్రభుత్వం రైతుల కోసం యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టిందని, 8,500 పైగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో వేచి ఉన్న 8,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని యుద్ద ప్రాతిపదికన కొనుగోలు చేస్తామని కూడా ప్రభాకర్ చెప్పారు. రాష్ట ప్రభుత్వం మక్కలు, వరి ధాన్యానికి మద్దతు ధర ప్రకటించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు. జగిత్యాలలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్య ప్రజలపై భారం మోపుతున్నారని ఆయన ఈ సందర్భంగా ఆరోపించారు. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతుంది. జిల్లాలోని దహేగాం మండలం కొంచెవెల్లిలో 40.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదై రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలోని 15 మండలాలకు గాను 11 మండలాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. ఉపాధి కూలీలకు అవసరమైన వసతులు కల్పించాలంటూ గ్రామీణాభివృద్ధి శాఖకు ఆదేశాలు జారీ చేశారు. వరి ధాన్యం అమ్మకాల సెంటర్ల వద్ద రైతులకు అన్ని వసతులు కల్పించాలని, ప్రతి గింజ కొనుగోలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ ఆదేశాలు జారీ చేశారు. మరో 3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందన్న వాతావరణ విభాగం హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ అప్రమత్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో పాడి పశువులను రక్షించుకునేందుకు రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎల్లారెడ్డిపేట మండల పశు వైద్యాధికారి డాక్టర్ రాహుల్ సూచించారు. డాక్టర్ రాహుల్ ఆకాశవాణితో మాట్లాడుతూ,
3: గత కొన్ని వారాలుగా మనం అత్యధిక వేడి వాతావరణాన్ని ఎదుర్కొంటున్నాం. ఈ సమయంలో మన పశువుల్ని వేడి ఒత్తిడి అనగా హీట్ స్ట్రెస్ నుండి రక్షించుకోవడం అత్యవసరం. దానికి తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు: తగినంత శుభ్రమైన మరియు చల్లటి త్రాగునీరు అందించాలి. జంతువులకు చల్లటి సమయంలో ఆహారం పెట్టాలి. అధిక ఎండవేళల్లో మేపకూడదు, రవాణా చేయకూడదు మరియు పని చేయించకూడదు. నీడ, గాలి ప్రసరణ మరియు చల్లదనాన్ని కల్పించే ఏర్పాట్లు కలిగించాలి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. జగిత్యాల జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా నమోదవుతుంది. నిన్న గరిష్టంగా ధర్మపురి మండలం బుద్ధేష్పల్లిలో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు చెప్పారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా కోరారు. వడదెబ్బ తగిలినట్లయితే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స చేయించుకోవాలని కోరారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బందులకు గురి చేసే మధ్యవర్తులు, మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాష్పాయ్ హెచ్చరించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి అధికారులకు ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు ఇచ్చారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ఈరోజు సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది రైతులు ఈరోజు ఇబ్బందులు పడుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. వరి ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ

0: జిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని బౌరవపేట భీమారంగనమ్మ సమీపంలో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ చెప్పారు. కలెక్టరేట్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 పంచాయతీ కార్యదర్శుల బదిలీల కార్యక్రమాన్ని నిర్వహించారు. బదిలీల ప్రక్రియపై ఉద్యోగులు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఆయా కేటగిరీలకు ప్రాధాన్యతస్తూ బదిలీలు చేపట్టినట్టు కలెక్టర్ వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పాలియెస్టర్ వస్త్రోత్పత్తిదారులకు కార్మిక సంఘాలకు మధ్య కొత్త కూలీ రేట్ల ఒప్పందం కుదిరింది. సిరిసిల్ల పాలియెస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం భవనంలో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఈ మేరకు ఒప్పంద పత్రాలపై పాలియెస్టర్ వస్త్రోత్పత్తిదారుల సంఘం కార్మిక సంఘాల నాయకులు సంతకాలు చేశారు. కొత్త కూలీ రేట్లు మే 1వ తేదీ నుంచి అమలవుతాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలకు పర్యావరణ పరిరక్షణ హరిత కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ప్లాటినం సస్టైనబుల్ క్యాంపస్ పార్ట్నర్ జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ప్రిన్సిపల్ విజయలక్ష్మి ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేశారు. ఈ విద్యా సంవత్సరం పాఠశాలలో తిరిగి ప్రారంభమయ్యే రోజే ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ఇచ్చే పుస్తకాలు అందించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. జిల్లా పాఠశాల విద్యాశాఖ పుస్తకాల గోదాంలో జిల్లాకు చేరిన 193,000కు పైగా పాఠ్యపుస్తకాల పంపిణీని బచ్చన్నపేట మండలంలో కలెక్టర్ ప్రారంభించారు. బీసీ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలోని జూనియర్ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్థుల తొలి విడత జాబితాను విడుదల చేసినట్లు సొసైటీ కార్యదర్శి సైదులు చెప్పారు. ఆయా కళాశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 29వ తేదీలోగా రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. వరంగల్ ఎనుమామల వ్యవసాయ మార్కెట్ కు ఈ నెల 27వ తేదీ నుంచి వరుసగా 5 రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్టు మార్కెట్ కార్యదర్శి మల్లేశం ఒక ప్రకటనలో తెలియజేశారు. రైతులు ఈ విషయాన్ని గమనించి తమ పంట ఉత్పత్తులను ఈ నెల 27వ తేదీ నుంచి 5 రోజుల పాటు మార్కెట్ కు తీసుకురావద్దని ఆయన సూచించారు. మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ అనిల్ కుమార్ చెప్పారు. సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్లో 30 సీట్ల చొప్పున అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. సింగరేణి ఉద్యోగుల పిల్లలు అర్హులని జూన్ 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఇందిరా క్రాంతి పథం విఏఓల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె 4వ రోజుకు చేరుకుంది. జిల్లాలోని 13 మండలాల్లో వీఓఏలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమను సర్పుద్యోగులుగా గుర్తించాలని వారు కోరుతున్నారు. విశేషాలు మరొకసారి. మహిళా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు 8,000 గ్రామ మహిళా సంఘ భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పనిచేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రాష్ట్ర రైతాంగానికి భరోసా కల్పించేందుకు రైతు భరోసా యాత్రను బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఈరోజు వికారాబాద్ జిల్లాలో ప్రారంభించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వనితా లోకం స్త్రీల కార్యక్రమం వింటారు.

ఇలా అయితే ఇకపై అయినట్లే. నవ్వుతూ అనగానే, సరే సర్లే, అక్కడేమో మా ఆయన్ని పిల్లల్ని వదిలేసి నేను వచ్చిందెందుకు? నిన్ను జాగ్రత్తగా చూసుకోవడానికే కదా రాధ అంది. విజయమ్మ, ఈ టాబ్లెట్లు టానిక్ వేసుకోముందు, లేదా అంటే మీ మరిది మా వదిన్ని నేను ఎందుకు సరిగ్గా చూసుకోలేదు అంటూ నాకు చీవాట్లు వేయడం ఖాయం అంటూ అందించింది తోడికోడలు రమణి. ఇలా అన్నీ మీరే చూసేస్తూ నన్ను మర్చిపోయేలాగా నాకే చేస్తున్నారు. ఆ తర్వాత నా సొంతింట్లో నేనే కొత్తదానిలా తిరగాలో ఏమో అంటూ నవ్వింది విజయ. ముందైతే అన్నీ మర్చిపోయి హాయిగా రెస్ట్ తీసుకో. అదే మాకు 10,000. ఇంతమంది ఉండి నిన్ను లేవనిస్తే ఇంకేముంది అంది అలివేలు. అక్క, అందరి సంగతి వదిలేరాదు, ఇకపై నేనే ఉన్నానని గుర్తుపెట్టుకో. అందుకే సంగతి తెలియగానే నేను వచ్చేశాను. ఈ మాధవి అమెరికా నుండి వారం రోజుల్లో వరబోయే బావ కోసం ఎదురుచూస్తూ అతడి చేతిలో నీ చేయి వేసి మరీ అప్పగించాలి అనుకుంటోంది. అందుకే అప్పటిదాకా నాకే పెత్తనం, కాస్త అప్పచెప్పు. అవునా, సరే, రెడీ, 1, 2, 3 అంటూ విజయం చూసి కన్నుగీటింది మాధవి. అబ్బబ్బా, వస్తూనే నువ్వు అదే గొడవ? అయినా ఇప్పుడు నాకేమైందని మీరంతా గొడవ చేస్తున్నారు? విజయ అడిగింది. అక్క, రేపు పుట్టబోయే బాబు నీ పోలికలతోనే మంచి హెల్దీగా ఉండాలి అంటే నేను చెప్పినట్టు వినాలి. నేను ఇచ్చేవన్నీ కూడా నువ్వు తింటూ ఉండాలి. ఇక ఈ మేడ దిగకుండాను ఇస్తూ ఉన్న మందులన్నీ కూడాను వాడుతూ ఉండాలి. నిన్న మేం ఇంటికి పిలిపించిన డాక్టరమ్మ కూడా అదే చెప్పింది కదా విజయమ్మ, మేడ మాత్రమే కాదు మంచం కూడా దిగకూడదు అంది. ఎందుకంటే నువ్వు బాగా నీరసంగా ఉన్నావట అంది అలివేలు. అబ్బబ్బా, అసలే కదలనివ్వకపోతే ఎలా? తిన్నది కాస్త అరగాల, తోటలోకి వెళ్ళి పచ్చని మొక్కల మధ్య పచారాలు చేసి రానివ్వండి అంటూ ఉండగానే అడ్డు వస్తూ, నోనో, అదేం కుదరదు, నిన్ను జాగ్రత్తగా తనకే అప్పగించమని నిన్ననే మా బావ కల్లోకి వచ్చి మరీ చెప్పాడు. ఇకపై అంత నా ఇష్ట ప్రకారం జరగాల్సిందే. గంగమ్మ, భోజనంలోకి ఏమేం చేయాలో ఎలా చేయాలో చెప్తా గాని పద అంటూ గంగమ్మ చేతిలోంచి జ్యూస్ గ్లాస్ అందుకుని బల్ల మీద పెట్టింది మాధవి. ఈ టాబ్లెట్స్ 2 వేసుకో, ఇప్పుడు ఈ జ్యూస్ తాగితే నీకు ఎంతో హాయిగా ఉంటుంది అంటూ అందించింది. మాధవి, మరీ అతిగా చేస్తే ఎలా? మా విజయ్కి మాత్రం తిరగాలని ఉండదా? నా ఫ్రెండ్ నేనే దగ్గరుండి ఈ గదిలోనే అటు ఇటు నడిపిస్తాగా కాస్త ఆమెకి కాళ్ళు కూడా సాగుతాయి, తేలిగ్గా కూడా అనిపిస్తుంది. సరే, ఇక నువ్వు వెళ్ళి గంగమ్మకి చెప్పి వంట చేయించు, కాసేపు విజయం నే చూసుకుంటాలే అంటూ వచ్చిన భ్రమరం చూసి హాయిగా నవ్వింది విజయ. జ్యూస్ తాగాక విజయం జాగ్రత్తగా చేయి పట్టి అక్కడే నడిపిస్తూ ఎన్నో చిన్ననాటి సంగతులు ఇంకా ఆనాటి అల్లర్లు గుర్తు చేస్తూ ఓ అరగంట గడిపింది భ్రమర. దాంతో తనవు మనసు తేలికపడినట్లయి విజయ్కి హాయిగా నిద్రపట్టేసింది. అసలు స్వచ్ఛమైన స్నేహబంధం అంటూ ఉంటే ఇక జీవితంలో మనిషి కోరుకునేది ఏది ఉండదేమో. అందుకే అంత రిలీఫ్, అది మాటల్లో చెప్పలేంది. నిద్రలోకి జారుకుంటూనే అనుకుంది విజయ. ఆ రోజు తాను ఎన్నటికీ మర్చిపోలేని రోజు. పరీక్షలు రాసి అలసిపోయి బయటికి వచ్చారు తాను, భ్రమర. అమ్మయ్య, ఇక మన చదువులు అయిపోయినట్లే కదా, కొంత రిలీఫ్ మనకి అంది భ్రమర. ఆ రిలీఫ్ ఎక్కడే, మనం చదవగానే సరిపోయిందా? పరీక్షలు రాస్తేనే అయిపోయిందా? అవతల రిజల్ట్స్ రావాలి, ఇంకా మంచి ర్యాంక్ కూడా రావాలి, ఆ పైన ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టాలి. ఆ వేటలో కూడా పడి పడి ఇంకెంతగా అలసిపోవాలో మనం అని తాను చెప్పింది. ఇక ఆపవే విజయ, మనకి ఉద్యోగం తప్పకుండా వస్తుంది, అది అతి త్వరలోనే వచ్చేస్తుందిలే అంది భ్రమర. ఏమిటో తమరే అతి ధీమా, పరీక్షలు కూడా రాయకముందే ఏదైనా జాబ్ను రిజర్వ్ చేసి పెట్టేశారా ఏం మీ వాళ్ళు నీకు అడిగింది విజయ. అయినా విజయ, మనకి కాకపోతే ఇంకెవరికి వస్తుంది చెప్పు జాబు, నాది గ్యారంటీ అని భ్రమర అనగానే, అలా ఎంత గట్టిగా ఎలా చెప్పగలవే అంది విజయ. ఎందుకు అంటే నువ్వు మంచి ర్యాంకులు తెచ్చుకోవడంలో దిట్టవి, సో నీకు జాబు గ్యారంటీ. నీకు జాబ్ వచ్చేయగానే మా భ్రమరకి కూడా ఇస్తేనే కానీ నేను జాయిన్ అవ్వను అని నువ్వెలాగూ అంటావు కదా, అలా నాకు కూడా జాబ్ వచ్చేస్తుందిలే, ఎందుకంటే పాపం వాళ్ళు నిన్ను వదులుకోలేరు కదా అంది భ్రమర. అలాగే నేను అసలు ఏమీ అడగకుండానే నువ్వు పక్కనే ఉన్నా కూడా పట్టించుకోకుండా హాయిగా జాబ్లో చేరిపోతాననుకో, అప్పుడేం చేస్తావు మరి? నవ్వుతూ అన్న విజయం చూసి భుజం మీద తట్టింది.

0: ఈనాటి కార్యక్రమంలో ఎత్తుకు పై ఎత్తు కథానిక వినండి. రచయిత శ్రీమతి పి. లక్ష్మీ రాఘవి.
1: అయ్యో పిన్ని, ఏం కావాలి నీకు? నన్ను పిలవచ్చుగా, ఎందుకు లేవాలనుకుంటున్నావు? కంగారు పడుతూ వచ్చి అడిగింది రాధ. ఏమిటి ఆ కంగారు నీకు రాధ? కదిలితేనే కందిపోతానా ఏం?

అమరా, వెంటనే నువ్వు అలా చేసే స్నేహితురాలు కాదు అని నాకు తెలుసు కదా, అందుకే నాకు ఇంత ధీమా. అయినా అలా ఎలా అన్నదిస్తాను, నేను నీ భ్రమరని కదా అంది. అయితే ఇప్పుడు ఇంతకీ ఏం చేద్దాం అని విజయ అడిగింది. పద పద అలా వెళ్ళి చెరుకురసం తాగి వద్దాం, మనిద్దరికీ శరీరం మనస్సు కూడా చల్లబడాలి అంది భ్రమర. అంతలో ఆ బండి అబ్బాయి వీళ్ళ పక్కనే నుంచున్న దంపతులకి చెరుకురసం గ్లాసులు తెచ్చి అందించాడు. ఇదిగో బాబు, మాకు 2 గ్లాసులు చెరుకురసం తీసుకురా అంటూ డబ్బులిచ్చింది. సరేనమ్మా, కానీ 100కి చిల్లర ఉండదుగా, విడిగా చిల్లరివ్వండి అన్నాడు. పర్సు తీసి ఎంతవుతుందో కనుక్కొని డబ్బులిచ్చి పంపింది. ఆ అబ్బాయి వెళ్ళిపోయాక మొత్తానికి కుర్రాడొకడు దొరికాడు నాకు, ఉన్న చిల్లరేదో పట్టుకుపోయాడు. సరేలే, జాబు వచ్చేసినట్లేగా మనకి. ఇక ఆ తర్వాత ఎలాగో ఇంట్లో పెళ్ళి పెళ్ళి అని గోల మొదలెడతారు. పాపం ఎవరో ఒకడు వస్తాడు, ఆ 3 ముళ్ళు కూడా మనకి వేసేస్తాడు. అంతే కదా కథ కంచికి, ఇక మనం ఆ పెళ్లి కొడుకుతో పాటు అతగాడి ఇంటికి అంతేనా అంటూ ఉంటే ఆ కుర్రాడు వచ్చి 2 గ్లాసులతోనూ చెరుకురసం అందించాడు. భలే చల్లగా ఉందే, హాయిగా తాగు ముందు అని అంటూ విజయ్కి ఒక గ్లాస్ అందించింది భ్రమర. అవునవును, భలే చల్లగా ఉంది అంటూ గ్లాస్ అందుకొని తాగబోతున్న విజయ్ చేతిలోని గ్లాస్ కాస్త కింద పడి ముక్కలైపోయింది. చెరుకురసం మొత్తం నేలపాలయ్యింది. తలెత్తి చూసింది విజయ్, కోపంగా ముందుకొచ్చింది భ్రమర. ఆమె చేతిలో గ్లాస్ కూడా లాక్కుని విసిరేశాడు అతను. సారీ, ఇలా చేయక తప్పలేదు మరి నాకు అంటూ ఆ దంపతుల్ని చూపించాడు. అతడే వరుణ్. అటు చూడండి, ఆ చెరుకు మిషన్లో బల్లిపడింది అంతా రక్తం, అది తాగితే ఇంకేమైనా ఉందా? వాళ్ళిద్దరూ చూసుకోకుండా తాగేసి కింద పడిపోయి నురగలు కక్కుతున్నారు. మరి మీరు అలా అవ్వకూడదనే ఆధోక్తులు ఆపాడు వరుణ్. ఆనాటి పరిచయమే ప్రేమాంకురమై వరుణ్ విజయల ప్రేమ వివాహానికి దారితీసింది. భ్రమరా, ఎక్కడున్నావు, ఎటు వెళ్ళావు? మెలకు రాగానే పిలిచింది విజయ. ఎక్కడా అలికిడే లేదు, నేను నిద్రపోయాను అనుకుని వెళ్ళిపోయిందేమో అనుకుని రాధా ఒక్కసారి ఇలా రా. జవాబే లేదు. అలివేలు మాధవి ఎక్కడున్నారు? ఏమీ లేదు. గంగమ్మ కాసిన మంచిని తీసుకురా అని పిలిచింది. ఆ గంగమ్మ కూడా పలకలేదు. రాధా, అలివేలు, మాధవి ఏమైంది, ఎక్కడికెళ్ళారు మీరంతా? కనీసం ఒకరైనా ఉండాలి కదా అంది గట్టిగా. అందరినీ పిలుస్తున్నావు కానీ నన్నే మర్చిపోతే ఎలా మరి అని వరుణ గొంతు వినిపించింది. చుట్టూ పరికించి చూసినా గదిలో ఎవరూ లేకపోవడంతో అయోమయంగా అనిపించింది. చెప్పు మరి, నన్నే ఇంతలో మర్చిపోతే ఎలా? సందేహం లేదు, అది వరుణ్ గొంతు అని ఖచ్చితంగా తెలుస్తోంది, కానీ ఇదెలా సాధ్యం? వరుణ్, ఎక్కడున్నావు, కనిపించకుండా అలా ఎలా మాట్లాడుతున్నావు, చెప్పు ముందు. ఆత్రంగా అడుగుతూ అటు ఇటు చూస్తోంది. ఎవరూ లేరు, అది నిజం, కానీ ఎలా తెలియని అలజడి మొదలైంది ఆమెలో. అయ్యో వరుణ్, నీకేం కాలేదుగా, నాకెందుకో చాలా భయంగా ఉంది. వారం తర్వాత అమెరికా నుండి రావాల్సిన నువ్వు కనపడకుండా ఎలా పలకరిస్తున్నావు, అది ఇంత దగ్గరగా. అంతే, నేను సెల్త్ కూడా తీయలేదుగా, నీ మాటలు దగ్గరగా ఎలా వినిపిస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. నీకేమైనా జరిగితే అసలు తట్టుకోలేను. వరుణ్ ప్లీజ్, నువ్వు ఇప్పుడు నీ గురించి నిజం చెప్పు అంటూ ఏడ్చేసింది విజయ. విజయ తలెత్తి ఎదురుగా ఉన్న గోడవైపు చూడు అనగానే అటు చూసి, ఏముంది, ఈ గోడకి చక్కటి పూలగుత్తి ఉంది, అదొక డెకరేటివ్ మాత్రమే అంది పరికించి చూసి. అందులో ఉన్న సీసీ కెమెరాలోంచి ఇంక నా గొంతు వినిపిస్తోంది, అంతేకాని నాకేం కాలేదు, కేవలం గాలిలోంచే నా మాటలు నీకు వినిపించడం లేదులే అన్నాడు. ఓ, అయితే ఒక వారంలో ఇక్కడ ఉంటావుగా వరుణ్ అనగానే, నాకు చాలా కోపంగా ఉంది, అందుకే వారం తర్వాత నీ దగ్గరికి నేను రాదలుచుకోలేదు అన్నాడు. కోపం దేనికి, నేనేం చేశానని కినుకగా అడిగింది. ఎందుకంటే నేను ఇప్పుడే నీ దగ్గరికి వచ్చేసాను కాబట్టి అంటూ వచ్చి ఆమెను తన 2 చేతులు పెనవేసి బంధించాడు నవ్వుతూ. ఓయ్, వాళ్ళంతా కిందనే ఉన్నారు, వస్తే ఏం బాగుంటుంది అంది దూరం జరుగుతూ. వాళ్ళు ఇంకా ఇక్కడెందుకుంటారులే, చల్లగా జారుకున్నారులే అన్నాడు వరుణ్. ఏమిటి చల్లగా జారుకోవడం ఏంటి, వాళ్ళు వెళ్ళేటప్పుడు నేను బట్టలు కానుకలు అన్నీ ఇద్దామనుకున్నాగా, నిజంగా ఎంత బాగా చూసుకున్నారో నన్ను తెలుసా, మరి చెప్పకుండా ఇలా వెళ్ళిపోవడమా, విస్తుపోతూ అడిగింది. నువ్వింత అమాయకురాలివి కాబట్టే బుట్టలో వేశారు నిన్ను, కోటలో పాగా కోసం వలే ప్లాన్లు కూడా వేశారులే, కానీ నీ మంచితనమే నిన్ను కాపాడింది అన్నాడు. అంటే అని అడిగిన భార్య

0: నేనేదో నిన్ను సర్ప్రైజ్ చేద్దామని నీకు తెలియకుండా సీసీ కెమెరాలు పెట్టించి అమెరికా వెళ్ళిపోయా. తీరా ఆన్ చేస్తే ఎంతోమంది కనిపించారు. ఒకరేమో మెట్ల మీద నూనె నీళ్లు కలిపి పోసేస్తే నీ పని ఖతం అని, ఇంకో ఏదో చేస్తే మంచిదని మరొకరు అనడం వినిపించి షాక్ తిన్నాను. అంతేకాక నన్ను పెళ్లి చేసుకుని రాణిలాగా వెలిగిపోవాలని కలగన్న మాధవికి మన ప్రేమ వివాహం ఇష్టం లేదట, మరో ప్లాన్ కూడా చెప్తోంది. వాళ్ళంతా నిన్నేం చేస్తారో అని భయం వేసింది నాకు అన్నాడు. అవునా అంది విజయ్ కళ్ళు విప్పార్చి చూస్తూ. మరేమనుకున్నావు, అక్కడి నుంచే నేను మాట్లాడుతూ ఉంటే నీకు భలే సర్ప్రైజింగ్గా అనిపించి మనిషి కనపడక గాలిలోంచి ఈ మాటలేంటి, సెల్ కూడా ఆన్లో లేదే అనుకుంటావు కదా, అప్పుడు నీ ఫీలింగ్స్ చూద్దామని ఆన్ చేస్తే ఇక్కడ జరిగిందంతా ఇది అని చెప్పాడు. అయితే ఏం చేసావు అనగానే, అప్పుడు నేను మన లాయర్ గారి మనిషిని ఇక్కడికి పంపించి వ్యాపారంలో సర్వం పోగొట్టుకున్నాడు వరుణ్, అమెరికాలో అరెస్ట్ అయిపోయాడు, ఇక ఈ ఇల్లు కూడా త్వరలోనే వేలం వేస్తారు అని కబురు చేయించాను. వాళ్ళు ఆస్తి ఇల్లు లేని వాళ్ళింట్లో మనం మాత్రం ఎందుకు అనుకుంటూ చల్లగా అప్పుడే జారుకున్నారు. ఆ వెంటనే నేను రంగప్రవేశం చేసి నిన్నెలా అరెస్ట్ చేసేసాను తెలుసా. ఎలా ఉంది మన ప్లాన్? నీ మంచితనం ఇంకా నా ఎత్తుకు పైఎత్తు కలిసి మనల్ని ఇలా కాపాడాయి అంటాను. మరి నువ్వేమంటావు అన్నాడు కొంటెగా నవ్వుతూ. కోటి వెన్నెలల కాంతులు వెల్లువిరిశాయి ఆమె మోములో.
1: మీరు ఇంతవరకు ఎత్తుకు పైఎత్తు కథానిక విన్నారు. రచన శ్రీమతి పి లక్ష్మీ రాఘవి. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని సినీ గీతాలు విందాం. ముందుగా వినండి. రాజ్కోటి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం గానం చేసిన సీతారామ శాస్త్రి గీతం. చిత్రం గోవిందా గోవిందా.

0: Ka-chum, boom, boom, pop. Ka-chum, boom, pop. Ka-chum, boom, boom, pop. Ka-chum,
1: boom, boom, pop. Ka-chum, boom, boom, pop. కొంపముంచినవరు ఎంత గొప్ప సొగసురు ఈ ఆడదాచినవరు పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివు ఇలా బొమ్మ చేస్తివు అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా

0: Raga.
1: పెళ్ళంబూరెళ్తే చిత్రం నుండి హరిహరన్ కల్పనా గానం చేసిన చంద్రబోస్ గీతం వినండి. సంగీత సారథ్యం మణిశర్మ.

ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రోతలు ఫోన్ చేసి రికార్డు చేసిన కార్యక్రమం. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, డి సౌజన్య. వినండి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: కట్ల సతీష్ మేడం, రాంపురం గ్రామం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ప్రస్తుతం ఇప్పుడు ఉన్న ఎండలు కూడా చాలా విపరీతంగా ఉన్నాయి. మొన్న ఈ దరిద్ర దినోత్సవం కూడా మనం జరుపుకున్నాం.
1: అవునండి, నిన్న
2: ఈ దరిద్ర దినోత్సవం నాడు కూడా ఏంటంటే మనం కేవలం ఆయా సందర్భాల్లోనే కాకుండా విరివిరిగా చెట్లు నాటుకోవాలి, అలాగే మనం ఈ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలంటే ముఖ్యంగా చాలా వరకు ఏంటంటే ఇప్పుడు నీరు వృధాగా పోకుండా అటు ఏంటంటే ఇంకుడు గుంటలు అలాంటివి పెట్టుకుంటే మాకు ఇదివరకు కూడా ఉండే ఇంకుడు గుంట అదొకటి ఉన్ను. ఇంకోటి ఏంటంటే మేము కట్టెలపై వాడకుండా బయోగ్యాస్ వాడేది, ఏది గోబర్ గ్యాస్ మన పేడతోటి తయారయ్యేది, గేదెలు ఉన్నాయి కాబట్టి అలాంటిది ఉన్ను. మాకు ఇంటి చుట్టుపక్కల కూడా ఈ చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. మాకు ఎండాకాలం కూడా అంత ఏమనిపించలేదు కానీ కాకపోతే బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మగవారు అయితే క్యాప్ పెట్టుకోవచ్చు, ఆడవాళ్ళు అయితే ఇట్లా మామూలు స్క్రాప్ లాగా కట్టుకొని డైరెక్ట్ ఎండకు ఫోకస్ కాకుండా

ఏంటంటే చాలా మంది కూల్ డ్రింక్స్ లో ఇవన్నీ తాగుతున్నారు, కూల్ డ్రింక్స్ ల వల్ల ఇంకా డిహైడ్రేట్ గురే అవకాశం ఉంది కాబట్టి తగిన మోతాదులో నీరును అలాగే ఇలాంటి గ్లూకోజ్ పొడి ఉంటది, ఆ గ్లూకోజ్ పొడి తాగటం లాగా చేయాలి. మేము మైండ్స్ ఏరియాలో ఉన్నప్పుడు అప్పుడు రేడియోలో వచ్చే పాటలు వింటా ఉండేది. అయితే ఆ సీకో అనే ఒక టేప్ రికార్డర్ కంపెనీ దానిలో మా ఇంటి దగ్గర అతను ఏం చేసేదంటే ఆ టేప్ క్యాసెట్లు రేడియో

0: పప్పుసారో లేకపోతే పచ్చడో ఏదో నేసుకొని మధ్య పోసుకొని తాగినా పర్వాలేదు, కానీ లేని కుటుంబాలు ఉంటే ఏదో పావాల పనికి పోదాం 10 రూపాయలు సంపాదించుకుందాం అనే ఆలోచన విధానాన్ని మార్చుకుంటాం చాలా మంచిది. ఎందుకంటే ఉరికురికి పాలు తాగకుండా నిలబడి నీళ్ళు ఆడటం వీళ్ళన్నారు పెద్దలు. అదే విధంగా ఇంటికాడు వారికి తగినట్టు పెద్ద ఋషులకు పోకుండా వారికి కలిగిన దాంట్లో వారు సంతృప్తిగా భోజనం చేసి అత్యంత అవసరమైతేనే బయటికి వెళ్ళాలి. ఎందుకంటే ఈ ఎండలకు పోయి వడదెబ్బ తిని ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా చాలా కుటుంబాలు ఉన్నాయి సార్.
1: అవును, మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం.
0: మనం వింటూనే ఉన్నాం కాబట్టి వింటున్న శ్రోతలు ప్రతి ఒక్కరు కూడాను మా తగిన జాగ్రత్తలు, ఎందుకంటే ఇంటికాడు ఉండే కూడా చల్లటి కుండల నీళ్లు చల్లటి నీళ్లు తాగటం, మజ్జిగా నిమ్మరసం అలాంటి జ్యూసులు వారి శక్తి కొలది. ఏమీ లేకపోయినా మంచినీళ్ళు తాగకోసారి మంచినీళ్ళు తాగుతున్నాయని ఇంటి దగ్గర ఉంటే చాలా శ్రేష్టకరం. ఎందుకంటే మరి బయటికి వెళ్ళిపోతే వడదెబ్బ తిన్న తర్వాత హాస్పిటల్ పాలై వేలుకు వేలు ఖర్చు పెట్టి అప్పులు చేసి ప్రాణాలు కోల్పోయేదానికన్నా తగిన జాగ్రత్తలు తీసుకుంటారని మరి యొక్క మన ఆకాశవాణి ద్వారా సూచన తెలియజేస్తున్నాం సార్.
1: బాగుందండి వెంకట్రాములు గారు. మరి అందరు కూడాను వేసవికి జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, సమాజానికి కూడా మనం మంచి చేసిన వాళ్ళం అవుతాం. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
0: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.

0: అనుమోస్.
1: నమస్తే అండి.
2: చిత్తూరు నుంచి నరేందర్ సార్.
1: చిత్తూరు నుంచి నరేందర్ గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నారు సార్, మీరు బాగున్నారు సార్?
1: మేము చాలా బాగున్నాం నరేందర్ గారు. మరి ఇక్కడ ఎండలు అనేది తెలంగాణలో చాలా ఎక్కువగా ఉన్నాయి, మీ దగ్గర ఎలా ఉన్నాయి
2: సార్? ఇక్కడ కూడా 40 ఉంది సార్ మాకు. మా ఆంధ్రప్రదేశ్ లోని పిడుగురాళ్ళ అదంతా 46-47 ఉండదు సార్. అవును సార్, చాలా ఉదాహరణగా ఉంది సార్ ఎండ. పాపము బయట 10 పైన సాయంత్రం 4 లోపల బయట పోవాలని ఆలోచన ఉండకుంటారు. మళ్ళీ వస్తే ఎండలకు ఏమిటంటే కొంచెం తెల్లవారితో మొబ్బుతో 5 గంటలు లేచి పని చూసుకోవాలి సార్. మనం కానీ కొంచెం లేటుగా అయితే వరదెబ్బ తగిలి ప్రాణాపాయం వస్తారు సార్. కొంచెం ఏంటంటే ఈ 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి అయితే నిండా కొంచెం డేంజర్ సార్,
1: చిన్నపిల్లలు కూడా.
2: అవును సార్, ఎట్లా అంటే అది ఒకవేళ ఎండ కాయకుండా కూడా ఈ వేడితో ఉక్కతో కొంచెం మనిషికి ఆయాసం, గెస అనేది ఆవులింపులు ఇట్లాంటి వస్తున్నాయి సార్. అవి లేకుండా చేయాలంటే ఏంటంటే మనం తల్లని పోతే పని చేసుకోవాలి. మళ్ళీ ఏదన్నా మా చక్కని పానీయాలంటే మనం కూల్ డ్రింక్స్ అవి దాక్కోవచ్చు సార్. పానీయాలంటే మనం సొంతంగా తయారు చేసుకుని లెమన్ కానీ లేదంటే మజ్జిగ కానీ ఇవన్నీ తాగాలి సార్. మజ్జిగలు ఏమన్నా కూడా కొంచెం కొత్తిమీర గింజ తాటి కలుపుకొని తాగితే ఇంకా చాలా
1: మంచిది.
2: అవును సార, కాబట్టి పిల్లలు కూడా మనము ఇప్పుడు వేసవి కాలంగా సార్ లీవ్లు ఉండే స్కూళ్ళకు, వాళ్ళు కొంచెం బయట పోనీయకుండా మనం చూసుకోవాలి సార్.
1: బయటకు పోనీయకుండా అంటే ఇప్పుడు అన్ని స్కూల్స్ సెలవులు కాబట్టి పిల్లలంతా ఇంట్లోనే ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు అయితే ఇంటి పట్టున ఉంటారు, కానీ అబ్బాయిలు ఏంటంటే వాళ్ళు సైక్లింగ్ చేస్తామను

0: క్రికెట్ ఆడతామను గ్రౌండ్ లో వెంట పరిగెడుతూ ఉంటారు. ఎంత కంట్రోల్ చేసినా కూడా పేరెంట్స్ వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఏదో ఒక సమయంలో ఫ్రెండ్స్ తో పాటు గ్రౌండ్స్ కి వెళ్తూ ఉంటారు. ఇది కొంచెం మనం నివారించగలగాలి. సాయంత్రం 5 తర్వాత ఆడుకోమని చెప్పాలి. ఉదయం కూడా 9 గంటల లోపు వాళ్ళు గ్రౌండ్ కి వెళ్ళి ఇంటికి వచ్చేయాలి. సాయంత్రం 5 వరకు 10 గంటల నుంచి 5 వరకు వాళ్ళని ఎటూరు పోకుండా అవసరమైతే గేటుకు తాళం వేసేనా ఇంట్లో బంధించే బాధ్యత అనేది తల్లిదండ్రుల పైన ఉంటుంది. ఓకే నరేందర్ గారు, మరి చాలా చక్కటి విషయాలు ఆకాశవాణితో ప్రస్తావించారు. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నాం, వినండి.
1: ధన్యవాదాలు.

0: హలో
1: హలో
0: గుడ్ మార్నింగ్ అండి. ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. మిత్రమా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: సార్ నమస్తే. సార్
0: నమస్తే అండి.
1: సార్ ఇల్లందు సత్యనారాయణపురం సార్, నా పేరు రవి.
0: ఏం చేస్తుంటారు మీరు?
1: సార్ ఇంట్లోనే ఉంటాం సార్, బ్లైండ్.
0: ఏమండి బ్లైండ్? ఓకే, మరి జీవనం ఎలా సాగుతుంది?
1: ఇక పెన్షన్ పడుతుంది కదా సార్, రకమంతుడు ఇచ్చిండు అంతే. ఇక
0: అంతే అంతే అంటారు. సపోర్టింగ్ ఎవరు మరి ఇంట్లో?
1: కొడుకులు

0: గారు పెద్దోళ్ళు.
1: ఓ పెద్దవాళ్ళే, సెటిల్ అయిపోయారా వాళ్ళు అంతాను?
0: అందరికి కాలేదు సార్, ఇద్దరికి కాలే, ఇద్దరు ఫీజీలు చేస్తున్నారు.
1: ఓ
0: నడిపోయిన చేశాను సార్, చిన్న ఆయన పెద్ద ఆయన ఉన్నాడు, వాళ్ళకు జాబ్లు అయితేనే మ్యారేజ్ చేసుకుంటాడు సార్.
1: అవునా, ఈ రోజుల్లో అంతేలేండి, పెళ్లి అనేది వాళ్ళు లైఫ్ సెటిల్ అయినాక చేసుకుంటున్నారు, అది కూడా మంచిది కూడా అట్లా.
0: సార్ నా పరిస్థితిని బట్టి వాళ్ళు కూడా.
1: ఈ రోజు మరి ముచ్చట ఏంటి రవి గారు?
0: సార్ మొన్న ఒక అతను రవీందర్ రెడ్డి అని మా ఇంటి పక్కనే ఉంటాడు సార్, జీవులో పోతుంది సార్, 10 సంవత్సరాల క్రితము యాక్సిడెంట్ అయింది సార్, జీవు నడుములు మొత్తం ఇరిగి అదైపోయినాయి, వరంగల్ హాస్పిటల్ లో బాగా వచ్చాడు సార్ ఒక 4 రోజులకు.
1: అయ్యయ్యో
0: సార్, ఇక నడవలేకపోతే ఆ ఈ 3 గీరలు బండి ఇస్తారు కదా సార్, ఆ బండి మీద నడిచేవాడు సార్. వాళ్ళ అమ్మ ఉంది, మ్యారేజ్ అయింది, ఒక కొడుకు సార్ అతను. అట్లా అయిన తర్వాత ఒక 2 సంవత్సరాలు చూసి భార్య తీసుకుని వెళ్ళిపోయింది సార్, పాలు అంచే వాళ్ళది.
1: ఇతను ఇక్కడ వదిలేసిందా?
0: ఆ వదిలేసింది సార, వదిలేసాక వాళ్ళ అమ్మ ఉన్న రోజులు బతికింది సార్, 15 సంవత్సరాలు. వాళ్ళ అమ్మ చనిపోయి 2 ఇయర్స్ సార్, 2 సంవత్సరాలు. తర్వాత ఒక అన్న ఒక తమ్ముడు, ఇక వాళ్ళు కూడా సరిగా చూడకపోతే, వాళ్ళ ఇంట్లో సేదబాయి ఉంటుంది సార్, నీళ్లు తోడుకునేది, పక్కనే కుంటుకుంటూ దేక్కుంటూ పోయి నీళ్లు చేసుకునేది సార్ అతను. ఘోరం పరిస్థితి చూశాము అందరం, బాధపడ్డాం. మొన్న రీసెంట్ గా ఒక 5 రోజుల క్రితము ఆ బండి మీదనే కూర్చొని చేను కాడికి పోయి పెట్రోల్ పోసి తల పెట్టుకొని చచ్చిపోయింది సార్.
1: అయ్యయ్యో
0: బాధాకరమైన విషయం సార్, అది చూసి అందరూ పోయి అయ్యో ఇట్లా చేసుకున్నాడు అని చెప్పేసి బాగా బాధపడ్డారు సార్. అతను బాధ అనిపించింది సార్, అదే విషయం చెప్పడం చేసి.
1: ఏదైనా వైవాహిక బంధం అనేది చాలా బలమైనది, దాన్ని కేవలం స్వార్థానికి మాత్రమే వాడుకుంటున్నారు కొంతమంది వ్యక్తులు. మరి భర్తకి భార్య లేకపోతే మరి చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అలాగే భార్యకి బాగలేకపోతే భర్త కూడా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ అనేది ఆ బంధంతో, ఆ మూడుముల బంధంతో ఏర్పడింది. అది మన హైందవ సాంప్రదాయం కూడా. కానీ ఏదో వచ్చింది, అనారోగ్యం చేసింది, వాళ్ళని వదిలేసుకుందాం అనేసి వెళ్ళిపోతే రేపు భవిష్యత్తులో మరి ఆ వదిలేసిన మనిషికి కూడా ఏదైనా బలమైనటువంటి అనారోగ్య పరిస్థితి ఏర్పడితే, అప్పుడు ఏర్పడితే తనకి ఒక కొడుకు ఉన్నాడు నెక్స్ట్ పొజిషన్ లో, ఈ రోజుల్లో కొడుకులు చూసుకోవట్లేదు చాలా మనకి కథనాలు చెప్తూ ఉన్నాయి. మరి అప్పుడు ఆవిడ ముసలావిడైనా లేకపోతే అనారోగ్య పరిస్థితి ఏర్పడినా కూడా రాబోయే కాలంలో వచ్చే కోడలు గాని కొడుకు గాని మరి ఈమె యొక్క మానసిక స్థితిని అంటే చూసి భర్తకి ఆరోగ్యం బాగాలేకపోతే వదిలేసి వచ్చింది కదా, ఈమెను మనం చూసేది ఏంటి అనే ఆలోచన మనం కల్పిస్తున్నాం వాళ్ళకి. ఏదైనా కూడా రవి గారు, భర్తకు భార్య, భార్యకి భర్త, ఇదిద్దరేనండి బంధం అనేది. ఆ బంధం మన పూర్వీకులు ఎందుకు పెట్టారో తెలియదు, కానీ మనం చచ్చినంత కాలం వాళ్ళకు తోడు మనం ఉండాలి, మనకు తోడు వాళ్ళు ఉంటారు అంతే, ఏ కొడుకు రాడు ఏ కూతురు రాదు.
0: సార్ ఈ విషయం మీరు చెప్పినప్పుడు నాకు గుర్తుకొచ్చింది ఒకటి సార్, నా భార్య నెంబర్ 1 సార్, నాకు కనపడిపోయిన ఎటువంటి దాన్ని తీసుకొని పోయి నా తోటే ఉంటది, పనికి పోతుంది, అన్ని చేస్తుంది సార్, ఆమె కలుపులకు నాటుకు దానికి దీని పోతా ఉంటుంది సార్.
1: 99% వైవాహిక బంధంలో భార్యాభర్తల బంధం అనేది వాళ్ళ మధ్యలో ఎన్ని మానసికమైనటువంటి సమస్యలు ఉన్నా, ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా కూడాను కష్టకాలం వచ్చినప్పుడు మాత్రం ఆ ప్రేమ అనురాగం అనేది భార్య తల్లిని మరిపిస్తుందండి. మరి ఎవరో కొంతమంది ఇలా చేస్తారు, అది క్షణికావేశంలో వాళ్ళు ఏదో తీసుకునే నిర్ణయం.
0: భార్య కొడుకు వచ్చింది సార్, తలకొరివి పెట్టిండు ఉన్నారు సార్, ఇక్కడే ఉంటారు
1: వాళ్ళు. ఏమి లాభం?
0: లాభం లేదు.
1: ఓకే రవి గారు, మరి ఇలాంటి జరగకుండా ఉండాలంటే సమాజంలో మార్పు అనేది ప్రతి వ్యక్తిలో రావాలి. ఓకే రవి గారు, ఒక పాట వేస్తుంది ఆకాశవాణి, వినండి.

0: హలో
1: మిత్రమా, మీ పేరు?
0: గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్.
0: ఎం రమేష్ బాబు, 7 నంబర్ స్ట్రీట్, రామవరం సార్. బాగున్నదా సార్?
1: బాగున్నాం రమేష్ గారు, మీరు ఎలా ఉన్నారు?
0: ఆ రామవరంలో మేము చదువుకున్న రోజులు ఇవన్నీ కూడా మర్చిపోలేని జ్ఞాపకాలు సార్. అవన్నీ కూడా నేను హై స్కూల్లో చదువుకునే సార్. హై స్కూల్లో మేము చదువుతున్నప్పుడు మన రామవరం హై స్కూల్ సార్, శ్రీనివాస్ థియేటర్ పక్కనే ఉంటుంది సార్. అక్కడ మా క్లాస్ 10th క్లాస్ ఏ సెక్షన్ సార్ నాది. అయితే మేము కూర్చునేది కూడా కిటికీ దగ్గర కూర్చుంటాం సార్. మేము కిటికీ పక్కనే ఒక పొన్న చెట్టు ఉంటుంది సార్. ఆ పొన్న చెట్టు మీద నుంచి పరిమళాలు, తర్వాత కోకిల గానాలు ఇవన్నీ మిక్స్ అయి వినిపిస్తూ ఉండే సార్, పాఠాలు వింటున్నప్పుడు. యాక్చువల్లీ మాకు పాఠాలు చెప్తున్న టీచర్స్ అంతా కూడా చాలా సీనియర్ టీచర్ సార్, గవర్నమెంట్ హై స్కూల్లో. ముఖ్యంగా హిందీ మీడియం పాఠం చెప్తున్నప్పుడు అసలు టైమే తెలిసేది కదా సార్, 45 మినిట్స్ ఈజీగా అంత తొందరగా అయిపోయింది ఆ క్లాస్ అనిపించేది. బాగా చెప్పేది సార్. నాకు 7th క్లాస్ హిందీలో 80 మార్క్స్ సార్, అంటే స్కూల్ పాస్ సార్. అప్పుడు నేను ఇక్కడ 10th క్లాస్కి వచ్చినప్పుడు హిందీ మేడం సత్యవతి మేడం సార్, చాలా బాగా చెప్తుండేది. ఆమె మాట్లాడుతున్నప్పుడు గానీ ఆ పాఠం వింటున్నప్పుడు లతా మంగేష్కర్ వాయిస్ లాగా వచ్చేది సార్.
1: మీకోసం ఒక మంచి పాఠం వినిపిస్తున్నా, వినండి.

0: హలో
1: హలో గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్. మీ పేరు ఎక్కడ నుంచి?
1: నా పేరు మొహమ్మద్ షాకిర్ సార్. ఇల్లుంది ఆర్ఎన్ఆర్
0: కాలనీ. షాకిర్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నారా సార్?
0: బాగున్నా. మీరు ఎలా ఉన్నారు?
1: నేను చాలా బాగున్నాను సార్.
0: ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: సార్ పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట ఈ రోజు మాట్లాడేది ఏంటంటే సార్, నేను ఎప్పుడు మా చెప్పేదే మళ్ళీ ఈ రోజు కూడా
0: చెప్పాలనుకుంటున్నాను
1: సార్. ఏంటంటే సార్, రోడ్ మీద పోయేటప్పుడు బండ్లు నడిపించే చాలా జాగ్రత్తగా పోవాలని సార్. ఎందుకంటే మొన్న మా మిత్రుడు ఇద్దరు ముగ్గురికి మొన్న యాక్సిడెంట్ అయినాయి సార్. రీసెంట్లీ మొన్న ఒక 15 రోజుల క్రితం ఆ యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి సార్. మనం మంచిగా వచ్చినా వెనక వచ్చేటోళ్ళు ఎదురొచ్చేటోళ్ళు వాళ్ళు కరెక్ట్ గా వస్తారని నమ్మకం లేదు. కాబట్టి మనం ఫ్యామిలీతోని వాళ్ళతోని రోడ్ మీద పోయినప్పుడు చాలా జాగ్రత్తగా పోవాలా. ఇంకేంటంటే సార్, ఎండలు చాలా బాగా కొడుతున్నాయి కాబట్టి పొద్దున్నే ఏమైనా పని ఉంటే చూసి సాయంత్రం బయటికి వెళ్ళేటట్టుంటే చాలా బాగుంటుంది.
0: కూరగాయలు తేవాలా, పచారీ సామాన్లు తేవాలా, లేకపోతే పిల్లల కోసం స్కూల్స్ కి అడ్మిషన్స్ కోసం తిరగాల, లేకపోతే హాస్పిటల్ కి వెళ్లి రావాలా అనేది అన్ని కూడా మార్నింగ్ అవర్స్ లేదంటే ఆఫ్టర్ 6-5 సాయంత్రం వేళలో. అసలు 6-7 దాకా కూడా మనకి ఎండ వేడిమి ఉంటుంది కాబట్టి కొంచెం లేట్ అవర్స్ అయినా పర్లేదు. మనం నైట్ పడుకునేది లేట్ అవుతుంది కాబట్టి రాత్రి వేళల్లో

0: మనకి బజార్ పరంతా చేసుకుంటే మంచిది.
1: నైట్ లో కూడా చాలా ప్రాబ్లం అవుతుంది సార్.
0: అవుతుంది అవుతుంది అవుతుంది,
1: వేడి చెగలు కొడుతుంది.
0: దానికి తగ్గట్టుగా మనం కూడా ఏర్పాట్లు చేసుకోవాలి. మనకు ఉన్నటువంటి ఆర్థిక స్తోమతను బట్టి ఏర్పాట్లు చేసుకుంటే మనం ఈ ఎండాకాలం నుంచి బయటపడ్డ వారం అవుతాం.
1: అవునవును సార్.
0: ఓకే షాకిరి గారు, మీకోసం ఒక మంచి పాట ఆకాశవాణి వినిపిస్తుంది, వినండి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.

0: హలో
1: హలో
0: నమస్తే అండి, రమేష్ బాబు గారు. ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. చెప్పండి, మీ మాట ఏంటి ఈరోజు?
2: నా మాట ఏముందండి, మన ఆకాశవాణికి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి వారం కూడా మా లాంటి శ్రోతలు మాట్లాడాలనే కోరికతో మీరు చేస్తున్నారు కార్యక్రమం. ఈ రోజు కూడా నా అంశం ఏంటంటే, ఒక 20 ఏళ్ల క్రితం అండి మనకి ఆకాశవాణిలో ఫోనింగ్ ప్రోగ్రాం ఉండేయండి, రికార్డ్ చేసి మాటలు చేసేవాళ్ళు.
0: ఇప్పటికీ ఉన్నాయిగా?
2: 20 ఏళ్ల క్రితం తొలినాళ్ళలో. ఆ రోజుల్లో కడప వాళ్ళు ఫస్ట్, మనకు ఉన్న 4 ఆకాశవాణిలో ఫస్ట్ ఆకాశవాణి వాళ్ళు రికార్డింగ్ కాకుండా మామూలుగా ఫోనింగ్ ప్రోగ్రాం డైరెక్టర్ గా చేశారండి. ఆ రోజు నేను కార్యక్రమం వినుకోకుండాను 2 కిలోమీటర్ దూరం వెళ్ళి ఫోనింగ్, ఆ రోజుల్లో బూత్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. వెళ్ళి మాట్లాడుతూ ఉండగా ఆ రోజు ఏమైందంటే, నేను ఫోనింగ్ ప్రోగ్రాం పాటల కార్యక్రమం అనుకున్న ఉద్దేశం తోటి గప్పించేస్తే కలిసింది ఆ రోజు. ఆ రోజు అసలు అంశం ఏంటంటే, శాంతి భద్రతలో ప్రజల భాగస్వామ్యంతో మాట్లాడాలి ఆ రోజు.
0: ప్రజల భాగస్వామ్యం,
2: అవునండి. అయితే ఆ కడపలో మాట్లాడుతూ ఉండగా నాకు ఫోన్ దొరికింది. ఏమండి, హలోనండి, నేను మచిలీపట్నం నుంచి మాట్లాడుతున్నాను, ఫోనింగ్ ప్రోగ్రామ్ ఏనండి, పాటల కార్యక్రమం ఏనండి అండి. రమేష్ గారు, ఈ రోజు ప్రోగ్రామ్ అంటే పాటల కార్యక్రమం కాదండి, ఎస్పీ గారితో మాట్లాడతారా మీరు అని అన్నారు. అమ్మా, ఎస్పీ గారితో మాట్లాడుతుంటే భయం కదండి అని అన్నా. కాదు కాదు, మాట్లాడండి, మీరు చాలా దూరం నుంచి మాట్లాడుతున్నారు కదా అన్నారు. అప్పుడు అక్కడ సత్యనారాయణ గారు అన్నమాట, ఆయన ఎస్పీ గారు అప్పుడు. అంటే నా సత్యనారాయణ గారు అని ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజుల్లో జిల్లా సమాచార లేఖలు కానివ్వండి, లేకపోతే ప్రత్యేక కార్యక్రమాల్లో అక్కడ వస్తూ ఉంటది కదా, అక్కడ జిల్లా కలెక్టర్ గారు ఇట్లా వస్తూ ఉంటాయి కదా, దాన్ని పెట్టి గుర్తు పెట్టి నమస్కారం అండి. మా శాంతి భద్రతలతో ప్రజలు సమీక్షంగా ఉండాలంటే అసలు మేము బాగుంటేనే కదండి, మేము శుభ్రంగా ఉంటేనే కదండి, మేము శుభ్రంగా ఉంటే అసలు మీద నాకు పని లేదు కదండి అని అన్నా. మా మేము శుభ్రంగా లేకపోతున్నామోనే కదండి ఇలాంటి కార్యక్రమాలు, లేకపోతే మీరు మీలాంటి వాళ్ళు ఉన్నారు, మేము భద్రతతో ఉంటే మీతో మాకు పని లేదు కదండి అని అన్నా. నిజంగా మా చక్క మాట్లాడారండి అని చెప్పి వాళ్ళు ఆ రోజు అభినందించారు.
0: అభినందించారు. ఓకే,
2: తర్వాత ఏదో ఒక రోజు ఫోనింగ్ ప్రోగ్రాం కాకుండా పర్సనల్ గా ఒకసారి స్టేషన్ కి మాట్లాడుతూ ఉంటే, ఆ రోజు ఎస్పీ గారికి మాట్లాడిన మాట ఎస్పీ గారికి నచ్చింది, అయ్యా రమేష్ గారు మీరు ఫోనింగ్ ప్రోగ్రామే కాదండి, మీరు ఒక అంశం మీద మీరు చూసుకుని మంచి డెవలప్ చేసుకోవాలి మీరు అన్నారు అన్నా. మీరు శ్రోతకే కాకుండా ఒక రచయితగా తయారవ్వాలి మీరు అని అన్నారు. అయిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నండి నన్ను దినపత్రికలు చదువుతూ మరి ఆకాశవాణిలో మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు మాటలు విని నేను ఒక ఇంప్రూవ్ అయ్యాను అన్నమాట.
0: వెరీ గుడ్,
2: అదనమాట.
0: ఓకే అండి, ఏదేమైనా కూడాను పోలీస్ వ్యవస్థలో యూనిఫామ్ వేసుకున్న పోలీస్ మాత్రమే పోలీస్ కాదు, యూనిఫామ్ వేసుకుని ప్రతి పౌరుడు కూడా పోలీస్ గా బిహేవ్ చేయాలి. ఎందుకంటే సమాజాన్ని కాపాడడంలో మన వంతు బాధ్యత మనం నిర్వర్తించాలి. మనకెందుకులే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, కాకి చొక్కా వేసుకున్న వాళ్ళే చేయాలి ఈ పని అనేది మనం వదిలిపెట్టాలి. ఓకే అండి రమేష్ గారు, చాలా చక్కగా ఆకాశవాణితో మాట్లాడేందుకు ధన్యవాదాలు. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
2: నమస్కారం సార్.

0: ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. హలో.
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే అండి.
0: ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: సుజాత నగర్.
0: సుజాత నగర్. మీ పేరు?
1: పాదిరేని రమాదేవి సార్.
0: చెప్పండి, ఈ రోజు ముచ్చట ఏం మోసుకొచ్చారు మా కోసం?
1: ముచ్చట మోసుకొచ్చా సార్, మొన్న మిట్టపల్లి వెళ్ళా సార్. నేను అక్క వాళ్ళ ఇంటికి. వాళ్ళిద్దరు అక్క చెల్లెల పిల్లలు. అక్క చెల్లెల పిల్లలు, వాళ్ళ అమ్మలు కవాలి వాళ్ళు, వాళ్ళ అక్క చెల్లెల పిల్లలు ఇద్దరు. ఇద్దరు పనికి వెళ్ళారు సార్. ఆ పని దగ్గర ఏమైందో ఏంటో ఇద్దరు బాగా కొట్టుకున్నారు సార్. పిల్ల కొడుకుని అక్క కొడుకు బాగా గుండె గుండెమే గుట్టిందండి సార. ఇద్దేసరికి కోమలో పోయినట్టు అయిపోయింది పాప అబ్బాయి. 3 రోజులు హాస్పిటల్లో ఉండి చనిపోయింది సార్.
0: అయ్యయ్యో, అలా కొట్టుకుంటున్నప్పుడు నిలువరించాలి కదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు.
1: ఉన్నా గానీ ఇట్లా విడదీస్తున్నా గానీ విడకుండా పెట్టుకున్నారంటారు వాళ్ళు.

0: అది మరి ఇప్పుడు క్రైమే కదా, అది పోలీసు కేసు అదంతా అవుతుంది కదా.
1: అవుతుందిలే గానీ వాళ్ళిద్దరు అక్క చెల్లెలేగా, వాళ్ళిద్దరు కవాలండి, వాళ్ళ అమ్మలు ఇద్దరు ఒకే ఊరు, మన పుట్టిన ఊరే ఇచ్చారు వాళ్ళు.
0: ఎంత ఏమైనా కూడాను అది మాటల యుద్ధం చేయాలి గాని, ఇలా ముష్టి యుద్ధం చేసి ప్రాణమి తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు.
1: చాలా బాధపడ్డారు ఇద్దరు, వీళ్ళేమో చూడటానికి ఇద్దరు అక్క చెల్లెళ్ళు.
0: అవును, అక్క చెల్లెలైనా ఏదైనా కూడాను వాళ్ళకి ఒక ఈగో దెబ్బతింటుంది, నా మాట నగ్గలేదు, నా మాట వినలేదు, నన్ను తప్పు పడుతున్నారు, ఇలాంటి అంశాల మీద ఎక్కువ ఈగో అనేది వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇవ్వదు, దాన్ని బట్టి వాళ్ళు బిహేవియర్ అనేది కాస్త మూర్ఖంగా ఉంటుంది. అవును, ఒక మనిషి ఇంకొక సాటి వ్యక్తి మీద యుద్ధం చేయడం అనేది కరెక్ట్ కాదు. అంతగా అసలు కొట్టుకోకూడదు, ఎందుకు కొట్టుకోవాలి, మ్యాన్ హ్యాండ్లింగ్ ఎందుకు చేయాలి, మాటలతో వాళ్ళకి సర్ది చెప్పాలి,
1: సర్ది చెప్పుకోవాలి, లేదన్నా మాటలతో ఉండాలి కాని పాపం సరిపోయేంత కాడికి పెట్టుకున్నారు సార్.
0: సరే సరే అండి, మరి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మన వంతు బాధ్యత కూడా ఉంటుంది. ఓకే మేడం, మరి మీకోసం ఒక మంచి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.

0: హలో
1: నమస్తే మేడం, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
0: పాల్వంచి నుంచి స్వీటీ మాట్లాడుతున్నాను.
1: స్వీటీ గారు చాలా స్వీట్ గా మాట్లాడుతున్నారు. మా ఆకాశవాణి మిత్రులందరికి మీ పేరు స్వీటీ అనే పరిచయం.
0: వెరీ ఫ్యామిలీ
1: నిక్ నేమ్ స్వీటీ. అసలు అందరికి స్వీటీ స్వీటీ అనే పిలుస్తుంటారా చిన్నప్పటి నుంచి?
0: అవును సార్.
1: అవునా? స్వీటీ గారు, మరి ఈ రోజు మా శ్రోతల కోసం మీరు ఎలాంటి విషయాలు ప్రస్తావన తీసుకొస్తారు?
0: ఈ రోజు రీసెంట్ గా జరిగిన సిబిసి క్లాస్ గురించి చెప్పండి.
1: చెప్పండి, ఇది చాలా ఉపయోగం కూడా.
0: అవును సార్.
1: చెప్పండి.
0: ముందుగా మంచి మాట, ప్రేయర్స్ బి మేడ్ ఫర్ ఆల్ మెన్ ఫర్ కింగ్స్ అండ్ ఫర్ ఆల్ దట్ ఆర్ ఇన్ ది అథారిటీ దట్ వి మే లీడ్ ఏ క్విట్ అండ్ పీసబుల్ లైఫ్ ఇన్ ఆల్ గాడ్లీనెస్ అండ్ హానెస్టీ.
1: వెరీ గుడ్.
0: మనము సంపూర్ణ భక్తి మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతలను చేయవలెనని హెచ్చరించింది.
1: ఇప్పుడు మీరు చెప్పారు ఒక మంచి మాట, ఆ మంచి మాటనే మనం ఆచరించాలి అని అంటే ఎంత వరకు దీన్ని సక్సెస్ చేసుకోవచ్చు?
0: ఎవ్రీ ఇయర్ చిల్డ్రన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ జరుగుతుంది, చిల్డ్రన్స్ బైబిల్ క్లబ్, హోలీ స్పిరిచువల్ బైబిల్ సెమినార్స్ అన్నమాట పిల్లలకి. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ఐ లవ్ మై కంట్రీ అనే థీమ్ మీద ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు చర్చ్ లో. దాంట్లో పిల్లలు మంచిగా డాన్స్ లో పార్టిసిపేట్ చేశారు. చిన్న చిన్న పిల్లలు బిగినర్స్ వచ్చేసి బైబిల్ కంఠత వాక్యాలు చెప్పడం, అలానే ఎవ్రీ ఇయర్ చర్చ్ తరపు నుంచి క్యాంప్ అనేది ఉంటది. ఆ క్యాంప్ లో వేరే ప్రాజెక్ట్ వర్క్ కింద వేరే టూర్స్ ఉంటాయి అన్నమాట. మేము అట్లా చిన్న ఒక ఇంటర్ లో ఉన్నప్పుడు మారేడుమిల్లి వెళ్ళాము అందరం, పిల్లలందరం చర్చ్ తరపున. మంచిగా అక్కడ మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి, తర్వాత వాటర్ ఎనిమల్స్ కూడా ఉన్నాయి చాలా చూడటానికి. పిల్లలకి చక్కగా కొంచెం ఏమేమి ఉన్నాయి అనేసి తెలుసుకోవచ్చు అట్లా వెళ్ళటం వల్ల.
1: సో మారేడుమిల్లి మంచి క్యాంప్ అంటారు,
0: అప్పుడు బాగా ఎంజాయ్ చేసామన్నమాట.
1: ఓకే స్వీటీ గారు, చాలా చక్కటి లొకేషన్ ఆకాశవాణి ద్వారా మన శ్రోతలందరికి తెలియజేశారు. ఎవరైనా కూడాను మరి కాస్త తీరిక ఉందనుకుంటే మారేడుమిల్లి విజిటింగ్ ప్లేస్ చూస్తే అది మన మానసిక
0: వాటర్ ఫాల్స్ ఉన్నాయి సార్, చాలా సూపర్ ఉన్నాయి.
1: అదే అదే,
0: పిల్లలందరం బాగా వాటర్ లో దిగి ఎంజాయ్ చేసాం.
1: వాటర్ లో దిగి ఎంజాయ్ చేయొచ్చు, కానీ ప్రమాదాలు జరగకుండా కూడా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు ఉంటుంది.
0: అవునవును.
1: ఓకే స్వీటీ గారు, తప్పకుండా మా శ్రోతంతా కూడా మరి ఎప్పుడైనా వీలు చూసుకుని మారేడుమిల్లి విజిటింగ్ చేస్తానని ఆకాశవాణి కూడా కోరుకుంటుంది. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
0: ఓకే సార్, థ్యాంక్.

విన్నారు కదా పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. ఈ కార్యక్రమం ఈ శుక్రవారం ఉదయం 11 గంటలకు రికార్డు చేసి మీకు వినిపించడం జరిగింది. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, బి శృతి, ఎన్ రేణుక, సాంకేతిక సహకారం శ్రీతులు పి ప్రభాకరరావు, ఎం కోటేశ్వరరావు, ఆర్ రవికుమార్. వచ్చే వారం మరికొంతమంది శ్రోతల ముచ్చట్లతో, ఆకాశవాణి వేసే పాటలతో మీ ముందు ఉంటుంది మీ పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. అంతవరకు సెలవు, నమస్కారం.

మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన విఎంసీ ప్రొడక్షన్స్ వారి అన్నమయ్య చిత్రం నుండి పాటలు విన్నారు. గాయని గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ, సుజాత, మను, చిత్ర, రేణుక, శ్రీలేఖ. ఈనాటి ఏకచిత్రగానం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహిట్స్ పై చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి ఇష్క్ చిత్రం నుండి రాజ్ హాసన్ అనుప్ శ్రావణి పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 5 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నందు రాష్ట్రపతి భారత రాష్ట్రపతి శ్రీమతి

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 5 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నందు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారిచే పద్మ పురస్కారాలు 2025 ప్రధానోత్సవ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అయింది.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. తెలంగాణలో మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ మెట్రోకు సంబంధించి 13,600 కోట్ల రూపాయల రుణాలను రీఫైనాన్స్ చేసేందుకు ఐఆర్ఎఫ్సీతో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం, తాగునీటి అంశాలపై హైదరాబాద్ లో తెలంగాణ కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రుల ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. రాష్టంలో అతి తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఈరోజు సచివాలయంలో మహిళా వారోత్సవాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా బటన్ నొక్కి వర్చువల్ గా 8,000 ఇందిరా స్త్రీ శక్తి భవనాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ మహిళా శక్తి సూపర్ బజార్లో మహిళలు పెట్టుబడి పెట్టి నాణ్యమైన ఉత్పత్తులకు వాటిని చిరునామాగా మార్చాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
1: మారుమూల గ్రామాలలో ఉండే మహిళలు ఆర్థికంగా నిలబడాలి అని ఆర్టీసీ బస్సులు కావచ్చు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి కావచ్చు, పెట్రోల్ బంకుల నిర్వహణ కావచ్చు. ఇప్పుడు 5 లక్షలు ఉన్న మీ బ్యాంక్ లింకేజ్ ను ఈ రోజు నుంచి 10 లక్షలకు పెంచుకోవడం జరుగుతుంది. 30,472 కోట్ల రూపాయలను ఇప్పటికీ మీకు బ్యాంకు లింకేజ్లు ఇవ్వడం జరిగింది.
0: ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వి నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కారా వేణుగోపాల్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ మెట్రోకు సంబంధించి 13,600 కోట్ల రూపాయల రుణాలను రీఫైనాన్స్ చేసేందుకు ఐఆర్ఎఫ్సీతో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఐఆర్ఎఫ్సీ సీఎండీ మనోజ్ కుమార్ దుబే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు సమక్షంలో ఢిల్లీలో ఒప్పంద పత్రాలపై అధికారులు సంతకాలు చేశారు. 20 ఏళ్ల కాల పరిమితితో త్రైమాసిక చెల్లింపుల పద్దతిలో రుణ సౌకర్యం కల్పించనున్నారు. ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ దేశ ఆర్థిక వృద్దికి హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని, నగరం వేగవంతమైన అభివృద్దికి అనుగుణంగా మెట్రో కనెక్టివిటీ విస్తరణ అత్యంత అవసరమని చెప్పారు. ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు నగర జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో మెట్రో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం, తాగునీటి అవసరాలపై హైదరాబాద్ లోని సచివాలయంలో కీలక సమావేశం జరిగింది. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కర్ణాటక చిన్న నీటిపారుదల, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి బోసు రాజులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రణాళిక సంఘం ఉపాధ్యకుడు జి చిన్నారెడ్డి, రాయచూర్ ఎంపీ జి కుమార్ నాయక్, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి సహా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో కృష్ణానదిపై ప్రతిపాదిత బ్యారేజీల నిర్మాణం, సాగునీటి తాగునీటి ప్రాజెక్టులపై సాంకేతిక అంశాలను విస్తృతంగా చర్చించారు. తెలంగాణ రాష్ట ప్రయోజనాలకు భంగం కలగకుండా ప్రాజెక్టుల రూపకల్పన ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, వారం రోజుల్లో వరిధాన్యం కొనుగోలు చేస్తామని కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి భరోసా ఇచ్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో మంత్రి ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: ఎక్కువ గోడౌన్ స్పేస్ తీసుకోవడము, అమాలీలు పెట్టడము, ఎక్స్ట్రా లారీలు ఈ రోజు మాట్లాడడం జరిగింది. 75 లారీలు ఇంకా ఎక్కువ పెట్టడం జరుగుతుంది. రైతులందరూ కూడా ఎక్కడ కూడా ఆందోళన పడేది అవసరం లేదు. వారం రోజులలో ప్రతి గింజ కూడా కొనుగోలు చేసుకుంటామని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తున్నా.
0: ప్రతి రైతుకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో పలు రైస్ మిల్లులను సందర్శించి వరి ధాన్యం కొనుగోలు, నిల్వలు, అన్లోడింగ్ ప్రక్రియలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యకుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. రైతు కోసా బీజేపీ భరోసా యాత్రలో భాగంగా పరిగి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన రామచంద్రరావు రైతులతో సమావేశమై మాట్లాడారు. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు. ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని, రైతులకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు. రాష్ట ప్రభుత్వం టెంపుల్ టూరిజంతో పాటు ఇకో టూరిజం ని సమాంతరంగా ప్రోత్సహిస్తోందని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సంగారెడ్డి జిల్లాలో కొత్తగా నిర్మించిన

0: జిల్లా అటవీ కార్యాలయం, ఫారెస్ట్ రేంజర్ కార్యాలయం, అమృతవనం, హరితద్వారం ఫారెస్ట్ పార్కులను మంత్రి దామోదర్ రాజ నరసింహతో కలిసి ఈరోజు ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ కొండా సురేఖ,
1: మరి రాబోయే హరితహారంలో కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి నుంచి కూడా పాల్గొని ముఖ్యంగా విద్యా సంస్థలు పెద్ద ఎత్తున సక్సెస్ చేసి హరిత వన మహోత్సవం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద కూడా ఉందని తెలియజేస్తాం.
0: తెలంగాణలో ఎండల తీవ్రత మరింతగా పెరిగిపోయింది. తీవ్ర వడగట్పులకు ప్రజలు కిరవికిరవుతున్నారు. మరో 4 రోజుల పాటు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అతి తీవ్ర స్థాయిలో వడగట్పులు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలు రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో ఉన్నాయి. మరో 8 జిల్లాల్లో తీవ్రమైన వడగట్పులు వచ్చే అవకాశం ఉంది. వీటిల్లో కొమరం భీమా, సిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ ఉన్నాయి. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగామ జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ ఈరోజు హైదరాబాద్ లోక్ భవన్ లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలుసుకున్నారు. పలు అంశాలపై గవర్నర్తో చర్చించారు. అంతకుముందు 2025 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ అధికారులు కూడా గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రాష్టంలో పండిన ధాన్యమంతా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రభుత్వ విప్ ఆదేశ్ శ్రీనివాస్ తెలియజేశారు. లారీల కొరత వల్ల ధాన్యం తరలింపు ఆలస్యం అవుతోందని హైదరాబాద్ లో మీడియా మాట్లాడుతూ చెప్పారు. మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఖుష్బు గుప్తా అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన జిల్లా స్థాయి పోషణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ,
2: మహిళా ద్వారా పెట్రోల్ బంక్ కూడా స్టార్ట్ అయింది. ఈ రోజు ఇక్కడ మన కలెక్టరేట్ లో డిడబ్ల్యూ గారు ద్వారా ఎలా న్యూట్రిషన్ మంచిగా ఉండొచ్చు మన ఇంట్లో ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం, మహిళా కోసం, బాలికాయ కోసం, ఇంకా వాళ్ళ హెచ్బి టెస్ట్ కోసం ఎంత హెచ్బి ఉండాలి, ఏం తినాలి అవేర్నెస్ కూడా ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరు మహిళకి ఒకటే రిక్వెస్ట్ నా నుంచి, మీరు మొత్తం కుటుంబం చూస్తున్నారు, ఒక లీడర్ లాగా ఉంటారు, పిల్లలకి చూస్తున్నారు, అందరికి చూస్తున్నారు, మీ హెల్త్ కూడా మీరే చూసుకోవాలి.
0: మహిళా సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ సలహాదారు బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు. మహిళా సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్లో మండల మహిళా సమాఖ్యలు కేటాయించిన 18 ఆర్టీసీ అద్దె బస్సులను కలెక్టర్తో కలిసి ప్రారంభించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి కార్యక్రమాన్ని కరీంనగర్ లో నిర్వహించారు. కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు, పిల్లల ఆరోగ్య పరిరక్షణలో పోషకాహారం కీలకమని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పేర్కొన్నారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా మొదటి రోజు మహిళా వారోత్సవాల్లో మొదటి రోజు న్యూట్రిషన్ మిషన్ కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించారు. గర్భిణీలు సరైన పోషకాహారం తీసుకునే విధంగా అంగన్వాడీ టీచర్ల అవగాహన కల్పించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. మహిళా వారోత్సవాల సందర్భంగా పోషణ్ మేళా నిర్వహించారు. తెలంగాణలో మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ మెట్రోకు సంబంధించి 13,600 కోట్ల రూపాయల రుణాలను రీఫైనాన్స్ చేసేందుకు ఐఆర్ఎఫ్సీతో హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ, కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రుల ఆధ్వర్యంలో కృష్ణా జలాల వినియోగం గురించి కీలక సమావేశం జరిగింది. రాష్టంలో అతి తీవ్రమైన వడగాడ్పులు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. రాష్ట్రపతిః ద్రౌపది ముర్ముః నవదిల్ల్యాం రాష్ట్రపతి భవనె పద్మ పురస్కారాన్ ప్రదదాతి. ప్రశాసనేన ఉక్తం యత్ సర్వకారః దేశే పెట్రోలియం ఉత్పాదానాం సుగమతయా ఆపూర్తిం సునిశ్చేతుం ప్రయతమానః అస్తి. సర్వోచ్చ న్యాయాలయేన నీట పరీక్షాపత్ర లీక ప్రకరణె కేంద్రస్య NTA CBI ఇత్యుభాభ్యాం ప్రతిక్రియా యాచితా. అపి చ భారత ఋతువిభాగేన ఆగామిషు త్రిషు దినేషు దిల్ల్యాం ఉష్ణతరంగస్య స్థిత్యై పీతవర్ణీయా సంచేతన ప్రదత్తాస్తి. అథ వార్తాః విస్తరేణ. రాష్ట్రపతిః ద్రౌపది ముర్ముః అద్య రాష్ట్రపతి భవనే ఆయోజితే కార్యక్రమే పద్మ పురస్కారాన్ ప్రదదాతి.

ఢిల్లీ కేంద్రం నుండి రిలే 9:30 మధురిమ ఆపాతముద్రికి తెల కార్యక్రమం. ఇక 10:00 పౌరాణిక నాటకం విశ్వామిత్ర. ఇవి ఇప్పటి ప్రసార విశేషాలు. ఇక రేపటి ప్రసారంలో 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ భక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ డాక్టర్ కపిల లక్ష్మణరావు. 6:35 రైత సమాచారంలో సజ్జ పంట సాగు వివరాలు తెలుసుకుంటారు. 6:40 ప్రసార విశేషాలు. 6:45 ప్రాంతీయ వార్త ప్రసారం. 6:50 సంస్కృతంలో వార్త ప్రసారం. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ప్రసారం అవుతుంది. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్త ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 పలకరింపు నాటిక ప్రసారం అవుతుంది. 8:00 సమాచార ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 ఉద్యోగవాణి విద్య ఉద్యోగ సమాచారం. 8:35 మీమాటతో పాట. శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 0874429503 ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కోరిబక శంకరరావు. 9:30 చిత్రగీతాలు ప్రసారం అవుతాయి. 10:03 90 వసంతాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యక్ష కార్యక్రమం. అనంతరం చిత్రగీతాలు. 12:10 శాస్త్రీయ సంగీతంలో పండిట్ సిఆర్ వ్యాస్ గారి ఖాతర సంగీతం ప్రసారం అవుతుంది. 12:40 చిత్రగీతాలు. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం. ఇహ 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహార్ సమాచార్. 2:30 కిన్నెర లహరి. ఇక 3:30 ఏక చిత్రగానం ప్రసారం అవుతుంది. 4:00 మధుమంజరి చిత్రగీతాలతో కూర్చున్న కార్యక్రమం. దీనిలో వినోదాల సమాహారం విహారయాత్రలు సమర్పణ బిశ్రుతి. అనంతరం చిత్రగీతాలు ప్రసారం అవుతాయి. 6:35 యువవాణి యువజనుల కార్యక్రమంలో గేట్ అర్హత సాధించిన వారికి చక్కని మార్గం సిఓఏపీ వివరాలు తెలుసుకుంటారు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్త ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్. 8:00 కిన్నెర లహరి. శ్రోతలు కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్ కార్యక్రమంలో. 9:30 జాతీయ చర్చా కార్యక్రమం. 10:00 హరికథ కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇవి ఇప్పుడు రేపటి ప్రసార విశేషాలు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతలు వింటారు. కార్యక్రమంలో ముందుగా శ్రీమంజునాథ చిత్రం నుంచి పాట విందాం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: ఆనందమానందమాయే మదియాశల నందనమాయే.
0: శుభాకాంక్షలు శ్రోతలు, గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం.
2: ఈరోజు ముస్లిం సోదరులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే రంజాన్ పండుగ. ఈ సందర్భంగా
3: కార్యక్రమంలో స్వర్ణకమల చిత్రం నుంచి పాటు విందాము.

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విత్తన వారోత్సవాలు 2026 మే 23 నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం. ప్రతి పంటలో నాణ్యమైన విత్తనాన్ని ఉపయోగించినప్పుడు దిగుబడులను కనీసం 10-15% వరకు పెంచుకోవచ్చు. రైతు సోదరులు ఒకసారి నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశోధనా స్థానాల ద్వారా సేకరించుకుని సాగు సమయంలో కొన్ని మెలకువలు పాటిస్తే, ముఖ్యంగా వరి, పెసర, మినుము, వేరుశెనగ వంటి స్వపరాగ

0: సంపర్కం జరిగే పంటల్లో అదే విత్తనానికి కనీసం 2 నుండి 3 సంవత్సరాల వరకు ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. పంటల సాగులో నాణ్యమైన విత్తనం యొక్క ప్రాధాన్యత గుర్తించి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం విత్తన వారోత్సవాలు 2026 కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా May 23 నుండి 30వ తేదీ వరకు వివిధ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు నేరుగా నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరలకు అందించేందుకు ఏర్పాట్లు చేయబడినాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంట రకాలు, వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే రకాలు, వాతావరణ మార్పులు, చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే రకాల విత్తనాలను ఈ వారోత్సవాల్లో రైతులకు అందించేందుకు సిద్ధము చేయబడినాయి. వరి, జొన్న, మొక్కజొన్న, రాగులు, కందులు, పెసర, మినుము, సోయాబీన్, ఆముదము, నువ్వులు తదితర పంటల విత్తనాలను ఈ విత్తన వారోత్సవాల్లో రైతులకు పంపిణీ చేయబడుతుంది. సుమారు 1200 క్వింటాళ్ల వివిధ పంటల విత్తనాలు సుమారు 140 ఎకరాలకు సరిపడే పరిమాణంలో ఈ వారోత్సవాల్లో అందుబాటులో ఉంచబడుతున్నాయి. ప్రతి జిల్లాకు ఒక పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని గుర్తించి రైతులకు నేరుగా విత్తనాల విక్రయము నిర్వహించబడుతుంది. రైతులకు ముఖ్య సూచనలు తెలియజేస్తున్నారు ఈ విధంగా. ఈ విత్తనాలు శిలీంద్రనాశిని మందులతో విత్తన శుద్ధి చేయబడినవి గనుక ఆహారంగా ఉపయోగించరాదు. విత్తన సంచులను పొడి వాతావరణంలో భద్రపరిచి ఎలుకల నుండి దూరంగా ఉంచాలి. ఈ విత్తనాన్ని ఇతర రకాల విత్తనాలతో కలపకూడదు. విత్తనంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే సరఫరా చేసిన తేదీ నుండి 30 రోజులలోపు సంబంధిత అధికారిని సంప్రదించాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు అందిస్తుంది. అందుకే మీరందరూ రైతు సోదరులందరూ May 23 నుండి 30 తేదీ వరకు మీరు ఈ వారోత్సవాల్లో పాల్గొని మీకు తగ్గ విత్తనాలను ఎంపిక చేసుకుని చక్కటి ఆహార పంటలను, వాణిజ్య పంటలను చక్కగా పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.
1: నమస్కారం అండి, నా పేరు డాక్టర్ చంద్రకాంత్ MHC. నేను ఒక అక్వాకల్చర్ ఇంజనీర్ని. నేను ఈరోజు మీకు చేపల చెరువు, చేపల ఫార్మ్ ఎలా కట్టాలి, దానికి సంబంధించిన విషయం గురించి చెప్పబోతున్నాను. ఇది చేపల చెరువులు, చేపల ఫార్మ్ డిజైన్ చేయడానికి కొన్ని పద్ధతులు మనం పాటించాలి. దీనికి ఫస్ట్ వచ్చేసి సైట్ సెలెక్షన్ అంటారు. సైట్ సెలెక్షన్ అంటే ఎటువంటి ప్లేస్ ఈ చేపల చెరువు కట్టడానికి బాగుంటుంది, ఐడియల్ ఉంటుంది, సూటబుల్ ఉంటుంది అని ముందు డిస్కస్ చేయాలి. సో దాని గురించి సైట్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రొసీజర్. ఇప్పుడు సైట్ సెలెక్షన్ చేసేకైనా ముందు మేము ఎటువంటి చేపలు కల్చర్ చేయబోతున్నాం అది మనం ముందు మైండ్ లో ఉంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెష్ వాటర్ ఫిష్ ఫార్మ్ కి ఒక ప్లేస్ వేరుగా ఉంటది, అంటే ఎందుకంటే దాంట్లో వాటర్ క్వాలిటీ ఇవన్నీ చూసుకోవాలి. అలాగే ఇప్పుడు మరైన్ ఫిషెస్ దానికి కావలసిన సైట్ స్పెసిఫికేషన్స్ వేరేగా ఉంటాయి. ఇప్పుడు ఎటువంటి ఫిష్ మనం చేయాలనుకుంటున్నాం, ఫిష్ పెంపాలనుకుంటున్నాం, దాన్ని బట్టి ఇప్పుడు సైట్ సెలెక్షన్ చేయాలి. సైట్ సెలెక్షన్ చేసేకైనా ముందు ముఖ్యంగా 3 విషయాలు మేము మైండ్ లో పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఏదైనా ఒక సైట్ చూస్తే ఆ సైట్ అంటే ఆ ప్లేస్ నిజంగా ఫిష్ కల్చర్ చేయడానికి బాగుందా లేదా, సో ఇది మనం ముందు అసెస్ చేయాలి. అండ్ దానికి ముందు సర్వే చేయాలి. సర్వే ఎలా చేయాలంటే సర్వే ఇప్పుడు ఫస్ట్ ఇది ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి సర్వే చేస్తారు. ఆ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి అంటే ఇది ఒక చైన్, కంపాస్, ప్లేన్ టేబుల్ సర్వే, ఇటువంటి ఎన్నో రకాల సర్వేలు ఉన్నాయి. ఈ సర్వే చేసేకిన ముందు ఒక రఫ్ సర్వే అని ఉంటది, దానికి రెకగ్నైజన్ సర్వే అంటారు. ఈ రెకగ్నైజన్ సర్వే అంటే ఏమి, ఇప్పుడు జస్ట్ మీరు ఎక్కడ చేపల చెరువు కట్టాలనుకుంటున్నారో ఆ సైట్ కు వెళ్ళాలి. వెళ్లి ఆ సైట్ ఒకసారి మీరు బాగా చూసుకోవాలి. అంటే సైట్ ప్లేన్ ఉందా, లేకపోతే స్లోప్ ఉందా, స్లోప్ ఉంటే ఎటువంటి స్లోప్ ఉంది, ఏ డైరెక్షన్ లో స్లోప్ ఉంది. ఎందుకంటే చాలా ఎక్కువ స్లోప్ ఉంటే మీకు అర్త్ వర్క్ చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది, ప్లేన్ ఉంటే అర్త్ వర్క్ కి తక్కువ ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఈ అర్త్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కువ ఎంత తక్కువ అర్త్ వర్క్ వస్తే అంత మంచిది, ఎందుకంటే దానికి ఎక్స్పెండిచర్ తక్కువ అవుతుంది. సో అందుకని ముందు

రఫ్ సర్వే చేసి, రఫ్ సర్వేలు అన్ని కండిషన్స్ బాగా అనిపిస్తే, అంటే సైట్ ప్లేన్ ఉంది, తర్వాత ఎక్కువ స్లోప్ లేదు, తర్వాత అక్కడ సాయిల్ బాగుంది, తర్వాత వాటర్ రిసోర్సెస్ దగ్గర ఉన్నాయి, ఇవన్నీ ముందు చూసుకొని మీకు సైట్ బాగా ఉంది అని అనిపిస్తే అప్పుడు యాక్చువల్ సర్వే చేయాలి. దానికి ప్రిసైజ్ సర్వే అంటారు. ప్రిసైజ్ సర్వేలు ఆ ఏరియా మేజర్ చేస్తాం, దాని లెంగ్త్ బ్రెడ్త్ చేసి ఎంత ఏరియా ఉంది. తర్వాత ఇది ఒక టోపోగ్రాఫికల్ సర్వే అంటారు, అంటే దానికి ఏరియా ఇవన్నీ చూసిన తర్వాత. రెండోది అంటే మోస్ట్ ఇంపార్టెంట్, సాయిల్. ఎటువంటి సాయిల్, సాయిల్ బ్లాక్ కాటన్ సాయిల్ ఉందా, లేకపోతే రెడ్ సాయిల్ ఉందా, శాండీ సాయిల్ ఉందా, క్లేయి ఉందా, ఎటువంటి సాయిల్ ఉంది అని తెలుసుకోవాలి. ఎందుకంటే మంచి క్వాలిటీ సాయిల్ ఉండాలి. ఎందుకంటే అల్టిమేట్లీ మీరు చేపలు చెరువులు కట్టిన తర్వాత దాంట్లో నీరు వేయాలి. ఆ నీరు, పాండ్లు వేసిన నీరు అక్కడే ఉండిపోవాలంటే సాయిల్ క్వాలిటీ బాగుండాలి. ఇప్పుడు శాండ్ ఉందనుకోండి, శాండ్ ఉందంటే ఏమవుతుంది, మీరు ఎంత నీరు పాండ్లు వేసినా అది సీపేజ్ అయిపోతుంది, అంటే అక్కడ పాండ్లు నీరు మిగలకుండా పోతుంది, దీనికి సీపేజ్ అంటారు. ఇప్పుడు సాయిల్ సీపేజ్ ఉండకూడదు, ఎందుకంటే మనం ఫిష్ పాండ్ కడుతున్నప్పుడు ఆ పాండ్లు నీరు ఎప్పటికీ ఉండాలి. నీరు ఎప్పటికీ అక్కడ ఉండాలంటే సాయిల్ క్వాలిటీ బాగుండాలి, సాయిల్ దాంట్లో సీపేజ్ ఉండకూడదు. ఒకవేళ సీపేజ్ ఉంది అంటే ఎంత ప్రమాణంలో సీపేజ్ ఉంది, కొంత కొంచెం ప్రమాణంలో అంటే ఒక తక్కువ సీపేజ్ ఉంటే దానికి లైనింగ్ క్లాత్ వేసి అది సీపేజ్ కంట్రోల్ చేయవచ్చు. మరి విపరీతమైన సీపేజ్ ఉంటే కంట్రోల్ చేయడం చాలా కష్టం. అందుకని ఇప్పుడు ఒక సైట్ సెలెక్షన్ చేసేందుకైనా ముందు ఒక టోపోగ్రఫీ చూసుకోవాలి, సాయిల్ చూసుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే వాటర్ క్వాలిటీ. ఇప్పుడు ఎటువంటి వాటర్ ఉంది అక్కడ, వాటర్ సోర్స్ ఏమి, అక్కడ చెరువులు నీరు ఉన్నాయా, దానిపై రివర్ వాటర్ ఉందా, రిజర్వాయర్ ఉందా, బావిలు ఉన్నాయా, బోర్వెల్ ఉన్నాయా. సపోజ్ మేము రేపు ఫిష్ పాండ్ తయారు చేసిన తర్వాత ఆ నీరుకి అంటే వాటర్ సోర్స్ ఎక్కడ, ఎక్కడి నుంచి వాటర్ వస్తుంది దానికి. సో ఇది అన్ని ముందు చూసుకోవాలి. అది ఒకటి క్వాంటిటీ, అంటే క్వాంటిటీ అంటే ఆ డిపెండబుల్ వాటర్ సోర్స్ ఉందా. ఇప్పుడు మీరు బోర్వెల్ ఉందనుకోండి, ఒక 4-5 నెలల తర్వాత బోర్వెల్ డ్రై అవుతే మీకు చేపలు చెరువు అంతా ఫెయిల్ అవుతుంది. ఎప్పటికీ నీరు కావాలంటే ఆ వాటర్ సోర్స్ ఎటువంటిది, దాంట్లో సంవత్సరం అంతా నీరు ఉంటుందా లేదా, ఇవన్నీ ముందు మనం గమనించుకోవాలి. ఎందుకంటే వాటర్ సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాటర్ లేదంటే దెర్ ఇస్ నో ఫిష్. అందుకే ఫిష్ కల్చర్ చేయాలంటే వాటర్ ఉండాలి. ఇది ఒకటి క్వాంటిటీ. రెండోది ఎటువంటి వాటర్ ఉంది, వాటర్ క్వాలిటీ ఏమి, దాంట్లో డిజాల్వ్ ఆక్సిజన్ ఎంత ఉంది, అమోనియా ఎంత ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఉందా, దెన్ ఎటువంటి న్యూట్రియంట్స్ ఏమేమి ఉన్నాయి, పిహెచ్ ఎంత ఉంటుంది, ఇవన్నీ ప్రతి వాటర్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. ఆక్సిజన్ లెవెల్ బాగుండాలి, అమోనియా తక్కువ ఉండాలి, నైట్రేట్ లెవెల్ తక్కువ ఉండాలి, కార్బన్ డైఆక్సైడ్ తక్కువ ఉండాలి, న్యూట్రియంట్స్ ఎలాగ ఉన్నాయి, ఇవన్నీ వాటర్ క్వాలిటీ పారామీటర్స్ టెస్ట్ చేసుకోవాలి. మీరు ఏదైనా ల్యాబొరేటరీకి వాటర్ శాంపుల్ పంపిస్తే వాళ్ళు మీకు డీటెయిల్డ్ అనాలిసిస్ చేసి రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ చూసిన తర్వాత మీరు ఈ చేపలు శాస్త్రవేత్తల దగ్గర వెళ్లి ఈ వాటర్ అక్కడ మనం చేపలు అయితే ఫిష్ కల్చర్ చేయడానికి బాగుందా లేదా అని వాళ్ళని సంపర్కించి వాళ్ళు బాగుంది అంటే మీరు తర్వాత చేపల చెరువు కట్టడం మొదలు పెట్టాలి. సో ఈ రకంగా మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసేకైనా ముందు ఈ టోపోగ్రాఫిక్ సర్వే చేయాలి, సాయిల్ సర్వే చేయాలి, వాటర్ సర్వే చేయాలి. ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ సర్వేలు అన్ని విషయాలు మా ఫేవర్ లో ఉంటే తర్వాత డిజైన్ చేయడం. సో డిజైన్ చేయడం అంటే ఏమి, దాని టోటల్ ఏరియా ఎంత ఉండి, దీంట్లో ఎన్ని పాండ్స్ మనం కట్టుకోవాలి, దాని లెంగ్త్ ఎంత ఉండాలి, బ్రెడ్త్ ఎంత ఉండాలి, దాని డెప్త్ ఎంత ఉండాలి, అంటే ఇప్పుడు ఎటువంటి చేపలు ఉందో దాన్ని బట్టి దాని డెప్త్ నిర్ధారం అవుతుంది. ఇప్పుడు రోహు, కట్ల, మృగాలు ఇటువంటి చేపలకి కొద్దిగా 1.2 మీటర్ నుంచి 1.5 మీటర్ వాటర్ లెవెల్ కావాలి. అదే మీకు క్యాట్ ఫిష్ ఉందనుకోండి, క్యాట్ ఫిష్ గాని, తర్వాత శ్రింప్ గాని, తర్వాత ఫ్రెష్ వాటర్ ప్రాన్, ఇటువంటి దానికి 0.75 మీటర్ అంటే 2.5 అడుగులు నీరు వాటర్ లెవెల్ చాలు. సో తర్వాత మీరు ఎటువంటి పద్ధతులు చేయబోతున్నారు, అంటే మోనోకల్చర్ చేయబోతున్నారా, పాలికల్చర్ చేయబోతున్నారా. మోనోకల్చర్ అయితే వాటర్ తక్కువ కావాలి, అంటే పాలికల్చర్ అంటే ఒకే పాండ్ లో 3-4 వేరే వేరే వెరైటీ మీరు ఫిష్ అక్కడ పెడితే ఎక్కువ వాటర్ కావాలి. ఎందుకంటే వేరే వేరే లేయర్లు, వేరే వేరే రకమైన చేపలు ఉంటాయి కాబట్టి దానికి వాటర్ లెవెల్ ఎక్కువ కావాలి. వాటర్ లెవెల్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వాటర్ కావాలి, అటువంటి వాటర్ సోర్స్ ఉందా లేదా చూసుకోవాలి. సో ఇది ఎంత

వెరైటీ మీరు ఫిష్ ఎక్కడ పెడితే ఎక్కువ వాటర్ కావాలి, ఎందుకంటే వేరే వేరే లేయర్లు వేరే వేరే రకమైన చేపలు ఉంటాయి కాబట్టి దానికి వాటర్ లెవెల్ ఎక్కువ కావాలి. వాటర్ లెవెల్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వాటర్ కావాలి, అటువంటి వాటర్ సోర్స్ ఉందా లేదా చూసుకోవాలి. సో ఇది ఎంత పాండ్ కి కొలతలు ఫిక్స్ చేయడానికి ఈ మనం ఎటువంటి ఫిష్ కల్చర్ చేయబోతున్నామో అది ఇంపార్టెంట్. సో దాన్ని బట్టి మీరు లెంగ్త్ బ్రెడ్త్ ఏరియా ఇవన్నీ డిసైడ్ చేసుకోవాలి. సో ఇది అంతా డిజైన్ చేసిన తర్వాత దాని యాక్చువల్ పాండ్ కన్స్ట్రక్షన్స్ మొదలవుతుంది. పాండ్ కన్స్ట్రక్షన్ మీరు మాన్యువల్ చేయవచ్చు, అంటే లేబర్ ఎంగేజ్ చేసి మీరు పాండ్ కట్టుకోవచ్చు, లేదంటే ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద మషిన్స్ ఉన్నాయి. ఇప్పుడు జేసీబీ అని ఒక మషిన్ ఉంది, ట్రాక్టర్స్ కు మీద వాడుకోవచ్చు. సో ఈ మషిన్స్ వాడడం వల్ల కొద్దిగా కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ తగ్గుతుంది. అదే మీరు మాన్యువల్ లేబర్ యూజ్ చేశారంటే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్కువ అవుతుంది. సో ఒకసారి మనం డిజైన్ చేసి ఆ డిజైన్ ప్రకారమే చేపల చెరువు కట్టుకోవాలి. ఇది చేపల చెరువు రెడీ అయిన తర్వాత, అంటే పాండ్ రెడీ అయిన తర్వాత, దానికి వాటర్ ఇన్లెట్ వాటర్ అవుట్లెట్ తర్వాత మాంక్ అని ఒక స్ట్రక్చర్ వస్తుంది అది, తర్వాత రోజు వాటర్ ఎక్స్చేంజ్ చేయడానికి కొన్ని మేజర్ ఇది తీసుకోవాలి, కొన్ని స్ట్రక్చర్స్ కట్టుకోవాలి. ఇప్పుడు ఇన్లెట్ అవుట్లెట్ అంటారు ఇటువంటి స్ట్రక్చర్ కట్టుకోవాలి. సో అలాగే మీరు ఇప్పుడు సెమీ ఇంటెన్సివ్ ఇంటెన్సివ్ కల్చర్ పద్ధతిలో మీరు ఫిష్ కల్చర్ చేస్తున్నారంటే మీరు ఆర్ఎస్ పద్ధతి కూడా మీరు వాడుకోవచ్చు. అంటే స్టాకింగ్ డెన్సిటీ ఎక్కువ ఉంటే ఇప్పుడు ప్రతిసారి మనం యూజ్ చేసిన వాటర్ బయట పోవడానికి వీలు ఉండదు కాబట్టి అదే వాటర్ మనం ట్రీట్మెంట్ చేసి మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు. సో ఈ పద్ధతి రీసర్క్యులేటింగ్ అక్వాకల్చర్ స్ట్రక్చర్స్ అంటారు, లేకపోతే ఆర్ఏఎస్ సిస్టమ్ అంటారు. దీంట్లో ఉపయోగం చేసిన వాటర్ ట్రీట్ చేసి మళ్ళీ మళ్ళీ ఉపయోగించడం, అంటే మనం వాటర్ సేవ్ చేయవచ్చు. సో ఇది ఒక ఇప్పుడు మోడర్న్ కల్చర్. ఇది అన్ని ఫారిన్ కంట్రీలో ఎక్కడ నీర్ స్కేర్సిటీ వాటర్ స్కేర్సిటీ ఉంది అటువంటి కంట్రీలో ఆర్ఏఎస్ పద్ధతి వాడుతున్నారు. మన ఇండియాలో కూడా చాలా రైతులు ఆర్ఏఎస్ పద్ధతిలో చేపల కల్చర్ ఫిష్ కల్చర్ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా ఈ మూడు చాలా ఇంపార్టెంట్, దట్ టోపోగ్రఫీ సాయిల్ తర్వాత వాటర్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేసిన తర్వాత మీరు చేపల చెరువు కట్టుకోవాలి. ఒకసారి చేపల చెరువు కట్టిన తర్వాత దాంట్లో నీరు పోసిన తర్వాత దాంట్లో ఫిష్ అక్కడ వదలడం జరుగుతుంది. సో ఈ రకంగా ఒక ఫిష్ పాండ్ కట్టడానికి ఇవన్నీ మనం పాటించాలి. థ్యాంక్ యూ.

0: మీరు ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
3: కొంతకాలం కొంతకాలం
2: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడు జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్ని తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి. విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేరువేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి ఆకాశవాణి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 7:05. తెలుగులో వార్తలు.
5: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు 66 మంది ప్రముఖులకు

0: పురస్కారాలు ప్రదానం చేశారు. ఎబోలా వైరస్ వ్యాప్తి జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఈ రోజు ఢిల్లీలో సమీక్షించారు. వినోద ఆతిథ్య పరిశ్రమల్లో బాలకార్మికుల దోపిడీకి సంబంధించిన ప్రజాహిత పిటిషన్పై సుప్రీంకోర్టు ఈరోజు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఐపీఎల్ 2026లో ప్లే ఆఫ్ మ్యాచ్లకు రంగం సిద్ధమైంది. రాష్టపతి భవన్లో ఈ ఏడాది మొదటి పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్టపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు అందజేశారు. ఇద్దరికి పద్మవిభూషణ్, 6 పద్మభూషణ్, 58 మంది ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారాలు అందజేశారు. ప్రముఖ సినీ నటుడు ధర్మేంద్ర సింగ్ డ్యోల్ కళారంగంలో చేసిన కృషికి గాను ఆయనకు మరణానంతరం పద్మవిభూషణ్తో సత్కారం చేశారు. నటుడి భార్య లోక్సభ ఎంపీ హేమమాలిని ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రముఖ భారతీయ వయోలిన విద్వాంసులు డాక్టర్ ఎన్ రాజం కూడా పద్మవిభూషణ్ పురస్కారం పొందారు. పద్మభూషణ్లో ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట గవర్నర్ భగత్ సింగ్ కోషియారి ప్రజా వ్యవహారాల రంగంలో చేసిన సేవలకు గాను పద్మభూషణ్ పురస్కారం పొందారు. కళారంగంలో శతావధాని డాక్టర్ ఆర్ గణేష్, వర్తక పరిశ్రమ రంగానికి చేసిన కృషికి గాను పారిశ్రామికవేత్త ఉదయ సురేష్ కుమార్ కోటక్ పద్మభూషణ్ అందుకోగా, వైద్య రంగంలో విశేష కృషికి గుర్తింపుగా డాక్టర్ కల్లిపట్టి రామస్వామి పళనిస్వామి అవార్డు అందుకున్నారు. పద్మశ్రీ అందుకున్న ప్రముఖుల్లో క్రీడారంగంలో కృషికి గాను భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, కళారంగంలో చేసిన కృషికి గాను తగారాం భీలున్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్, హెచ్డి కుమారస్వామి తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2026 సంవత్సరానికి గాను 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో కలిపి మొత్తం 131 పద్మ అవార్డుల ప్రదానానికి రాష్టపతి ఆమోదం తెలియచేయగా, మిగిలిన పద్మ అవార్డులను గ్రహీతలకు తదుపరి జరిగే 2వ విడత కార్యక్రమంలో అందజేస్తారు. ఇతర దేశాల్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో దేశీయంగా పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా సజావుగా సాగేలాగా ప్రభుత్వాన్ని ప్రయత్నాలు చేస్తోంది. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై రోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల విలేకరుల సమాపేశంలో పెట్రోలియం ఖనిజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, దేశంలో ఎల్పీజీ రిఫైనరీ ఉత్పత్తిని రోజుకు 50,000 టన్నులకు పెంచినట్లు తెలియజేశారు. మార్చి నెల నుంచి ఇప్పటి వరకు 8 లక్షలకు పైగా పీఎన్జీ కనెక్షన్లకు గ్యాస్ సరఫరా ప్రారంభించామని, మరో 2,87,000 కనెక్షన్ల కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించామని సుజాత శర్మ వివరించారు.
1: రిఫైనరీ ప్రొడక్షన్ ఎల్పీజీ కా ఇంక్రీజ్ కియా గయా హై, ఇట్ ఇస్ టచింగ్ అరౌండ్ 50,000 టన్ పర్ డే నౌ. ఎల్పీజీ ఘరేలు కుకింగ్ గ్యాస్ కి సప్లై కే లియే లగ్భగ్ పిచ్లే 4 దినో మే 1.72 కరోడ్ సిలిండర్స్ కి డిలివరీ కి గయి హై, ఔర్ 95% జో డిలివరీ హుయి హై వో డిలివరీ ఆథెంటికేషన్ కోడ్ కే సాథ్ కి గయి హై. 5 కిలో కే సిలిండర్ పిచ్లే 4 దినో మే లగ్భగ్ 1,96,000 సేల్ హుయే హై.
0: ఎరువుల శాఖ అదనపు కార్యదర్శి అపర్ణ శర్మ మాట్లాడుతూ, దేశంలో ఎరువుల మొత్తం నిల్వల పరిస్థితి ప్రస్తుతం ఆశాజనకంగా ఉందన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తన భార్య జానెట్ డి రూబియోతో కలిసి రోజు జైపూర్ చేరుకున్నారు. సంగానేర్ విమానాశ్రయం నుంచి దంపతులు నేరుగా ఆమెర్ కోట సందర్శనకు వెళ్లారు. కోట లోపలి జిలేబ్ చౌక్ వద్ద వారికి సంప్రదాయ రాజస్థానీ పద్దతిలో ఘన స్వాగతం లభించింది. వారి గౌరవార్థం జానపద కళాకారులు ఘూమర్, కల్బేలియా, కచ్చి, ఘోడి నృత్యాలు ప్రదర్శించారు. ఈ పర్యటనలో భాగంగా అధికారులు వారికి శీష్ మహల్, గణేష్ పోల్, దివానే ఆమ్, దివానే ఖాస్, సుఖ నివాస్, మావోటా సరస్సు గురించి వివరించారు. అమెరికా విదేశాంగ మంత్రి అమెర్కోటలో దాదాపు 1.5 గంటల సేపు గడిపారు. ఈ రాత్రి జైపూర్లోనే బస చేసి రేపు ఉదయం ఢిల్లీకి తిరిగి ప్రయాణమవుతారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ ఈరోజు న్యూఢిల్లీలో మెడికల్ ఇన్నోవేషన్స్ పేటెంట్ మిత్ర, ఇన్నోవేటర్స్ టు ఇండస్ట్రీ కనెక్ట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఐసీఎంఆర్ మెడికల్ ఇన్నోవేషన్ పేటెంట్ మిత్ర చొరవ కింద బయోమెడికల్ ఆవిష్కరణల ప్రదర్శన, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ కోసం దేశంలోనే మొట్టమొదటి క్రమబద్దీకమైన వేదికల్లో ఒకదాని స్థాపనకు ఈ కార్యక్రమం నాంది పలికింది. కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు గణపతిరావు జాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారతీయ విజ్ఞాన శాస్త్రాన్ని పరిశ్రమలతో అనుసంధానించడంలో ఈ కార్యక్రమం ఒక నిర్ణయాత్మకమైన ముందడుగని, మన ప్రయోగశాలలో అభివృద్ది చేసిన ఆవిష్కరణలు ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసేలాగా, వికసిత్ భారత్ ముందుకు తీసుకువెళ్లేలాగా, సాంకేతిక పరిజ్ఞానంగా మారేలాగా ఈ కార్యక్రమం తోడ్పడుతుందని చెప్పారు. ఐసీఎంఆర్ వంటి సంస్థలు బలమైన పరిశ్రమల భాగస్వామ్యాల శక్తి

సహాయంతో భారత్ ఆరోగ్య సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే స్థాయి నుంచి వినూత్నమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను అందించే ప్రపంచ వనరుగా మారుతోందని మంత్రి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఎబోలా వైరస్ వ్యాధి నివారణకు సంబంధించిన సంసిద్ధత నిఘా చర్యలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో సమీక్షించారు. మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో జరిగిన ఈ సమావేశంలో విమానాశ్రయాలు, ఓడరేవులు, భూ సరిహద్దుల గుండా వచ్చే అన్ని ప్రవేశ మార్గాల వద్ద ఎబోలా స్క్రీనింగ్ ఏర్పాట్లు సిద్దం చేయాలని నడ్డా ఆదేశించారు. అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆయన చెప్పారు. ట్రాకింగ్, టెస్టింగ్, పర్యవేక్షణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను నిరంతరం సంసిద్దతతో ఉంచాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ను మంత్రి ఆదేశించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలా వైరస్ వ్యాప్తిని అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. దేశంలో ఇప్పటి వరకు ఎలాంటి ఎబోలా కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే ముందు జాగ్రత్త చర్యగా అన్ని రకాల సంసిద్దత చర్యలను బలోపేతం చేస్తున్నారు. గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి పీయూష్ గోయల్ ఈరోజు సీనియర్ అధికారులు కేటగిరీ ఏ ఖనిజ నిక్షేపాలు కలిగిన రాష్టాలతో నెలవారీ సమీకా సమాపేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఖనిజ బ్లాకుల వేలం, వాటి నిర్వహణ పురోగతిని ఆయన ఈ సమాపేశంలో సమీక్షించారు. మైనింగ్ రంగంలో సంస్కరణలు వేగవంతం చేయడం, దేశీయంగా ఖనిజాల ఉత్పత్తిని పెంచడం, వేలం వేసిన ఖనిజ బ్లాకులను సకాలంలోకి వినియోగంలోకి తీసుకురావడంపై ఈ సమాపేశంలో ప్రధానంగా దృష్టి సారించారు. 2015లో వేలం విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి 2015-16 నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరాల కాలంలో మొత్తం 108 ఖనిజ బ్లాకులను విజయవంతంగా వేలమేశారు. వినోద ఆతిథ్య రంగాలకు అనుబంధంగా ఉన్న సంస్థల్లో బాల కార్మిక వ్యవస్థను మరింత కఠినంగా నిషేధించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జయమాల్యా బాగ్చీ, న్యాయమూర్తి విపుల్ ఎం పంచోలీలతో కూడిన ధర్మాసనం జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ అనే బాలల హక్కుల కూటమి సమర్పించిన నివేదికలను, వాదనలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. 2024లో ఢిల్లీలోని జంతర్ మందర్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శన సందర్భంగా పోలీసులపై దాడికి సంబంధించిన కేసులో కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబాను ఢిల్లీ కోర్టు ఈరోజు దోషిగా నిర్ధారించింది. అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అశ్విని పన్వర్ అల్కా లాంబాను దోషిగా ప్రకటిస్తూ ఆమె శిక్షకు సంబంధించిన వాదనలు వినడానికి జూన్5వ తేదీ ఖరారు చేశారు. 2024 జూలై 29వ తేదీన జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలైన అల్కా లాంబా పోలీసులను అడ్డుకున్నారని, ప్రజా రహదారిని దిగ్బంధించారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ అయిన అన్నాడీఎంకే అంతర్గత రాజకీయ పరిణామాలు ఈరోజు హింసని మలుపు తిరిగాయి. సీనియర్ నాయకుడు ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని అసమ్మతి వర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ అసెంబ్లీ సభ్యత్వాలకు రాజీనామా చేసి అధికార తమిళగ వేట్రి కళగం పార్టీలో చేరారు. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ లైనప్ ఇప్పుడు పూర్తిగా ఖరారైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటన్స్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్ స్థానాలు ఖాయం చేసుకోగా 4వ చివరి స్థానం కోసం రేసు చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగింది. నిన్న జరిగిన తమ చివరి లీగ్ దశ పోరులో ముంబై ఇండియన్స్ ను ఓడించి రాజస్థాన్ రాయల్స్ ఇటకేలకు ప్లే ఆఫ్ స్థానాన్ని దక్కించుకుంది. రేపు హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ ఫైనల్ కి చేరుకుంటుంది. విశేషాలు మరొకసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలను ప్రదానం చేశారు. ఎబోలా వైరస్ వ్యాప్తి జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో సమీక్షించారు. వినోద ఆతిథ్య పరిశ్రమల్లో బాల కార్మికులకు సంబంధించిన ప్రజాహిత పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్ మ్యాచ్లకు రంగం సిద్దమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఇద్దరు కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమంలో కుంకుమ తిలకం చిత్రం నుంచి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు గుండేటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ, భద్రమ్మ, మామిడల్ల కళ్యాణదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీప్రసన్న, మంగమ్మ, దుర్గారావు, నాగమణి, మంజుల, ఆదినారాయణ, స్వరూప, నాగయ్య, దొంతుల లక్ష్మీనారాయణ, జూపల్లి పుల్లారావు, నాగమణి, వీరందరూ కూడా మనకి భద్రాద్రి జిల్లా సుజాత్ నగర్ మండలం రాఘవాపురం గ్రామం నుండి కోరుతున్నారు. వీరందరి కోరిక మరకు కుంకుమ తిలకం చిత్రం నుంచి పాట విందాము.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రైతే రాజు, రైతు సోదరులకు సమగ్ర సమాచారం.
1: ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో వివిధ రకాల ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాల గురించి తెలుసుకుంటారు.
2: ముఖ్యంగా ఆధునిక వ్యవసాయ పరికరాలు వాడకం వలన ఖర్చు తగ్గడమే కాక సమయం వృధా కాదు, శ్రమ తక్కువగా ఉండి లాభం పెరుగుతుంది, ఉత్పత్తి కూడా ఎక్కువగా చేయవచ్చు. ప్రపంచ వాణిజ్య ఒప్పందం ప్రకారం మన ఉత్పత్తులకు విదేశాల్లో గిట్టుబాటు లభించాలంటే ఉత్పత్తి నాణ్యత కూడా మెరుగ్గా ఉండాలి, ఖర్చు తగ్గించుకోవాలి. ఆధునిక వ్యవసాయ పరికరాలు వాడటానికి దోహదం చేస్తుంది. ఈరోజు మనం వివిధ యంత్రాల గురించి తెలుసుకుందాం. దమ్ము నాగలి. ఈ నాగలి అన్ని రకాల నేలల్లో ఉపయోగించవచ్చు. తేలిక నేలల్లో చిన్న గిత్తలు కూడా దీన్ని లాగగలవు. 75 సెంటీమీటర్ల వెడల్పు గల ఈ దమ్ము నాగలితో రోజుకు సుమారు 2 ఎకరాలను ఒకసారి దమ్ము చేయవచ్చును. ఈ నాగలి మట్టిగడ్డలను పగలగొట్టడమే కాక నీరు భూమిలోకి ఇంకిపోవటానికి తగ్గించి సేజపు నీటి వాడకాన్ని పొదుపు చేస్తుంది. ఈ నాగలి ఉపయోగించినప్పుడు భూమిపై కనీసం 6 సెంటీమీటర్ల నీరు ఉండాలి. మరొకటి వరి కోత యంత్రము. ఈ యంత్రము 5 HP డీజిల్ ఇంజన్తో పనిచేస్తుంది. ఈ యంత్రాన్ని ఒక మనిషి నడుపుతూ 1 ఎకరా వరి పొలాన్ని 2 గంటల్లో కోయగలడు. ఈ యంత్రంతో కింది భాగాలు అమర్చిన బ్లేడ్లు వరి పొలాన్ని కోయగా బెల్టులు కోసిన వరిని కుడివైపు వరుసల్లో వేస్తాయి. ఈ యంత్రం నడపడానికి గంటకు 1 లీటర్

డీజిల్ ఖర్చు అవుతుంది. యంత్రం నిలబడి ఉన్న వరి పొలాన్ని మాత్రమే కోయగలదు. కోతకు కనీసం వారం రోజులకు ముందు పొలానికి నీరు పెట్టడం ఆపి బాగా ఆరనివ్వాలి. ఈ యంత్రం నడపడానికి ముందు గట్ల వెంబడి కనీసం 50 సెంటీమీటర్ల వెడల్పుతో వరిని కొడవలితో కోయాలి. కోత కోసి నూర్పిడి చేసేందుకు వరి కోత యంత్రం, వరి నూర్పిడి యంత్రం ఉపయోగిస్తే 50% ఖర్చు తగ్గుతుంది. పలు పంటలను నూర్చే యంత్రం. ఈ యంత్రాలను ఉపయోగించి పలు పంటలను నూర్చి విత్తనాన్ని జల్లెడపట్టి మంచి విత్తనాన్ని వేరు చేసుకోవచ్చు. ముఖ్యంగా వరి, గోధుమ, జొన్న మరియు మొక్కజొన్న పంటలకు ఇది చాలా ఉపయోగం. వేరువేరు పంటలను నూర్చడానికి ఈ యంత్రంలోని కొన్ని భాగాలను తగు విధంగా సవరించాలి. వరి, గోధుమ పంటను నూర్చడానికి యంత్రంలోని కాన్కేవ్తో పాటు మొక్కలను వేయవచ్చు. జొన్న, మొక్కజొన్న కంకులకు మాత్రమే యంత్రంలోకి వేయాలి. వరి నూర్చినప్పుడు వరి గడ్డి ఏమాత్రం పాడవకుండా పశువులకు తినడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ యంత్రం నడపడానికి 7.5 HP విద్యుత్ మోటార్ కానీ డీజిల్ ఇంజన్ కానీ ఉపయోగించవచ్చు. మరి ఒక యంత్రము ఎరువు, విత్తనం ఒకేసారి వేసే పరికరం. ఇది ట్రాక్టర్ చే నడపబడుతున్నది. దీని సహాయంతో పలు పంటలను ఎరువుతో సహా విత్తుకోవచ్చు. జొన్న, వేరుశనగ, మొక్కజొన్న మరియు ఆముదం లాంటి విత్తనాలను తేలిక విత్తుకోవచ్చు. వివిధ పంటలను విత్తడానికి ఆయా పంటలకు సంబంధించిన రోలర్లను మార్చుకోవాలి. పంటలను బట్టి సాళ్ల మధ్య దూరము మార్చుకోవచ్చు. ఒకేసారి 9 సాళ్ల వరకు విత్తనం ఎరువు వేసుకోవచ్చు. దీనికి ట్రాక్టర్ కల్టివేటర్ బిగించి 35 HP ట్రాక్టర్తో నడపాలి. రోజుకి 7.5 ఎకరాల వరకు విత్తనం మరియు ఎరువు వేసుకోవచ్చు. విత్తేటప్పుడు గింజలు, ఎరువు సక్రమంగా పడుతున్నది లేనిది సరిచూసుకోవాలి. మరి ఒక యంత్రము వేరుశనగ కాయలు విడదీసే యంత్రము. ఈ యంత్రము 2 HP విద్యుత్ మోటార్ సహాయంతో నడుస్తుంది. పొలం నుంచి తీసిన పంటను ఎండబెట్టన అవసరం లేకుండా వెంటనే యంత్ర సహాయంతో కాయలను వేరు చేయవచ్చు. యంత్రం నడిచేటప్పుడు వేరుశనగ మొక్కలను అందించడానికి, యంత్రం ఉంచడానికి, విడదీసిన వేరుశనగ కాయలు ప్రోగు చేయడానికి 5 కూలీలు అవసరం. ఈ యంత్రం కాయలను పూర్తిగా విడదీస్తుంది. కాయ పగలదు. కాయలను విడదీయగా మిగిలిన మొక్కలు ఏమాత్రం పాడు కావు గనుక పశువుల దాణాగా ఉపయోగించవచ్చు. పనిచేసే కూలీలు చేతులు యంత్రానికి తగలకుండా తగు జాగ్రత్త తీసుకోవాలి. మరి యొక్క యంత్రము ఆముద కాయలు నూర్చే యంత్రము. ఈ యంత్రము ఆముద కాయలను నూర్చడమే కాక గింజలను జల్లెడబట్టి శుభ్రపరిచి గింజలను ఇస్తుంది. గంటకు 500 నుండి 600 కిలోల గింజలను వలచవచ్చును. బాగా ఎండబెట్టిన కాయలను మాత్రమే యంత్రంలో వేయాలి. 8 HP డీజిల్ ఇంజన్తో ఇది నడుస్తుంది. ఈ యంత్రంలో గింజలు పగలటం కానీ లేక కాయలు పూర్తిగా నూర్పిడి కానప్పుడు కానీ సిలిండరు, కాన్కేవ్ మధ్య దూరం మార్చుకునే సౌకర్యం ఉంది. మరి ఒకటి బూమ్ స్ప్రేయర్. వరి కోత యంత్రంలో కొన్ని మార్పులు చేసి బూమ్ స్ప్రేయర్గా రూపొందించబడింది. వరుసల్లో విత్తిన అన్ని మెట్ట పంటలలో దీన్ని వాడి పురుగు మందులను పిచికారీ చేయవచ్చు. ఇందులో 14 నాజిల్స్ అమర్చబడి ఒకేసారి 6 మీటర్ల వెడల్పుతో ముందు చల్లబడుతుంది. స్ప్రేయింగ్ చేయబడిన పంట ఎత్తును బట్టి, పంట వరుసలు బట్టి నాజిల్ ఎత్తును 30 సెంటీమీటర్ల నుంచి 60 సెంటీమీటర్ల మధ్య మార్చుకోవచ్చును. నాజిల్ మధ్య దూరం ఈ విధంగా మార్చవలసి ఉంటుంది. దీనికి రోజు సుమారు 4 హెక్టార్లు పొలంలో మందు పిచికారీ చేయవచ్చు. బూమ్ స్ప్రేయర్ వాడకం వలన ఖర్చు సుమారు 40% తగ్గుతుంది. మరి ఒక యంత్రం మాగాణి భూమిని చదును చేసే యంత్రం. ఇది ట్రాక్టర్ సహాయంతో నడుస్తుంది. ఇది ట్రాక్టర్ వెడల్పును మరియు కేజ్ వీల్స్ వెడల్పును కవర్ చేస్తుంది. లెవలింగ్ బ్లేడ్ ఎత్తును మరియు బ్లేడ్ యొక్క వాలును 0 నుండి 90 డిగ్రీ వరకు ట్రాక్టర్ హైడ్రాలిక్ లీవర్ సహాయంతో మార్చుకోవచ్చును. ఈ యంత్రం సహాయంతో మాగాణి భూమిని తక్కువ సమయంలో చక్కగా చదును చేయవచ్చు. రోజుకి సుమారు 2 హెక్టార్లు పొలం చదును చేయవచ్చును. దీన్ని బాగా దమ్ము చేసిన తర్వాతనే ఉపయోగించాలి. దీన్ని ఉపయోగించేటప్పుడు పొలంలో పలుచగా నీరు ఉండాలి. గట్ల దగ్గర, మలుపుల వద్ద మనుషుల సహాయంతో చదును చేసుకోవాలి. మరి ఒక యంత్ర పరికరం వరిలో వాడేది కోణ వీడర్. ఇది IRRI వారిచే రూపొందించబడింది. సాళ్లలో నాటిన మరియు శ్రీ పద్ధతిలో సాగు చేసే వరి పొలంలో కలుపు తీయటానికి సమర్థవంగా పనిచేస్తుంది. పనిచేసేందుకు తగు మోతాదులో నీరు ఉండాలి. లేని ఎడల వీడర్కు మట్టి చుట్టుకొని సరిగా పనిచేయదు. దీంతో రోజుకు 1 ఎకరం కలుపు తీసుకోవచ్చు. మరి ఒక యంత్రం శ్రీ వరిలో వాడుకునేది మార్కర్. ఈ పరికరంతో శ్రీ వరి పద్ధతిలో వరి నాటేందుకు గుర్తులను పొలంలో గీసుకోవచ్చు. ఎటు చూసినా 25 సెంటీమీటర్ల దూరంలో గుర్తులు ఏర్పడతాయి. దీని పొడవు 2 మీటర్లు. ఒకేసారి 8 సార్లు గుర్తులు వేసుకోవచ్చు. ఈ పరికరంతో

0: రోజుకు 4 ఎకరాల్లో గుర్తులు వేసుకోవచ్చు. మరి యొక్క యంత్రము రోటావేటర్. ఈ పరికరం మెట్ట నేలల్లో దుక్కికి మరియు మాగాణి భూముల్లో దమ్ము చేసేందుకు మిక్కిలి ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా మెట్ట నేలల్లో గడ్డలు లేకుండా మెత్తడి దుక్కి చేయడానికి బాగా పనికి వస్తుంది. దీనికి 30 లేదా అంతకు ఎక్కువ HP ట్రాక్టర్తో పని చేస్తుంది. దీని అమర్చిన రోటావేటర్లో 5 వరుసల బ్లేడ్లు ఉంటాయి. ఈ రోటావేటర్ ట్రాక్టర్ PTO ద్వారా పనిచేస్తుంది. రోజుకి 6 నుంచి 7 ఎకరాల్లో దుక్కి కానీ దమ్ము కానీ చేసుకోవచ్చు. ట్రాక్టర్తో నడుచు, దమ్ము చేయు మరియు లెవెల్ చేయు పరికరం. ఈ పరికరం 35 HP ట్రాక్టర్తో నడుస్తుంది. పరికరములను ఉపయోగించి బావుగా దీన్ని నీళ్లు పెట్టిన భూమిలో దమ్ము చేసుకోవచ్చును మరియు భూమిని చదును చేసుకోవచ్చును. దీనికి గంటకు 0.35 నుండి 0.4 హెక్టార్ల భూమిని దమ్ము చేసి చదును చేయవచ్చును. వరి విత్తు సాధనము. ఈ యంత్రం ద్వారా 8 సార్లలో మొలకెత్తిన వరి విత్తనమును చల్లవచ్చును. దీన్ని ఉపయోగించిన ఎడల వరి నారు పెంచుట, నాటుట మొదలైన పనులను నివారించవచ్చు. ఒక మనిషి యంత్రం లాగుటకు మరి ఒకరు వరి విత్తులు నింపుటకు కావాలి. దీంతో గంటకు 0.25 ఎకరము వరి విత్తవచ్చును. వేరుశనగ పంటను తవ్వి కాయలు తీయు పరికరము. ట్రాక్టర్ సహాయంతో నడిచే ఈ పరికరము వాడటం చాలా సులభము. దీనికి 45 HP ట్రాక్టర్ సహాయంతో నడపవచ్చు. ఒకరోజు 30 ఎకరాలలో పంటను తవ్వి కాయలను తీయు మేలైన సామర్థ్యం కలిగిన ఈ పరికరం చాలా తక్కువ పంట నష్టాన్ని కలిగిస్తుంది. ఈ పరికరం వాడటం వలన కాయలు తీయు సమయంలో కూలీలపై ఆధారపడిన అవసరం నివారిస్తుంది. ఈ యంత్ర పరికరాన్ని ఉపయోగించడం వలన వేరుశనగలో అధిక దిగుబడి పొందవచ్చును. ఇటువంటి పరికరాలు వాడటం వలన కూలీల ఖర్చు తగ్గి పంట నాణ్యత పెరగడం వల్ల రైతుకి అధిక దిగుబడి పొందవచ్చును.
1: మీరు ఇంతవరకు వివిధ రకాల ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాల గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని జానపద గేయాలు వినండి.

0: జానపద గేయాలు విన్నారు. కార్యక్రమంలో తర్వాతి అంశం కరివేపాకు సాగు రైతు అనుభవాలు, పరిచయం వింటారు.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. కరివేపాకు సాగు వివరాల గురించి తెలుసుకుందాం. అయితే కరివేపాకు అనగానే అందరూ కూడా నానుడి కరివేపాకులా తీసి పారేసావు అంటూ ఉంటారు. అయితే అది నానుడే కానీ ప్రతి కూరలోనూ మరి కరివేపాకు లేందే పోపు పెట్టరు. కరివేపాకు అంత ఇంపార్టెన్సీ ఉంది. అందులోనూ డాక్టర్లు అంటూ ఉంటారు కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి, కరివేపాకు వాడండి అంటూ ఉంటారు. అంటే పోపులోనూ అలాగే పచ్చడిగా కూడా వాడుతూ ఉంటారు, ఇంకా వివిధ రకాలుగా వాడుతూ ఉంటారు కరివేపాకును. జూలూరుపాడు మండలం వినోబావ నగర్ నగరానికి చెందిన రైతు ఎల్లంకి శ్రీనివాసరావు గారు ఇప్పుడు మన ముందున్నారు. వారు అసలు కరివేపాకు తోట వేయడం వల్ల మరి ఇంకా వేరే రైతులకు లాభాలు ఉంటాయా లేదా అని అనేక విషయాలు మనం ఇప్పుడు ఆ శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాసరావు గారు.
2: నమస్తే అండి.
1: ఈ కరివేపాకు తోట వేయాలని మీకు ఎందుకు అనిపించింది అసలు ముందుగా?
2: మాకు ఇక్కడ పక్కమడే ఇమాం నగర్ అని ఉంది. ఇమాం నగర్ గ్రామంలో కరివేపాకు 2 ఇయర్స్ నుంచి వాడు చేస్తున్నారు. అది మనం కూడా ఎందుకు వేయలేమన్న రూట్లోనండి మేము కూడా కరివేపాకును వేసాము. వేసిన తర్వాత మాకైతే పర్వాలేదండి.
1: ఈ కరివేపాకు వేయాలని మీకు మంచి ఆలోచన వచ్చింది, అయితే మీకే వచ్చిందా ఈ ఆలోచన? ఎవరైనా శాస్త్రవేత్తలు కానీ లేక తోటి రైతులు కానీ వేసినప్పుడు చూసిన తర్వాత మీకు ఐడియా వచ్చిందా?
2: మేము తోటి రైతులు చూసిన దాన్ని బట్టే వేసామండి.
1: మరి ముందుగా ఈ తోట వేయాలి అనుకున్నప్పుడు దీనికి సీడ్ కావాలి, ఈ సీడ్ ఎక్కడి నుంచి తెచ్చారు మీరు?
2: ఈ సీడ్ వచ్చేసండి మామూలుగా అంటూ ఏమీ లేదండి సీడు. ఇది చెట్లకు కాసే ఇత్తనాలే కోసుకొచ్చి మనకి గుంటూరు దగ్గర ఎడ్లపాడులు అమ్ముతారండి. ఆ ఎడ్లపాడు నుంచి మేము తీసుకొచ్చి సీడ్ కాయ వస్తుందండి, పచ్చికాయ. ఆ పచ్చికాయను వచ్చినప్పుడు అందుట్లో నుంచి 4 గింజలు వస్తా ఉంటాయి, ఆ గింజలనే మేము వేసామండి.
1: వేసిన తర్వాత ఎంత కాలానికి మొలకెత్తుతుంది?
2: అవి వచ్చేసండి మనం 30 ఎంగళాలు అచ్చు పెట్టండి, బోధె దోలుకొని బోధకి 2 వైపులా పెట్టుకుంటే 40 రోజుల వరకు మొలొస్తుందండి. వేసిన 15 రోజుల నుంచి 40 రోజుల వరకు గింజ మొలవటానికి ఆస్కారం ఎక్కువ ఉందండి. అది
1: గింజ మొలవటానికి 40 రోజులు పడుతుంది అంటున్నారు, అంటే చెట్టు తయారు కావటానికి.
2: మామూలు చిన్న మొక్క రావడానికి అండి.
1: చిన్న మొక్క రావడానికి 40 రోజులు పడుతుంది.
2: 40 రోజులు పడుతుంది.
1: మరి ముందుగా మీరు భూమిని ఏ విధంగా చదును చేసుకుంటారు?
2: భూమిని వచ్చేసండి మేము మామూలుగా ట్రాక్టర్ తోటి ప్లవ్ వేసుకుంటాం అండి. ప్లవ్ వేసిన తర్వాత కల్టివేటర్ వేసేసి మనకి 30 ఎంగళాలు వచ్చేటట్టు అచ్చులు దోలికిన అచ్చడ్డలు ఉంటే ట్రాక్టర్ తోటే బోదెలు దోలుకున్నాం. బోదెలు దోని ఒక్కొక్క బోదికి 2 వైపులా గింజలు పెట్టుకోవడం అనేటట్టుగా తోలుకొని దానిపైన డ్రిప్ను చదురుకున్నాం. డ్రిప్ చదివి డ్రిప్ ద్వారా వేసుకోవచ్చు అండి, లేకపోతే మనకి అవగాహన డ్రిప్ లేకపోయినా కూడా కాలువల ద్వారా కూడా నీటిని వదులుకునేటట్టు సాళ్లు దోలుకోవాలి మనం.
1: అంటే డ్రిప్ ద్వారా వేసుకోవచ్చు లేదా నీటి సదుపాయం ఉన్నట్లయితే ఆ విధంగా కూడా
2: కాలువల ద్వారా కూడా వదులుకోవచ్చు,
1: పండించుకోవచ్చు అని చెబుతున్నారు. అయితే ముఖ్యంగా మరి ఎరువుల విషయానికి వస్తే ముందుగా అంటే విత్తనం నాటే ముందు ఏమైనా ఎరువులు వేసే అవకాశం ఉందా?
2: మనకి అవకాశం ఉంటేనండి పశువుల ఎరువు దొరికితే పశువుల ఎరువు దొరకడం చాలా మంచిదండి. పశువుల ఎరువు దొరకనప్పుడు ఈ రసాయనిక ఎరువులు మార్కెట్ లో దొరుకుతున్నాయి కదండి, వాటిని వేసిన తర్వాత మొలిసిన 20 రోజులు 1 నెల తర్వాత నండి ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటాం అండి, DAP అని 20-20 అని వీటిని ఇచ్చేస్తాం.
1: అంటే మీరు ఎన్ని ఎకరాలు వేసారు?
2: మేము వచ్చేసండి నాకు మొత్తం ఇప్పుడు 5 ఎకరాలు అయిందండి.
1: ఏది కరివేపాకు తోట 5 ఎకరాలు వేసారు?
2: 5 ఎకరాలు వేసాము.
1: మరి మొలకెత్తడానికి 40 రోజులు పడుతుంది అన్నారు, మరి దిగుబడి ఎప్పటి నుంచి మీరు తీసుకుంటారు?
2: మాకు దిగుబడి వచ్చేసి ఫస్ట్ సంవత్సరం 6 నెలలకు కటింగ్ వస్తుందండి, 6 మంత్ కటింగ్ వస్తుంది. తర్వాత వచ్చేసి 4 మంత్స్ కటింగ్ వస్తుంది, కానీ 4 మంత్స్ కటింగ్ పోదు మార్కెట్ లో. ఎదురిగి జనవరి నుంచి మనకి ఫిబ్రవరి వచ్చే కటింగ్ మంచి రేట్ వస్తుందండి, ప్లస్ జూన్ లో ఒక కటింగ్ వస్తుంది. ఇంకా ఆ తర్వాత కోసి

0: పడేస్తూనే ఉంటాం ఒక టైం. మళ్ళీ సేను వచ్చేసి ఆగస్టులో బాగు చేసుకుంటాం, ఆగస్ట్ నుంచి సెప్టెంబర్లో బాగు చేస్తాం. మోడు మొత్తం లేకుండా శుభ్రం కోసి కలుపు ఏరి చేసేస్తే మళ్ళీ జనవరి ఫిబ్రవరికి మనకి కటింగ్ వస్తుంది.
1: అవే చెట్లు,
0: అవే చెట్లు వస్తాయి దగ్గర దగ్గర అదండి 20 ఇయర్స్ వస్తుంది అండి అది.
1: అంటే ఒక కోత తర్వాత మీరు ఏమైనా ఎరువులు వేసే విధంగా ఏమైనా చేయాల్సి ఉంటుంది?
0: ఒకటండి, మనకి అవకాశం ఏంటంటే మార్కెట్ లో వర్మీ కంపోస్ట్ దొరుకుతుంది, లేకపోతే రైతు వారికి వర్మీ కంపోస్ట్ తయారు చేసుకుని వర్మీ కంపోస్ట్ చల్లుకొని దాని తర్వాత మొట్టు కొయ్యంగులోని కాంప్లెక్స్ ఎరువులు చల్లుకోవటం, పైన ఫెర్టిసైడ్స్ చిన్న చిన్న కాస్ట్ తక్కువలో ఉన్న ఫెర్టిసైడ్స్ స్ప్రే చేసుకోవటం, 4 మంత్స్ లో కటింగ్ వచ్చేస్తుంది. ఇది కటింగ్ వచ్చేసి జనవరి నుంచి మనకి డిసెంబర్ నుంచి జనవరి ఫిబ్రవరిలో వచ్చేటలక టన్ను 15,000 నుంచి మాకు 20,000 లోపు అమ్ముతుందండి. అయితే వాళ్ళు అక్కడ మార్కెట్ కూడా బయట నుంచి వస్తారండి వాళ్ళు.
1: విత్తనం పెట్టిన తర్వాత 40 రోజుల తర్వాత చెట్టు మొలుస్తుంది అన్నారు, అంటే చెట్టు బలంగా రావడానికి ఏ విధమైన కట్టింగ్స్ గానీ లేక ఏమైనా మందులు కానీ వేసే అవకాశం?
0: ఒకటండి, అది కోసిన తర్వాత మనకి చిన్న చిన్న కొమ్మల్లాగా రెమ్మల్లాగా ఇగురు వస్తుంది అండి. ఇగురు వచ్చినప్పుడు పురుగు నాకకుండా మనం మందులు స్ప్రే చేసుకుంటే ఇగురు వస్తుంది. ఇగురు వచ్చినాక మనకి మార్కెట్ లో మందులు ఎదగటానికి దొరుకుతున్నాయండి. ఫెర్టిసైడ్స్ లోనే జిబ్రాలిక్ యాసిడ్ అని, ఎమినో యాసిడ్, సిస్టిక్ యాసిడ్ అని మార్కెట్ లో వస్తుంటాయి. వాటిని స్ప్రే చేసినప్పుడు గ్రోత్ వస్తుంది. గ్రోత్ వచ్చినాక 3 అడుగులు హైట్ వచ్చినాక కట్టింగ్ వస్తుంది అండి. అది ఎకరానికి వచ్చేసి 5 నుంచి 8 టన్నుల వరకు వస్తుందండి.
1: అంటే టన్ను ఏ విధంగా ఉంటుంది ధర విషయానికి వస్తే?
0: ధర అంటే అండి జనవరి నుంచి ఫిబ్రవరి ఆ మార్చి లోకి అయితే 15,000 నుంచి 20,000 వరకు అమ్ముతుందండి
1: టన్ను ధర.
0: టన్ను ధర అండి. అదే మనకి జూన్ లో వచ్చింది అనుకోండి, ఒక్కోసారి ఎకరాల లెక్కిస్తాం, ఒక్కోసారి ఏమైందంటే టన్ను 10,000 5,000 కూడా వస్తుంది. మార్కెట్ పొజిషన్ బట్టి రేట్ ఉంటదండి. ఇవాళ ఉన్న రేటు రేపు ఉండాలనేది ఉండదు, మార్కెట్ లో దొరకనప్పుడు ఎక్కువ దొరకు రేట్ వస్తుంది. కంపల్సరీ వరకు అంటే జనవరి లో వచ్చే కటింగ్ అయితే 15,000 పైన అమ్ముద్దండి.
1: మార్కెట్ విషయానికి వస్తే మరి మీరు ఎక్కడ తరలిస్తూ ఉంటారు మార్కెట్?
0: మార్కెట్ కంటే మాకు మా బయట బయరగాళ్ళ వస్తారండి, హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి వస్తారు. వాళ్లే లేబర్ ని తీసుకొచ్చుకుంటారు, వాళ్లే కటింగ్ చేసుకుంటారండి. కటింగ్ చేసిన తర్వాత ఆ మోపుల్ని మనం లోడింగ్ చేసుకున్నాక ఏబిజీ ఎంచుకోవటమేనండి.
1: మరి మీరు ఒక కటింగ్ అయిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అసలు?
0: అది కటింగ్ అయిపోయిన తర్వాత అండి మనకి ఇత్తిన 3-4 డేస్ లో గడ్డి చచ్చిపోయేటట్టు గ్రామోజ్జిన్ ఉంటుంది అండి, గ్రామోజ్జిన్ కొట్టేయాలి. కొట్టేస్తే గడ్డి మొత్తం మాడిపోయింది. మాడిపోయిన తర్వాత మనకి ఓపుకుంటే ఎడ్లతో కల్టివేషన్ చేసుకోవచ్చు, మధ్య సాళ్ళు దున్నుకోవచ్చు. దున్నలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆ ఎండి చెత్తను మొత్తం ఏరిచ్చేసేస్తే అండి ఇత్తిన 15 రోజులలో మనకి మొక్క మొత్తం మళ్ళీ పిలకొచ్చేస్తుంది. పిలకొచ్చినాక పిలక 15 రోజులు పిలక అయిన తర్వాత నీళ్లు తడిచుకుంటూ ఉండాలి. వారానికి ఒకసారి తడిచుకుంటూ పోతా ఉంటే 3 మంత్స్ మళ్ళీ మామూలుగా బలం మందులు వేసుకుంటా ఉంటాము. అలాగనే ఈ కాంప్లెక్స్ ఎరువులు అయ్యేసిన తర్వాత మనకి కటింగ్ వస్తుంది.
1: మరి పురుగుల విషయానికి వస్తే ఏమైనా చీడపీడలు సోకే అవకాశం
0: ఒకటండి, కరేపాకు మెయిన్ వచ్చేదండి పేనుబంక వస్తుంది. పేనుబంక, తామర పురుగు అవి వస్తాయి. వాటికి వచ్చేసి మార్కెట్ లో దొరికే వాటిని బట్టి ఏది కంట్రోల్ అవుతుందంటే ఆ మందులు స్ప్రే చేసుకుంటా ఉంటాం.
1: తెగుళ్ల విషయానికి వస్తే
0: తెగుళ్ళకి వచ్చేసి దానికి దానికంటూ తెగుళ్ళు ఏమీ ఉండదండి. వాటర్ ఎక్కువైతేనే మొక్క ఎండిపోయింది అంతే తప్ప దానికి తెగుళ్ళు అంటూ ప్రత్యామ్నాయంగా ఏమీ లేవు. వచ్చేది ఓన్లీ పేనుబంక, ఎర్రనల్లి ఇవే అండి దాని మీద సోకేయి. అప్పుడు ఏమైనా పురుగులు వస్తే పురుగు వచ్చినప్పుడు పురుగు మందులు కూడా.
1: అంటే ఈ లోకల్లో మార్కెట్ ఏం చేయరా మీరు?
0: ఈ లోకల్ మార్కెట్ అంటూ ఏమీ లేదండి. బయట నుంచి వస్తే లోకల్ మార్కెట్ అంటే అండి మామూలుగా మనం రైతు వారికి వాసుపై వేయాలంటే వేయలేము. ఒక్కసారి బయట మేరగాళ్ళు వస్తే 2-3 డేస్ లో ఎకరం అయిపోద్ది.
1: ఎకరం తీసుకెళ్లిపోతారు
0: ఎకరం.
1: అంటే ఒక ఎకరానికి ఎన్ని టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది?
0: 5 టన్నుల నుంచి 8 టన్నుల వరకు వస్తుంది అండి ఎకరానికి.
1: ఎకరానికి
0: ఎకరానికి
1: అంటే ఇంకా ఎక్కువ దిగుబడి రావడానికి ఏమైనా
0: ఎక్కువ దిగుబడి రావడానికి 8 టన్నుల హైయెస్ట్, లో వచ్చేసి 5-6 టన్నులు కూడా వచ్చేస్తున్నాయండి. అదే ఫస్ట్ సంవత్సరం వచ్చేసండి 4 టన్నులే వస్తుంది మొక్క ఫస్ట్ సంవత్సరం వేసిన సంవత్సరం పిలక తోట. అదే కాశీ తోట వచ్చిన కానీ పెరగడానికి ఆస్కారం ఎక్కువ ఉందండి, పిలకలు ఎక్కువ వస్తాయి బ్రాంచెస్.
1: అంటే మీరు విత్తిన తర్వాత 40 రోజులకు మొలకెత్తుతుంది, మరి అది ఎన్ని సంవత్సరాల వరకు మీరు కాపు తీసుకుంటూ ఉండొచ్చు?
0: మినిమం అండి 15 ఇయర్స్ అబోవ్ దాకా కాపు వస్తూనే ఉంటదండి మాకు.
1: అంటే ఒక్కసారి మొలకెత్తితే 15 ఇయర్స్ వరకు, 15 సంవత్సరాల వరకు కోత తీసుకోవచ్చు?
0: తీసుకోవచ్చు అండి.
1: అంటే మొత్తం మీద సంవత్సరానికి ఎన్ని కోతలు వస్తాయి?
0: మినిమం అండి సంవత్సరానికి 2 కటింగ్లు వస్తాయండి రైతు వారి మార్కెట్ లో చేసుకోవడానికి. ఎందుకంటే వర్షాలు వస్తాయి, వర్షాలు వచ్చినప్పుడు ఆకు పాడైద్ది మార్కెట్ లో కొనరండి. ఎడిదిరికి కూడా జనవరిలో ఆకు దొరకదు బయట. మన ఇంటి వారికి పెరటి చెట్లు, పెరటి తోటలలో పెరటి చెట్లలో ఇళ్లలో చెట్లు వేసుకున్నప్పుడు ఆకు బాగోదు. బాగలేనప్పుడు మన తోటలు వేసినాం కాబట్టి తోటలో ఈ మందులు స్ప్రే చేసుకుంటే ఉంటాం కాబట్టి జనవరిలోది ఫిబ్రవరి డిసెంబర్ నుంచి మాకు మంచిగా ఉంటుంది.
1: అంటే ఇంట్లో పెరటి తోటల ద్వారా కరివేపాకు పెంచుకున్న దానికి ఈ పొలాల్లో పెంచే దానికి తేడా ఏంటంటారు?
0: ఈ పెరటి తోటల్లో ఏదో ఇంట్లో ఒక చెట్టు వేసుకుంటాం అండి, ఆ చెట్టుకి మనం ఏమి సంరక్షణ చెయ్యం, చేయకపోవటం వల్ల ఆకు బాగోదు, తింటానికి మనకి మన్నిగా ఉండదు. అదే మనం తోటలు వేసినప్పుడు తోటలో సంరక్షణ ఎక్కువ చేస్తాం, మందులు కొట్టడం కానీ దానికి ప్రోక్షణం ఎక్కువ ఉంటది, బెడ్లేజర్ ఇవ్వటం, ఫెర్టిసైడ్స్ కొట్టడం ఇవి చేస్తాం కాబట్టి ఆకు బాగుంటది. ఇది మనకి మార్కెట్స్ ఉంటది. అందుట్లో ఒకటండి, జనవరి గిరాకీ ఎక్కువ ఉంటాం కూడా పెరటి తోటల్లో ఆకు మడ్డి వచ్చేసి పాడైపోతుంది, ఇది గ్రోత్ బాగుంటది.

0: మీరు ఈ కరివేపాకు కోసమే సాగు చేస్తూ ఉంటారా, విత్తనాలు కూడా ఏమైనా సేకరిస్తారా?
1: విత్తనాలు అంటూ ఏమీ లేదండి, ఓన్లీ పంట సాగే చేస్తాం మేము. మనకి విత్తనాలు కావాలంటే బయట వారీగా తెచ్చుకోవటమేనండి. అవి
0: అంటే శ్రీనివాసరావు గారు, మీకు ఇంకా చాలా వాణిజ్యపరమైన పంటలు ఉన్నాయి, అన్నిట్లో కూడా అధిక లాభాలు వచ్చే పంటలు కూడా ఉన్నాయి, మీరు కరివేపాకుని ఎందుకు ఎన్నుకున్నారు అసలు?
1: ఇది కరివేపాకు వచ్చేసింది తక్కువ టైం అండి, 4 మంత్స్ లో మనకి అయిపోతుంది. పోతే ఇది లైఫ్ ఉంటదండి, ఏ సంవత్సరం దున్ని వేసేది కాదు. ప్రతి సంవత్సరం మనం కల్టివేషన్ దున్నటం చేయటం పెట్టుబడి పెట్టే పని ఉండదు. ఒకసారి పెట్టుబడి పెట్టినా కాబట్టి మనకి 15 ఇయర్స్ క్రాప్ వస్తుంది. మిగతా మిరప గాని పత్తి గానీ ఏ సంవత్సరం ఆ సంవత్సరం దున్నాలా ఇత్తనం వేయాలా సాగు చేయాలండి. దీనికి లేబర్ ప్రాబ్లం కూడా తక్కువ అండి, ఒక్కసారి కలుపు తీసేసి వెళ్ళి పెట్టేస్తే మనకి 4 నెలల్లో పంట నికర ఆదాయం అనేది కనపడుతుంది. మిగతా పంటలు వచ్చేసి నికర ఆదాయం అనేది ఆ పట్టల్లే మాకు, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం చేయాల్సి వస్తుంది, పెట్టుబడులు పెరిగిపోతుంది. దీంట్లో పెట్టుబడి తక్కువ అనిపించేసి మేము కరివేపాకులోకి వచ్చామండి.
0: అంటే మీ తోటి రైతులు ఎవరైనా కరివేపాకు తోట వేసుకోవాలి అనుకునే వారికి మీరు ఏమైనా సలహా ఇస్తారా?
1: తోటి రైతులు వేసుకోవడానికి అయితే అండి, నా ట్రాన్స్పోర్ట్ పోయే రూట్లు ఉండాలండి. కరివేపాకు అయితే వేసుకోవడానికి బాగానే ఉంటుంది, మోపు కడితే ట్రాన్స్పోర్ట్ రోడ్ ఉండాలి, అట్లయితే వేసుకోవడానికి ఓకే అండి. పోతే గడ్డి బుట్టే సేలు వేయొద్దు, ఫస్ట్ సంవత్సరం పెట్టుబడి ఎక్కువ అవుతుంది. తుంగ అసువంటి లేని శాలలో కరివేపాకు వేసుకోవడానికి చాలా మంచి అండి. టోటల్ గా ఏదో ఏరియా పెరిగింది మార్కెట్ పడిపోయిద్దే అనుకుంటారు, కానీ టోటల్ గా ఏరియా పెరిగినా కూడా పడిపోవడం అనేది మార్కెట్ అయితే ఉండదండి. మనకి జనవరి నుంచి మంచి ఆదాయం ఉంటుంది.
0: అంటే కరివేపాకు మంచి ఆదాయమే ఉంటుంది, మంచి లాభాలు కూడా రైతుకు అందుకోవచ్చు అని మీరు చెప్తున్నారు. మరి విన్నారు కదా ఎల్లంకి శ్రీనివాసరావు గారు, 5 ఎకరాల్లో కరివేపాకు తోటను వేసి 2 సంవత్సరాల నుంచి కూడా మంచి కాపులు తీసుకుని మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. మరి ధన్యవాదాలండి.
2: మీరు ఇంతవరకు కరివేపాకు సాగు చేస్తున్న రైతు అనుభవాలు పరిచయంతో కూడిన కార్యక్రమం విన్నారు.
3: మీరింతవరకు రైతే రాజు రైతు సోదరులకు సమగ్ర సమాచారం విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం వికసిత్ భారత్ ప్రధానమంత్రి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లబ్ధిదారులతో పరిచయ కార్యక్రమం.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ గురించి పరిచయాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
2: దేశంలో పేదరికాన్ని రూపుమాపడానికి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని 2011 సంవత్సరంలో అమల్లోకి తెచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధిపై దృష్టి సారించి పేదరికాన్ని నిర్మూలించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. 1999లో ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పునరుద్ధరణ తర్వాత గ్రామీణాభివృద్ధి శాఖ పేదల స్వయం ఉపాధిపై దృష్టి సారిస్తూ స్వర్ణ జయంతి గ్రామీణ్ స్వరాజ్ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్వర్ణ జయంతి గ్రామీణ్ స్వరాజ్ యోజన కార్యక్రమానికి నూతన రూపమే నేషనల్ లైవ్లీవుడ్ మిషన్. ప్రపంచంలోనే పేదల జీవనోపాధి కోసం ప్రారంభించిన అతిపెద్ద కార్యక్రమాలలో ఇది ఒకటి. దీనికి ప్రపంచ బ్యాంకు మద్దతు కూడా ఉంది. అంతేకాదు $1 బిలియన్ ఆర్థిక సహాయంగా అప్పుగా ఇచ్చింది కూడా. గ్రామాల్లో స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసి వారు ఉమ్మడిగా ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి బ్యాంకుల ద్వారా సహాయం అందిస్తారు. దీని ద్వారా వ్యక్తిగతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించిన వారికి కూడా అవసరమైన ఆర్థిక సహాయంతో పాటు ఆయా రంగాల్లో రాణించడానికి అవసరమైన నైపుణ్యాన్ని అందించేందుకు దోహదపడుతుంది ఇది. ఈ పథకం కింద పేదల జీవనోపాధి కల్పనకు అవసరమైన జ్ఞానాన్ని, నైపుణ్యాభివృద్ధిని, మార్కెటింగ్ మెలకువలు, రుణ సదుపాయాన్ని కల్పిస్తారు. ఈ జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్లో భాగంగా గ్రామాలలో గ్రామ సమాఖ్యలను ఏర్పాటు చేసి తద్వారా గ్రామీణులకు ఆర్థికంగా, అదేవిధంగా వివిధ రంగాలలో శిక్షణ ఇస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతుందంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ డిఆర్డిఓ నీలయ్య గారు.
3: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ భద్రాద్రి కొత్తగూడెం తరఫున స్వయం సహాయక బృందాలను సమీకరించడము, ఆర్గనైజ్ చేయడము, వాళ్ళకి కావలసిన నైపుణ్యాలను, శిక్షణను అందించడము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ప్రత్యేకించి గిరిజన మహిళలు 22 మండలాలు ఉన్నాయి అందులో మాకు. సో 22 మండలాల్లో మేము 18,500

0: 33 స్వయం సహాయక సంఘాలను ఇక్కడ సమీకరించడం జరిగింది. అందులో ఒక 181,808 మంది సభ్యులు సంఘటితమయ్యారు. అలాగే మాకు ఒక 900 గ్రామ సమాఖ్యలు అంటూ ఉన్నాయి. అంటే గ్రామ సమాఖ్యలు అంటే 10 మంది సభ్యులు గల చిన్న స్వయం సహాయక సంఘాలందరూ ఆ గ్రామ పరిధిలో ఒక గ్రామస్థాయి ఫెడరేషన్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంటది. అది గ్రామ సమాఖ్యగా మేము నిర్వర్తించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ముఖ్యంగా మేము చేపట్టే కార్యక్రమాలు ఏంటంటే, ఈ మహిళా స్వయం సహాయక బృందంలో మేము వీళ్ళకి అంటే ఈ ఏదైతే మన ఫండమెంటల్స్ స్వయం సహాయక సంఘాల కట్టుబాట్లు, వాళ్ళ యొక్క ప్రోటోకాల్స్, వాళ్ళ పుస్తక నిర్వహణ, వాళ్ళ ఆర్థిక యాజమాన్యం మరియు ఆర్థిక క్రమశిక్షణ పైన మేము వాళ్ళకు శిక్షణను అందించడం జరుగుతుంటుంది. అలాగే వారికి ఆర్థిక అక్షరాస్యత పైన, అలాగే నైపుణ్యాలు పెంపొందించే దిశ వైపు, లింకేజెస్ని ఎట్లా పొందుకోవాలి, బ్యాంక్ లింకేజ్ కావచ్చు, శ్రీనిధి కావచ్చు, ఇతరత్ర డిఎన్ఆర్ఎల్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ నుంచి అందుకోవాల్సిన వారి యొక్క పథకాల వైపు మేము ప్రతి గ్రామ సంఘ సమావేశంలో ప్రతి నెల చర్చించడం జరుగుతుంటుంది. వాళ్ళకి అవగాహన పరచడం జరుగుతుంటుంటుంది. వాళ్ళలో ఆలోచనను రేకెత్తిస్తూ లబ్ధిదారులను సంఘటితంగా గ్రామ స్థాయిలోనే గ్రామ సభల ద్వారా, గ్రామ సంఘం ద్వారానే ఎంపిక చేయడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఎంపిక చేసుకునేటప్పుడు వాళ్ళు ముఖ్యమైన పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. నిరుపేదలు నిజంగా ఎవరైతే అవసరాలకు మనకు ఉన్నారో అందుబాటులో వారిని తీసుకోవడం జరుగుతుంటుంటుంది. మొట్టమొదటిగా వాళ్లకు ఆర్థిక అక్షరాస్యత, ఆలోచన నైపుణ్యాలు పెంపొందించే దిశ వైపు కూడా చేస్తుంటూ వాళ్లకు లింకేజెస్, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్, ఆర్థిక పరమైన లింకేజ్ లో భాగంగా బ్యాంక్ లింకేజ్ అనేది చాలా చక్కటి కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంటది. ఎస్హెచ్జి ఫైనాన్స్ అంటాము, మనకు యాన్యువల్ టార్గెట్స్ ఇవ్వడం జరుగుతుంటుంటది. ఎస్హెచ్జి ఫైనాన్స్ యాన్యువల్ టార్గెట్స్ లో భాగంగా 16,115 సంఘాలకు మనకు అవకాశం ఉన్నది. నూతనంగా ఇప్పుడు మనము చేపట్టిన కార్యక్రమం ఏంటంటే, ముఖ్యంగా స్వయం సహాయక బృంద సభ్యులలో మనము చిన్న చిన్న ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కింద వాళ్లకు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు, బిజినెస్ కు సంబంధించిన వాటిలో మేము వాళ్లకు బిజినెస్ ప్లాన్స్ ప్రమోట్ చేస్తూ వాళ్ళకు కావలసిన నైపుణ్యాలను, మార్కెట్ లింకేజ్ని, తర్వాత వాళ్ళకి శిక్షణను అందిస్తూ మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది. సో ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఇక్కడ మేము చేపట్టిన ఈ యూనిట్స్ అన్నిటికీ మనం శ్రీనిధి, బ్యాంక్ లింకేజ్, ఇతర సిఎఫ్ ద్వారా 50,000 నుండి 3,00,000 వరకు పెట్టుబడులను సమీకరించడం జరిగింది. ఈ 1425 యూనిట్స్ ముఖ్యంగా ఇందులో చాలా వరకు చిన్న చిన్న బిజినెస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. అంటే కిరాణా సామాన్లకు సంబంధించి ఫ్యాన్సీ స్టాల్ అక్కడ ఎగ్జిస్టెడ్, ఇక్కడ గ్రామస్థాయిలో ఏదైతే మంచి డిమాండ్ ఉంటుందో వాటిపైన పెట్టుబడులు పెట్టడం జరిగింది. కిరాణా షాప్స్, జ్యూస్ సెంటర్స్, జ్యూస్ పార్లర్స్, తర్వాత ఈ బ్యాంగిల్స్, ఫ్యాన్సీ సెంటర్స్, తర్వాత సీరలు, క్లాత్ సెంటర్స్, అటువంటి ఎక్కువ మటుకు ఈ కిరాణా నిత్యావసర సరుకుల పైన బాగా అక్కడ మనకు బాగా ఆధారపడి ఉన్న వాళ్ళు చేయడం జరిగింది. దీన్ని జియో ట్యాగింగ్ కూడా చేయడం జరిగింది. సో ఇది పూర్తి స్థాయిలో అసెట్స్ కూడా అక్కడ నమోదు చేయడం జరిగింది. అంటే ఆస్తుల్ని కూడా కొనుగోలు చేయడం జరిగింది వాళ్ళ సొంత యాజమాన్యంలో. అంటే కనీసం వారికి నెలకు ఒక 20,000 నుంచి 25,000 నికరంగా వారికి ఆదాయం వచ్చే విధంగా, ఒక కుటుంబానికి దానిపైన లబ్ధి పొందే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇది డిఎన్ఆర్ఎల్ఎం లో భాగంగా అంటే ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కింద చేపట్టిన కార్యక్రమం, చాలా చక్కగా జరుగుతున్నది. సో ఈ భాగంగా ఇక్కడ చక్కగా ఇప్పుడు మన స్వయం సహాయక సంఘాలు సంఘటితమై ఈ కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరుగుతున్నది. సో ముఖ్యంగా ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఈ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కింద మంచి మంచి చిన్న చిన్న బిజినెస్ ప్రొడక్షన్స్ ప్లాన్ చేసే దిశ వైపు కూడా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది.
1: ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని గ్రామ సమాఖ్యాల్లో సభ్యురాలై బ్యాంకుల ద్వారా, గ్రామ సమాఖ్యల ద్వారా రుణ సహాయం పొంది ఆర్థికంగా నిలదొక్కుంటున్న లబ్ధిదారుల అభిప్రాయాలు విందాం.
2: నా పేరు నాగలక్ష్మి అండి. నేను 2 ఇంగ్లెన్ గ్రామ పంచాయతీలో ఉంటాను. నేను గ్రామ సమాఖ్యలో ఒక సభ్యురాలిని. ఆర్థికంగా కొంచెం ఇబ్బందులుంటే మాకు గ్రూప్ లో లోన్ ఇచ్చిళ్ళు. దానివల్ల కొంచెం తీసుకొని కట్టుకోగలిగినాము. ఇంకా ఇస్తానే ఉన్నారు, కట్టుకోగలుగుతున్నాము. దానివల్ల మాకు మంచిగా జరిగింది. మేము ఫస్ట్ గ్రూప్ జాయిన్ అయింది మా 2 ఇంగ్లెన్ పంచాయతీలోనే. ఒక 10 మంది గ్రూప్ గా చేరినాము. 30 రూపాయలు కూడా కట్టుకోలేని పరిస్థితి అప్పుడు. ఇప్పుడు 100 రూపాయలు కట్టుకోగలుగుతున్నాము. అందులో మాకు పాస్బుక్లు వచ్చినాయి. భార్యకు గాని భర్తకు గాని ఏమన్నా అయినా కూడా, యాక్సిడెంట్లు అయినా కూడా దాంట్లో ఇన్సూరెన్స్ కూడా చేపించిళ్ళు. మా పొదుపును బట్టి 10 మంది కలిసి 5 లక్షలు ఇచ్చిళ్ళు. మనిషికి 50,000 తీసుకున్నాం మేము. ఒకరు టైలరింగ్, ఒకరు బ్యూటీ పార్లరు, అట్లా అన్ని ఎవరు పనులు వాళ్ళు చెప్పుకొని తీసుకున్నాము. ఆ పనులు కూడా చేసుకుంటా ఉన్నాం మేము. మాకు ఇప్పుడు దానివల్ల మాకు మంచి జరిగింది, కట్టుకోగలుగుతున్నాము. రోజు రోజు ఆదాయం వస్తుంది, అది నెల కట్టుకోగలుగుతున్నాం. లోన్ తీసుకున్నాక మాకు మంచి జరిగింది, కట్టగలిగే స్తోమత కూడా ఉంది. షాపు డెవలప్ చేసుకున్నాం మేము. అది తీసుకొని ప్రతి నెల వివో వచ్చి మీటింగ్ పెడుతుంది. 10 మందిని కూర్చోబెట్టి అందరు ఒక 50 మంది వరకు వస్తారు ఆ మీటింగ్ కి. అందులో ప్రతి నెల 8 తారీఖు లోపలే కట్టుకుంటే మాకు పావలా వడ్డీలు తిరిగి వస్తాయి. అవి కూడా మాకు ఇస్తారు. మేమే కాకుండా మా పంచాయతీలో 30 గ్రూపులు ఉన్నాయి. ఒక్కొక్క

0: గ్రూపుల్లో ఒక్కొక్కరు ఏ బిజినెస్ చేసుకోవాలనుకున్నటోళ్ళు డబ్బులు తీసుకొని చేసుకుంటా ఉన్నారు. కొంతమంది కిరాణా షాపు, కొంతమంది టైలరింగ్ షాపు, కొంతమంది బట్టలు అమ్ముకునేటోళ్ళు బట్టల షాపు ఇంటింటికి తిరిగి అమ్ముతారు. కొంతమంది కటింగ్ షాపులు, చైర్లు కొనుక్కున్నారు. అందులో ఇవన్నీ మేము బాగానే కట్టుకుంటున్నాం. అందులో పొదుపులు కూడా మా మనిషికి ఒక 15,000 జామ అయినాయి, అవి మాకే. ఇదంతా మాకు జాతీయ జీవనోపాధి స్కీమ్ కింద లోన్లు ఇస్తాను. మేము బాగానే కట్టుకోగలుగుతున్నాము. ఆడవాళ్ళకి మిషన్ నేర్పిస్తున్నారు. ఇస్తరాకులు కూడా ఇంట్లో కూర్చొని కుట్టమంటున్నారు, అవి కూడా నేర్పిస్తా ఉన్నారు. వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ వెళ్తే వాళ్ళన్ని బాగానే నేర్పిస్తున్నారు. కొంతమంది వెళ్లారు లోన్లు కూడా. ఇప్పుడు మాకు మనిషికి 70,000 వరకు మళ్ళీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు 7,00,000 వచ్చే అవకాశం కూడా ఉంది ఒక గ్రూప్ కి. ఇంకా మంచి కట్టుకుంటే మాకు మంచి వచ్చే అవకాశం ఉంది. వేరే మనం ఏమన్నా తీసుకుంటే బ్యాంక్ లో షూరిటీలు పెట్టి డబ్బులు తీసుకోవాల్సి వస్తుంది. ఇది మాత్రము మనిషి గ్రూప్ లో సభ్యురాలుగా ఉంటే చాలు. అది రెండు విధాలుగా, ఒకటి శ్రీనిధిగా వస్తుంది, బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. మొత్తం మీద స్కీమ్ అయితే బాగానే ఉంది. ఇది గ్రూప్ లో ఇన్సూరెన్స్ కూడా కట్టిస్తా ఉన్నారు. దీని వల్ల ఏంటంటే ఇంట్లో భార్యకి గాని భర్త గాని హఠాత్తుగా ఏదైనా అయినా కూడా దాంట్లో ఇన్సూరెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ అప్పు కూడా ఎంత ఉందో అంత క్యాన్సిల్ చేస్తారు ఆ సభ్యురాలు. మా గ్రూప్ లో ఒక ఇద్దరు సభ్యురాలకి అలాంటి డబ్బులు కూడా వచ్చినాయి. భర్తలు చనిపోతే భార్యకి ఇచ్చిళ్ళు. గ్రూప్ లో మంచి కట్టుకుంటే ఈ సమస్య బాగానే ఉంటది.
1: అందరికి నమస్కారం. నా పేరు ఉమామేశ్వర్ అండి. మాది శ్రీ భారతి గ్రూప్. అందులో నేను ఫస్ట్ లీడర్ ని, సంఘమిత్ర వివో. అందులో కూడా మేము ఈసీ మెంబర్స్ అండి. మా దగ్గర ఇక్కడ 30 గ్రూపుల దాకా ఉన్నాయి. మా అన్ని గ్రూపులు కూడా చాలా బాగా నడుస్తుంది. మేము ఏ లోన్ అయితే తీసుకుంటామో, ఏ ఆర్థిక పరిస్థితుల గురించి తీసుకుంటామో, వ్యాపారాలకైతే వ్యాపారాలకి, దేనికైతే దానికి వాడుకుంటాము. ఇక్కడ అంతకుముందు చాలా మందికి అవగాహన లేకపోయింది. ఇప్పుడు మాత్రం ఏ లోన్ తీసుకున్నా గానీ వ్యాపారం చేసుకుని అభివృద్ధి చెందాలని ఫస్ట్ నుండి మేము చెప్తున్నాం. అట్లాగే ఎవరు తీసుకున్నా, కిరాణం కొరకు తీసుకున్న వాళ్ళు కిరాణం, బట్టల వ్యాపారం కోసం బట్టల వ్యాపారం, మిషన్ కుట్టే వాళ్ళు మిషన్ కొరకు, అట్లాగే షాపులు పెట్టుకునే వాళ్ళకి షాపులని, ఇట్లా వాళ్ళ సొంత అభివృద్ధి చేసుకోవడం కొరకు వాళ్ళు వ్యాపారాల నిమిత్తం తీసుకుని మళ్ళీ ప్రతి నెల ఇన్స్టాల్మెంట్, వాళ్ళు 1,04,000 కట్టమంటారు. అట్లానే ఇన్స్టాల్మెంట్ గా చక్కగా కట్టుకుంటే మళ్ళీ సంవత్సరంలో మళ్ళీ సీసీ లోన్ అని ఇస్తారు. అంతేకాకుండా గ్రామ సమఖ్యలో సభ్యత్వం ఉంటుంది. ఒక గ్రామ సమఖ్య ఏర్పడతామో, అందులో 30 గ్రూపులు ఉంటాయి. మాకు ఎటువంటి కష్టాలు వచ్చినా, మాకు ఆర్థికమైన ఇబ్బందులైనా, లేదా ఏదైనా వ్యాపార అభివృద్ధి కొరకైనా 10,000 నుండి 1,00,000 వరకు ఇస్తారు. వ్యాపారం మనం ఏది చూపిస్తే ఆ వ్యాపారం పరంగా, గేదెలకైనా గానీ, వ్యవసాయ పరంగా గానీ, వ్యాపార పరంగా గానీ, ఏ రకంగానైనా 1,00,000 ఇస్తారు. అక్కడ కూడా ఇన్స్టాల్మెంట్ ప్రకారంగా చక్కగా కట్టుకుంటే మనకి మళ్ళీ ఏ అవకాశం వచ్చినా మళ్ళీ అక్కడ కూడా ఇస్తారు. అట్లాగే ఆఫీసర్స్ వాళ్ళు ఏదన్నా వచ్చినప్పుడు వాళ్ళు మనకి పిల్లలు చదువుకొని ఉన్నా వాళ్లకు ఉద్యోగ పరంగా గానీ ఏమన్నా శిక్షణలు ఇప్పించి వాళ్ళకి ఎక్కడ ప్లేస్మెంట్స్ ఉంటే అక్కడ ఉద్యోగాలు కూడా ఇస్తారు. అంతేకాకుండా మా యొక్క అభివృద్ధి కొరకు ప్లేట్లు తయారు చేయడం గానీ, మిషన్ కుట్టు మిషన్ల వ్యాపారానికి గానీ సెంటర్స్ పెట్టి మిషన్స్ నేర్పించి వాళ్ళకి మిషన్స్ ఇప్పించడం లాంటివి, తర్వాత బ్యాగులు తయారు చేయడం లాంటివి, తర్వాత ఇస్తరాకులు తయారు చేయడం లాంటివి, అలాంటివి కూడా చాలా కార్యక్రమాలు చేశారు డ్వాక్రా తరఫున. ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు చాలా అవగాహన పెరిగింది మహిళలకి అభివృద్ధి చేసుకోవడం ఎట్లా అనేది. డబ్బులను ఇంత ముందు అప్పుల కోసం, దానికోసం ఎదురు తీసుకునేది కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఏదైనా ఒక వ్యాపారం కొరకు తీసుకొని అదే వ్యాపారానికి ఉపయోగించి వాళ్ళు డెవలప్ అవుతున్నారు, వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు. గ్రామ సమైక్య అంటే గ్రూప్ సభ్యురాలేనండి. గ్రామ సమైక్యలో ఉండేది కూడా గ్రూప్ సభ్యురాలే. ఒక గ్రూప్ కొచ్చి ఇద్దరు లీడర్స్ ఉంటారు. ఆ ఇద్దరు లీడర్లు కూడా సమైక్యలో ఈసీ మెంబర్ ఉంటారు. అందులో 5 సభ్యు లీడర్లను ఎంచుకుంటాం. అధ్యక్షురాలు, కోశాధికారి, కార్యదర్శి, ఉప కార్యదర్శి అని అట్లా 5 ఎన్నుకుంటారు. వాళ్లకు చెక్ పవర్ ఉంటుంది. తర్వాత ఏదన్నా లోన్స్ గానీ ఏమన్నా వచ్చినా అందులో వాళ్ళు మళ్ళీ జెడ్పీసీ అంటే జిల్లా సమైక్యకు కూడా పోయి అక్కడ జరిగే కార్యక్రమాలను తీసుకొచ్చి మళ్ళీ మన సమైక్యలో 6 ఉంటుందండి మాది వివో మీటింగ్. ఆ సమైక్యలో అక్కడ జరిగిన వివరాలన్నీ మళ్ళీ ఇక్కడ సమైక్యలో చెప్తారు. సమైక్యలో ఉన్న 30 గ్రూపుల లీడర్స్ అందరూ రావడానికి కుదరదు కాబట్టి 30 లీడర్స్ 6 అటెండ్ అవుతాం. 6 అటెండ్ అయ్యి మనకేమైనా కావాలి అభివృద్ధి కార్యక్రమాలు గానీ, ఏదైనా ఇంత ముందు ఏ పథకం వచ్చినా కూడా జిల్లా సమైక్య నుండి కూడా మనం నిధులు తీసుకొచ్చుకోవచ్చు. తర్వాత మనకి ఏమైనా ఫండ్స్ లాంటివి గానీ, పావుల వడ్డీలు ఏ వచ్చినా కూడా సమైక్యకే వస్తాయి. ఫస్ట్ సమైక్య నుండి గ్రూపులకు డిస్ట్రిబ్యూషన్స్ అవుతాయి. సమైక్య బాగుంటే గ్రూపులు కూడా చాలా బాగుంటాయి. అంతేకాకుండా గ్రూప్ లో కొద్ది అమౌంట్ ఉండి సమైక్యలో ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. శ్రీనిధి ద్వారా గానీ, ఆర్ఎంకే ద్వారా గానీ ఇంకా చాలా ఫండ్స్ వస్తాయి అందులో సమైక్యలో. సమైక్యకి జిల్లా సమైక్య నుండి వస్తాయండి. జిల్లా సమైక్య నుండి మండల అట్లా పైనుండి వస్తూ ఉంటాయి. అట్లాగే గ్రూప్ లోలు సమైక్య కూడా ప్రతి నెల డబ్బులు కడుతూ ఉండాలి ఇన్స్టాల్మెంట్ లాగా. అక్కడ కూడా మనకి వివోలో పొదుపులు కట్టుకుంటాం. ఆ పొదుపు డబ్బులు కూడా మనకి అత్యవసర పరిస్థితి, జ్వరాలు గానీ, ఏదైనా ఆరోగ్య పరిస్థితి రాగానే వెంటనే మన సమైక్య నుండి కూడా తీసుకొని మన సమైక్య ద్వారా మనం ఉపయోగించుకోవచ్చు. గ్రూపులకు కూడా ఫండ్ కావాలంటే సమైక్య నుండి కూడా మనకి ఆర్ఎంకి ద్వారా గానీ, శ్రీనిధి ద్వారా గానీ, ఇంకా వేరే ఏటు పిల్లల స్కాలర్షిప్ లాంటి గానీ, ఇన్సూరెన్స్ లాంటి

గాని అన్ని కూడా సమైక్య ద్వారా మనకి చేరుస్తాం. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద వస్తాయి గ్రామ సమైక్యలన్నీ. గ్రామంలో ఉంటాం కాబట్టి గ్రామ సమైక్య అని కూడా అంటాము. గ్రామంలో ఉన్నోళ్ళు పేదోళ్ళు నిరుపేద వాళ్ళు ఉంటారు, చేతితోటి వర్కులు చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి సమైక్య ద్వారా ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసుకుని ఒక టీం పెట్టుకోవచ్చు. అలాంటి ఫండ్ కూడా మనకు అలా ఇస్తారు ఇక్కడ సమైక్యలో. ఒక్కొక్క గ్రూప్ కి ఇప్పుడు 7 లక్షలన్నర బ్యాంక్ ద్వారా వస్తుందండి. సమైక్య ద్వారా కూడా 5 లక్షల వరకు ఇవ్వగలుగుతారు. మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం ఒక 5 గురికి ఇచ్చారనుకో, మళ్ళీ నెక్స్ట్ 5 గురికి ఇస్తారు. అట్లా ఇస్తూనే ఉంటారు. అంతేగాని ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఇచ్చాము కదా అని దీనికి

0: ద్వారా చాలా మందికి ఉపయోగాలు ఉన్నాయండి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకుంటున్నారు, పిల్లలను చదివించుకోగలుగుతున్నారు. మా వారు అంతకుముందు ఆటో వేసేవారు, ఆటో ఫీల్డ్ బాగోలేదనేసి బట్టల వ్యాపారం చేసాం. బట్టల వ్యాపారంలో ఫస్ట్గా మేము ఒక 10,000 నుండి స్టార్ట్ చేసాము. ఇప్పుడు 100,000 వరకు లోన్ ఇస్తున్నారు, 100,000 వరకు ఫండ్ తీసుకుంటున్నాం, కడుతున్నాం. మళ్ళీ మాకు అవసరమైనప్పుడు మళ్ళీ ఇస్తారండి వాళ్ళు. మేము ఇంతకుముందు ఇక్కడిక్కడ ఖరీదు చేసేది, ఇప్పుడు సూరత్, హైదరాబాద్ అట్లా ఖరీదు కూడా చేయగలుగుతున్నాము. వ్యాపారాన్ని కూడా బాగా పెంచుకున్నాం. ఇంతకుముందు సైకిల్ మీద చేసేవారు మా వారు, ఇప్పుడు బండి అలాంటిది కొనుక్కొని చిన్న చిన్న ఊర్లు దూర ప్రాంతాలకు కూడా పోయి వ్యాపారం చేస్తున్నారండి.
1: గ్రామ సమాఖ్య సభ్యులు బ్యాంకుల ద్వారా రుణ సహాయం పొందిన లబ్ధిదారుల అభిప్రాయాలు విన్నారు కదా. మరి ఈ జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ద్వారా మరింత మంది గ్రామీణులు లబ్ధి పొంది ఆర్థికంగా నిలదొక్కుని దేశాభివృద్ధికి తోడ్పడతారని ఆశిద్దాం.
2: మీరింతవరకు జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ గురించి పరిచయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో కిన్నెర లహరి శ్రోతలు కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ముఠామేస్త్రి చిత్రం నుంచి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుండి ఓకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, కొరసా రేఖ, దేవరాజ్, ఓకే రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య, ధరణి, ఇంకా వీరి మిత్ర బృందం వీరందరి కోరిక మేరకు ముఠామేస్త్రి చిత్రం నుంచి ఈ పాట విందాం.

కార్యక్రమంలో రాజా చిత్రం నుంచి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు ఇల్లెందు కరెంట్ ఆఫీస్ బాలాజీ నగర్ నుండి మోకళ్ళ సర్వయ్య, లక్ష్మీనరసింహ, ప్రసాద్, చంద్రశేఖర్, సుమతి, అనిత, శ్రీనివాస్, పప్పి, ఆక్రు ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరిక మేరకు రాజా చిత్రం నుంచి పాట విందాం.

కార్యక్రమంలో డాడీ సినిమా నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు ఇల్లెందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపసి కన్నపసి బాలపసి అరుణాదేవి అరుణ్ కుమార్ అమృత అనిత బబిత చాపెల్ భానురాజ్ రాజవిక మీనాకుమారి అమిత్ ఖాన్ రాహుల్ ఖన్నా రాధాపసి భవపసి రోహిత్ రోహిణి పార్వతీబాయ్ చోటా పురణపాసి ఎండి షాకీర్ షహజాది సుందర్ రాజ్ ప్రవీణ్ జగన్మాత ఇంకా వీరి మిత్రబృందం వీరందరి కోరిక మేరకు డాడీ చిత్రం నుంచి పాట విందాం.

కార్యక్రమంలో రేపల్లెలు రాధ ఈ చిత్రం నుంచి మనకు పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు అశ్వాపురం మండలం గోపాలపురం గ్రామం నుండి నెమలి కొండపెద్ద నాగచారి రత్నం, సతీష్, భూజాత, వీరబ్రహ్మచారి మహేశ్వరి, వెంకటరెడ్డి జ్యోతి, భార్గవచారి, ప్రవీణ్చారి, ఇంకా

సుజాత్ నగర్ రాఘవాపురం నుండి గుండెటి వెంకటరాములు అదృష్టమ్మ, చారిబాబు ప్రభుదేవ భద్రమ్మ, మామిడల కళ్యాణిదేవి చక్రవర్తి, శ్రీవల్లి యోగేంద్ర, లక్ష్మీప్రసన్న, మంగమ్మ, మంజుల, ఆదినారాయణ, స్వరూప, నాగయ్య, ఇంకా వీరి మిత్రబృందం కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు రేపల్లెలో రాధా చిత్ర నుంచి ఈ పాట విందాము.

బడిపంతులు చిత్తు నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు ఇల్లెందు కలసి బస్తీ నుండి మల్లేష్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్, లీలా చక్రవర్తి, అనసూర్య, మరిపల్లి కుమారస్వామి, సరోజ, ఉమాశంకర్, రజిత, సాత్విక, డాడి పెంటయ్య, జుగల్ కిషోర్, ఖండెల్వాలా, సంగం రాములు, జయలక్ష్మి, మురళీధర్, ఇంకా వీరి మిత్రబృందం, వీరందరి కోరిక మేరకు బడిపంతుల చిత్రం నుంచి ఈ పాట విందాం.

0: ఊపులు చూస్తుంటే ఉండలేకపోతున్నారా?
1: అయ్యో
0: మరారి పిల్ల గాడా,
1: అది పరుగు అదిరా పరుగు.

గోసీత కథ చిత్రం నుండి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు బాలాజీ నగర్ ఇల్లింది నుండి ప్రసాద్ అనిత చంద్రశేఖర్, సుమతి, ఆక్రు శ్రీనివాస్, ఇంకా వీరి మిత్రబృందం వీరందరి కోరిక మేరకు గోసీత కథ చిత్రం నుంచి పాట విందాం.

కార్యక్రమంలో కుంకుమ తిలకం చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శ్రీనగర్ 5వ లైన్ నుండి కె రామకృష్ణ, లావణ్య, సుభాష్ చంద్రబోస్, తన్సాయి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు కుంకుమ తిలకం చిత్రం నుంచి పాట విందాం.

కార్యక్రమంలో చివరిగా సీతయ్య చిత్రం నుంచి పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు అశ్వాపురం మండలం గోపాలపురం గ్రామం నుండి నాగచర్య రత్నం, సతీష్, వీరబ్రహ్మచారి వెంకటరెడ్డి, భార్గవచారి, ప్రవీణ్చారి వీరందరి కోరిక మేరకు సీతయ్య చిత్రం నుంచి పాట విందాం.

కార్యక్రమంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన డ్యూయట్ బంగారు భూమి చిత్రం నుంచి విందాం.

మీరు ఇంతవరకు ఆపాత ముదురు కీర్తనల కార్యక్రమం మధురిమ విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం విశ్వామిత్ర పౌరాణిక నాటకం.

மகாராஜா

0: మూలమని నేను ప్రజారంజకముగా పాలిస్తూ ప్రజల మన్ననను పొందినాను. అది సరే, మన ప్రజలందరూ ఎట్టి ఇంటి బాధలు లేక సుఖం ఉంటుంది కదా? ఏ బ్రాహ్మణ మాన్యములకు ఎట్టి ఆటంకములు లేదు కదా? ముఖ్యముగా మన రాజ్య సరిహద్దులు ఉండే గిరిజనులు జానపదులు క్రోర జంతువుకి ఎట్టి బాధలు పడుతూ లేదు కదా
1: మహారాజా? ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లుతున్నారు. పాడి పంటలతో చూడను పచ్చగా.

0: కానీ మహారాజా, మీరు సెలవిచ్చినట్లు మన సరిహద్దుల్లో అటవీ ప్రాంతమున క్రూరముఖ సంచారం ఎక్కువైనట్లు వర్తమానం అందుతున్నది. అక్కడ తటమాత్రికి ముందు మాత్రము ఎట్టి సమాచారము లేదు. కానీ కొందరు జానపదులు తమను దర్శించుకునవలని అనుకుంటున్నట్లు మన గూఢచారుల వల్ల తెలియవచ్చున్నది.
1: మహారాజా, గత దినమైన వాళ్ళకి వెళ్ళినప్పుడు కొందరు పౌరులు వారిలో వారు మాట్లాడుకుంటుండగా విన్నాము. కొందరు జానపదులు తమ దర్శనములు కలిగి నిరీక్షించుకున్నట్లు తెలిసినది. పదవులతో వారి అడ్డగించగా మన బతులకు వారు ఎత్తుకుతోడని సభా ప్రదేశములకు అనుమతించమని చెప్పుడు. తమ ఆజ్ఞ మహారాజా. ఎవరక్కడ రాజదర్శనములతో వేసి ఉన్న జానపదులను ప్రవేశపెట్టండి.
0: జానపదులారా, మీరు దేవుని ఎక్కువ సాగుతున్నది. ప్రకృతి మాకు ప్రసాదించిన ముద్దు బిడ్డలు మీరు. మీకేమీ కష్టములు కలగటలేదు కదా? ఇప్పుడే మా స్నానాన్ని చెప్పుకున్నారు. క్రూర మృగములు ఈ తల్లిపై దండెత్తుకున్నారు.

మంచిది గురువర్య, మృగయా నియోగములకు వెళ్ళుటకు నిశ్చయమైనది కావున తగు ముహూర్తమును నిర్ణయించవలసినదిగా ప్రార్థించుకున్నాను. అటువంటి మహారాజా, నేటికి మూడవ దినమున దివ్యమైన ముహూర్తము కలదు. ప్రస్తుతీ మన్మోహనామ సంవత్సర ఆశ్రీజ శుద్ధ దశమి గురువారం నాడు మంగళదాయకమైన ముహూర్తం అది. అతి మౌనలా

0: వచ్చినా రచిస్తామనేసి నిజము నిర్విఘ్నములు ఆ పరిశోధనపోయింది. ఆచార్య తమరు ఏ ప్రయోజనాన్ని ఆశించి మహాప్రతిని ఆచరించుతున్నారో మాకు బోధపడతలేదు.
1: నమస్తే మహాదేవ, ఇందులో బోధపడని దేవి ఈ కోరికలు లేని సర్వసంగ పరిత్యాగులైన ఋషులు తాము ఏ రాజ్యమును నిర్వహించుతున్నారో ఆ రాజ్యాధిపతి శ్రేయస్సు కొరకు అట్లే ప్రజలందరి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యముల కొరకు ఈ సమస్త విశ్వ కళ్యాణమునకై యజ్ఞ యాగాదులు అనుభవించుట వారి కర్తవ్యము.
0: ఆచార్య నాకు నాకు సందేహం అడగవచ్చా?
1: అడుగుము.
0: తరతరముల నుండి తమ విశ్వాసుల కుల గురువులుగా ఆరాధించబోతున్నారు. రాజగురువుల ఆస్థానమయం నుండి రాజులకు సమయోచిత సూచనలను ప్రజోపయోగ పథకములను గురించి ఉపదేశించగలను. కానీ
1: ఈ సందేహము మాకు అవగతమైనది. నేను ఆశ్రమమున స్వకార్య చరణము చేస్తున్నాను. రాజులు వారికి అవసరమైనప్పుడు మా వద్దకు వచ్చి వారి సంశయములను తీర్చుకున్నట పరిపాటి. అలాగే వారికి మా వద్దకు వచ్చి వ్యవధి లేనితో నేనే వారి వద్దకు వెళ్ళి అది సూచనలను ఇచ్చుతున్నాను. అంతేకాదు మా చిత్తంతాగ్రతను భంగము కలగకుండా మేము ఆశ్రమంలో ఉంటున్నాము.
0: అందుకే కాబోలు ఈ పరిసరములలో నివసించి గిరిజనులు క్రూర ముగముల నుండి బాధలు పడలేక ఇటీవలే రాజును సందర్శించి తమ బాధలు తీర్చుటకు క్రూర ముగ సంహారము చేయవలసినదిగా కోరినారని తెలిసినది.

ఈ సంఘటన జరగబోతున్నదన్న మాట. అవును, ఈ సంఘటన మన హోమదేవుని నందుడికి సంబంధించినది. ఉదయమునే గోపూజ ఆచరించుతుంది కదా, ఇంజాది నిర్వర్తించి దేవుడు గోశాలలో మేక మేలుతో వదలబోతుంది గురు. మంచిది, ఇప్పుడు ఇంకొక క్షణంలోనో ఆతడిక్కడికి రాగలడు.

ప్రజలను అపేక్షిస్తున్నారు. మా దేవా, రాజుగారిని సగౌరవంగా ఆహ్వానించి కోర్చుకుండండి. మహారాజా తమరు యాత్రను అంగీకరించండి. సేనాపతి తమరు ఈ యాత్రను

నీ పాలన ప్రజలు సుఖ శాంతులతో వర్ధిల్లుతున్నారు కదా. ప్రస్తుతము పది పది రాజుల నుండి భయం లేదు కదా. తమ అనుగ్రహం వలన రాజ్యమంతయు సుఖ శాంతులతో శుభ

உனது மகத்துவம் மகோதியா நோடிக்கவேண்டி அவங்க ஜெயித்தோ நேரு சக்கரவர்த்தி மன ஆசிரமனுக்கு அதிதிகா வச்சினாரி செப்பினோ உலக மகாத்மா வரது ஏது ஒன்றரிகா வரலேது மந்திரி சாமந்த தண்டநாயக பரிவார சமேதமுகா வீட்டுகள கோரிக்க மேரக்கு க்ரோர ஜெயித்தவனு வேட்டாடு நிமித்தமை ஒத்தி உண்டு వారందరిని అత్తగవడి నేనొక్కడిని ఇక్కడ నిందారించుట అంత యుక్తము కాదు. నీకు ఆ సందేహము వలదు. నీకు నీ పరివారములకు ఏ లోపము జరగకుండా ఇష్టము స్థాన భోజనము ఏర్పాటు చేయగలను. నీ దారిని పంపి నీ పరివారం అంతటిని రప్పించండి. దైవ కృప వలన నా ఆశ్రమమునకు

0: కోటి మందికైన కోడిన విషయంతో ఆదించకపో గల ధైర్యం మీ వద్ద ఉన్నదా? అప్పుడు ఇంకో మహాత్మ, మేము దానిని తప్పనే చూసి తీరవని
1: ఇందుకు మహారాజా,
0: మీ పరివారం అంతా రప్పించండి, దాని మహత్యంలో ప్రత్యక్షంగా కల్పించండి.
2: అప్పుడు మహాత్మ, సేనాపతి పదండి, ఈ వశిష్ఠుని ఏవి ఎత్తిదో
0: ఆ కామధేను మహత్వనిటితో పరిపించబడాక

బలవలరా మహాదేవ, మన గురువు గారు విశ్వాపుత్రునికిచ్చిన ఆతిథ్యము వచ్చినది ఉన్నట్లయితే భక్తాయాసంతో అడుగు ముందుకు వేయలేకపోతున్నాను అనుకో, ఎంత చక్కటి

0: రాబాయని సంతా మన గురువుగా వస్తున్నారు. అయితే రాజుగారు కూడా వస్తున్నారు. మౌనం వహించింది
1: మహర్షి. మీరు చెప్పిన మాట అక్షర సత్యం. వేల సంఖ్యలోని మా పరివారం మనకు మీ రసం కూడా
2: కాదు కాదు.
1: ఈ పేరు ప్రసాదించిన ఆరోగ్యము బహుధా ప్రాధాన్యం.
2: మహర్షి ఒక్కటి కాదు కానీ ఇది నాకు గుండె భోజనము రాజప్రసాదములో తప్ప మరి ఒక చోట లభించదు.
1: అంత ఆ పరమాత్ముని కృపా విశేషము. మా గొప్పతనము ఏమీ లేదు.
2: ఇది అనుభవం మీ గొప్పతనము ఏం వ్యక్తి అద్భుతం చేస్తున్నది.
1: మహర్షి నేను మిమ్మల్నికి అడగవలసింది.
2: అడగండి. మీ వద్దనున్న ఈ ధైర్యం అన్న సామాన్య మహిమాన్వితమైనది. ఈ గోవు ప్రసాదించే సిరి సంపదలు సార్థకము కావలేనన్నా అది మీ వద్ద ఉండటమన్నా చక్రవర్తులమైన మా వద్ద నుండి సరైనది. ఆ ధైర్యుడు మాతో పంపుడు. దానికి మారుగా మీకు దశ సహస్ర గోవులను హిరణ్య శృంగ సైతముగా అర్పించడం. పీడిత పాడిత ప్రజలకు చక్కడనం 3 పూటలు లభిస్తుంది మహర్షి.
1: రాజా ఇది మీకు తగిలి కోరిక. ఏమందువా ఈ దేవులను సాక్షాత్ పురలోకాధిపతి దేవేంద్రుడు మా కొరకు మాత్రమే వ్యసంగినది. నేనే దీనిని పోషించవలనని వారి అభిలాష.
2: వారి అభిలాష ఎక్కడ నేను ఉండనిందో. మా అభిలాష తీరకపోయినతో మీరు అగపాట్లు పడవలసి వచ్చినా. దేవుడు మాతో పంపడో మనసు
1: చక్రవర్తి వారి అధిష్టము క్లిప్పుట తన కర్తవ్యము కదా. అసంభవము.
2: మా రాజ్యమును నిర్చించుకు మాకే ఎదురు చెప్పుకున్నారా.
1: అసభ్యములను సుభాగ్యం రాజవంశ అవున్న

రాజా ఏది జరిగినది? తల నేల వాలిపోయినది. దేవుని పట్టుతో నీ ప్రేమ కాదని ముందే హెచ్చరించుకుని కదా యుద్ధరంగమన దేవతదేవులు దైవాదేవుల మహర్షి ఆహోరంగముడు విజయలక్ష్మి గోపూటు వాడుతా మన నెరుగుదలుగుతారు. కానీ మీరు అవలంబించుకున్న మీరు ఈ ఇంతటి శక్తి సంపన్నులంటే మాకు ఆశ్చర్యములు గొలుపుతున్నది. రాజా శాస్త్ర ధర్మముల కన్నా బ్రహ్మచైతన్య గొప్పది. అప్పుడు ఆ బ్రహ్మతో మా శక్తి ప్రాప్తి తెలియజేయండి మహాత్మా.

0: పొందబోలేదు. ఎందుకనగా మీరు క్షత్రియులు, క్షత్రియులలో రాజస సామర్థ్య గుణములు మూర్తిభవించుకుంటుంది. కానీ బ్రహ్మత్వ పొందుటకు సత్వ గుణము అవసరము, దానిని సాధించడానికి సాధ్యము కాదు. అసాధ్యమైన దానిని సాధించడంలోనే మంచి పట్టుదల మీరు పెట్టగలను. ఎంతటి కష్టమైన భరించగలను మహాత్మా, ఇందులో ఇప్పుడే చెప్పుకున్నాను. నేను మీవల బ్రహ్మ చేయటకు తొందరపడి ఏ పనులు చేయరా. బ్రహ్మత్వం సాధించటకు ముందుగా మంత్ర దశలు, మంత్ర స్పష్టలు కావాలి. ఆ విధముగా మంత్రాధీనవ దైవములను ప్రసన్న చేసుకున్న దాన్ని బ్రహ్మత్వం పొందుటకు మార్గము సుగమము కాదని జరుగుతుంది. నాకు మంచి ఉపదేశం చేసినారు, నేను నడవలసిన త్రోవ నాకు చూపించినారు. విశ్వామిత్ర, మరి యొక్క మాట, సాధకునకు ముఖ్యమైన అంశం ఒకటి కలదు, దానిని విస్మరించినతో పలు ఇక్కడికి పడవలసి వచ్చింది. మహాత్మా, అది ఏమిటో చదువుయండి మహాత్మా. కామ, క్రోధ, లోభ, మోహ, మత మాధ్యములు అనేది అంశర్గమైన జయించిన కానీ యోగ సాధనకు మాధ్యము సుగమము కాదు. అది మీ వలన అయ్యేది పని కాదు. మీ ప్రయత్నము మానుకొని రాజ్యపాలనము చేయించి 10 కాలాల పాటు ప్రజలను రక్షించిన వహించినప్పుడు మా యొక్కకు వచ్చే సందేహం తీసుకున్నాము.
1: మహాత్మా, నాకు రాజ్య పరిపాలన మీద

ధనమండి, ఆయుష్మానుభ్రా ఆశ్రమం అలంకరించండి. పంచకార్యములలో తలమునకలవై ముందు మీరు తలవని తలంపుగా మా ఆశ్రమం కోసం సంతోషమే అయినను కారణమేమో ఊహించలేకున్నాను. మేము ఎంతటి మహారాజులమే అయినా గురువు ఒక శిష్య పరమాణువులే కదా మహర్షి. మీరు పరమాణువులమని చెప్పుకున్నాను

చేసినటువంటి విషయము ఇంతకుముందు ఎవరు ఎవరిని అడగలేదు. అది విని మీరు నాపై కోపగించుకోవాలి. సర్వజనులకు శాంతమే భూషణము, కోపము అనంతదాయకము. మీకు భయం అక్కర్లేదు,

0: ఎంత కోరుకునే మీ వంటి బ్రహ్మస్థులకు సాధ్యము కాలేదు కాదు అందులో మిమ్మల్ని వ్యాపించటకు వచ్చింది.
1: నేను కాదు కదా ఈ భూమిలో ఎవరన్నాను ఎంతటి సంవత్సరాలను రుచులను ఈ కోరిక తీర్చలేదు. ఇది అసంభావమే అతిపెట్టలేదు.
0: అది నాకు తెలిసిన ఆత్మ మీరు నాకు కులగురువులే కాదు,

అసంభవము అసంభవము ఇంతవరకు సహనముగా మా కోర్టును వెల్లడించిన

కోరి వచ్చినాను. ఒక చక్రవర్తి దేవతలు ఒక ముందు పాఠాంగ పడుట అంత మంచిది కాదు. ఇంతకు నిన్ను పరాభరించిన ఆ మహత్ ఎవరు? వశిష్ఠులవారు. వశిష్ఠుల వారు వారు మీ కులగురువు కదా. అయినను వారు మేము పరాభరించినారంటే మేము నమ్మలేకపోతున్నాము.

0: అంతా గ్రస్తలైన అనుకోడా విన్నాము.
1: మీరు
0: సమస్త మంగళమైన కులవరి గాయత్రి మాటలు సామాన్యుని కూడా

అర్థమైనది. శత్రు ముఖం జన్మ చేయవలసిన కార్యము నేను చేయించా మీకు తగిన పని. అందువల్ల ఈ ప్రపంచ సంఘములకి వెళ్ళలేదు. అది అటు చూడము.

ఇప్పుడు వాయువులు కనిపించడం ఈ వాయువులను కూడా అభ్యర్థించారు.

మొక్కగా

భాగం. అది ఎన్నోది అయ్యేది ఇప్పటికి విశ్వాన్ని చుట్టపట్టు ప్రారంభించిన సంవత్సరం. ఆ చెప్పుకాలని దూరం బుద్ధి పాలిచ్చిన అందుకు స్వర్గాధిపత్యము నా చేయించి అరవున్నది.

మీరు ఇంతవరకు విశ్వామిత్ర నాటకం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రేపటి ప్రసార విశేషాలు రేపు ఉదయం 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ భక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ డాక్టర్ కపిల లక్ష్మణరావు. 6:35 రైతు సమాచారంలో సజ్జ పంట సాగు వివరాలు తెలుసుకుంటారు. 6:40 ప్రసార విశేషాలు. 6:45 ప్రాంతీయ వార్తలు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ప్రసారం అవుతుంది. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్త ప్రసారం. 7:15 పలకరింపు నాటిక ప్రసారం అవుతుంది. 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0874429530, మరో నెంబరు 295039. నిర్వహణ శ్రీ కులిపక శంకరరావు. 9:30 చిత్రగీతాలు. 10:00 90 వసంతాల ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవ్ ప్రత్యక్ష ప్రసారం. ప్రత్యక్ష కార్యక్రమం అనంతరం చిత్రగీతాలు ప్రసారం అవుతాయి. 12:10 శాస్త్రీయ సంగీతంలో పండిట్ సిఆర్ వ్యాస్ గారి గాత్ర సంగీతం ప్రసారం అవుతుంది. 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారం అవుతాయి. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం ప్రసారం అవుతుంది. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహార్ సమాచార్. 2:30 కిన్నెరల

సడతలు కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం 3 గంటల 30 నిమిషాలకు ఏక చిత్రగణం శీర్షిక ప్రసారం అవుతుంది. ఇక 4 గంటలకు ఆపత్తు మధురగీతాల కార్యక్రమం మధుమంజరి చిత్రగీతాలతో కూర్చున్న కార్యక్రమం వినోదాల సమాహారం విహారయాత్రలు సమర్పణ బిశ్రుతి. అనంతరం చిత్రగీతాలు ప్రసారం అవుతాయి. సాయంత్రం 6 గంటల 35 నిమిషాలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో గేట్ అర్హత సాధించిన వారికి చక్కని మార్గం సిఓ ఏపీ వివరాలు తెలుసుకుంటారు. 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు, 7 గంటలకు మార్కెట్ ధరలు.

లో గేట్ అర్హత సాధించిన వారికి చక్కని మార్గం సిఓ ఏపీ వివరాలు తెలుసుకుంటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తా ప్రసారం, 7:15 కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమం, 7:45 వికసిత భారత్, 8 కిసాన్ వాణి క్షమించాలి కిన్నెర లహరి శ్రోతలు కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం ప్రసారం అవుతుంది. 8:45 సమాచార సంధ్య, 9 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్ కార్యక్రమాలు, 9:30 జాతీయ చర్చ కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇక రాత్రి 10 హరిగత కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇవి రేపటి ప్రసార విశేషాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 11:03 దాటి 11 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:00 100.1 MHz పై ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.

లో గేట్ అర్హత సాధించిన వారికి చక్కని మార్గం సిఓ ఏపీ వివరాలు తెలుసుకుంటారు. 6:50 వ్యవసాయ శిక్షణలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తా ప్రసారం, 7:15 కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమం, 7:45 వికసిత భారత్, 8:00 కిసాన్ వాణి